ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 2వ తేదీ మంగళవారం. శ్రోతలకు 101.7 MHz పై శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 4వ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు శ్రీ బి సురేంద్రనాథ్ గారు.
1: మానవ జన్మ బహుదుర్లభమైనది. భగవంతుని సృష్టిలో మానవ జన్మ ఉత్తమోత్తమమైనది. ఆహార నిద్ర భయమైతనాదులు పశుపక్షాదులకు మానవులకు సమానమైనను వివేకమనొక గుణము చేత మానవుడు సృష్టిలో గొప్పవాడైనాడు. తనకున్న విచక్షణా జ్ఞానంతో ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనే విషయాలను నిర్ధారించుకుంటున్నాడు. తానెవరు, ఎందుకు ఈ లోకంలో పుట్టినాడు, తాను చేరుకోవలసిన గమ్యమేమి అన్న విషయాలను ఆలోచించి గమ్యాన్ని చేరడానికి మార్గం సుగమం చేసుకుంటున్నాడు. ఆత్మజ్ఞానమే ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం. ఈ జ్ఞానం పొందిన తర్వాత తెలుసుకోవాల్సింది ఇంకేమీ ఉండదు. తనలోనే దివ్య చైతన్యం అంతర్గతమై ఉన్నదని ప్రతి ఒక్కడూ తెలుసుకోవాలి. భగవంతుడు నీ హృదయమందే నిలిచి ఉన్నాడు. నీవు భగవంతుని ప్రతీకమై ఉన్నావు. వాడే నీవన్నది సత్యం. అయితే దీనిని నీవు గుర్తించలేకపోతున్నావు. అజ్ఞానము యొక్క పొర ఒకటి నిన్ను ఆవహించి నిన్ను భగవంతుని నుండి వేరు చేస్తున్నది. ఆ పొరను తొలగిస్తే మొదట భగవంతుడు, మిగిలినదంతయు తర్వాతిదే అనే సత్యం గోచరిస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు. ఇందుగలందులేడని సందేహము లేక ఎందెందు వెనికి చూచిన అందందే ప్రత్యక్షమయ్యే దయామయుడు. మానవుడు స్వార్థదృష్టిని తొలగించి విశ్వదృష్టితో ఆలోచించాలి. ప్రతి పనిని భగవదర్పణ భావంతో నిర్వహించాలి. అట్లు చేసిన నాడు స్వార్థభావము మాయమై సదా స్థిరము శాశ్వతము అనంతము అయిన విశ్వాత్మయే తాననే ఎరుక పొందగలడు. భగవంతుని సాక్షాత్కారానికి కావలసిన మూల సాధనాలలో భగవంతుని లేదా శాశ్వతమైన సత్యాన్ని సాక్షాత్కరించుకుని తీరాలనే ఉత్కటమైన కాంక్ష దృఢముగా ఉండాలి. నీ ప్రేమపాత్రుడు ఎక్కడ ఉండునో అక్కడనే హృదయము నిలుస్తుంది. అందువలన ఈ ఉత్కట కాంక్ష నిన్ను సదా భగవంతుని స్మరించినట్లు చేస్తుంది. భగవంతుని నీవు నిజంగా సాక్షాత్కరించుకోదలిస్తే అతనిని నిరంతరము స్మరించియే తీరాలి. ఇటువంటి నిరంతర భగవన్నామ స్మరణ వలన మరియు భగవంతుని ప్రాప్తికై ఉత్కట కాంక్ష వల్ల నీ హృదయం పరిశుద్ధమై శాశ్వత సత్యమునందు నీ భక్తికి ఏకాగ్రత కుదురుతుంది. నిరంతరము భగవన్నామము జపించుటే భగవత్ప్రాప్తికి అతి సులభమైన ఉపాయం. భగవంతునికి భక్తునికి మధ్య గల అనుబంధమే భగవన్నామము. భగవన్నామము భక్తుని భగవంతుని సముఖమునకు చేర్చుట మాత్రమే కాక భక్తుడు భగవంతుడు వేరు కాదనే దివ్యానుభవాన్ని భక్తునికి ప్రసాదిస్తుంది. పరిపూర్ణ భక్తితో భగవన్నామాన్ని జపించాలి. నీవు ఆఫీసులో ఉన్నా, ఇంటిలో ఉన్నా, నడుస్తూ ఉన్నా, కూర్చొని ఉండినా అనుక్షణం ఒకే రీతిగా భగవన్నామాన్ని జపించాలి. భగవంతుని నామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చస్వరంతో జపించిన అవసరం లేదు. సాధన చేసేటప్పుడు ప్రారంభ దశలో అది ఎక్కువ సహాయకారిగా ఉండవచ్చును. అయితే మానసిక భగవన్నామ జపము

0: ఎక్కువ ప్రభావశాలి. భగవంతుని నామాలన్నీ శ్రేష్టములైనవే, మహిమాన్వితములైనవే. వానిలో రామనామము తనదే అయిన విశిష్ట మహిమతో కూడినది. మంత్రమందు లయ ముఖ్యమైన ఒక అంశం. రామ పదముగాక రెండక్షరాలు గల పదం ఏదియును తన మధుర సంగీత నాదముతో ఈ రీతి మనస్సును రమింపజేసి శాంతిని ఇవ్వజాలదు. రామనామం పవిత్ర ప్రణవనామం, ఓంకార మంత్రమునకు సమాన మహిమ గలది. రామమంత్రము భగవంతుని ఒక అవతార నామమైనందున సగుణారాధన ద్వారా భగవంతుని పొందుటకు ఆపేక్షించు భక్తునికి ఈ మంత్రము పావనము పూజనీయము అయి ఉంది. ఈ కారణము చేతనే భారతదేశమందు రామనామము ఇతర భగవన్నామముల కన్నా హెచ్చు జనప్రియమైంది. రామమంత్రమును జపించడం వలన వ్యక్తియందు నూతనమైన శక్తి, ఆనందము మరియు ప్రకాశాదులు ప్రకటం కాగలవు. భగవన్నామము జగత్తులోని ఏదైనా శాస్త్ర సిద్ధాంతము కంటే శ్రేష్టమైంది. అది శాశ్వత శాంతి ఆనందముల సామ్రాజ్య ప్రవేశద్వారమును నీకు తెరిచి ఇచ్చడి తాళము చెవి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఎవడైతే 6 కోట్ల సార్లు జపిస్తాడో అతనికి మోక్షప్రాప్తి తప్పక కాగలదని మహాత్ములందరూ తమ అనుభవాలను చాటినారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో సాధకుడైన గృహస్థునికి నామ సంకీర్తనము భజనలే ప్రధానమైన ఆధారాలై ఉండాలి. భగవన్నామ సంకీర్తనచే, భగవంతుని మహిమచే ఉత్పన్నమైన నాద తరంగములతో గృహ వాతావరణం పవిత్రమై శోభిల్లుతుంది. ఈ ఆధ్యాత్మిక వాతావరణం ఆ గృహమందు నివసించే వారి దైహిక మానసిక ఆరోగ్యములపై సదా అనుకూలమైన పరిణామాన్ని కలగజేస్తుంది. ఆ ఇంటిలో ఆనంద ప్రవాహము పొంగి పొర్లుతుంది.
1: శ్రీ బి సురేంద్రనాథ్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సేద్యపు శుద్ధులు, చిలగడ దుంప సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు చిలగడ దుంప సాగు వివరాల గురించి తెలుసుకుందాం. తక్కువ కాలపరిమితితో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి పోషకాలు గల ఈ దుంపను కూరగాను, పచ్చి కూరగాను, ఆకులను పశువులకు దాణాగాను మరియు ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తున్నారు. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తులో ఇది సాగులో ఉంది. ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటే మురుగునీటి పారుదల సౌకర్యం గల ఒండ్రు నేలలు, నల్లరేగడి ఇసుక నేలలు ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. నీరు ఇంకి ఎండిన తర్వాత గట్టిపడే బంకమట్టి నేలల్లో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఆమ్ల క్షార నేలలు దీని సాగుకు అనుకూలం కావు. ఇసుక నేలలో సాగు చేస్తే సన్నని దుంపలు ఏర్పడి నాణ్యత తక్కువగా ఉంటుంది. ఎక్కువ సారవంతమైన నేలల్లో ఆకులు ఎక్కువగా పెరిగి దుంపల దిగుబడి తగ్గిపోతుంది. ఈ విషయాలను రైతన్నలు గమనించుకోవాలి. విత్తనం మరియు విత్తటం విషయానికి వస్తే ఇది తీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1 మోస్తారు లేతగా ఉన్న తీగలను నాటడానికి ఉపయోగించాలి. 1 ఎకరాలో నాటడానికి 33,200 తీగలు సరిపోతాయి. 30 నుంచి 40 సెంటీమీటర్ల పొడవుండి 3 లేదా 4 కనుపులతో మరియు 5-6 ఆకులతో ఉన్న తీగలను ఎన్నుకోవాలి. ముక్కు పురుగు ఆశించని ఆరోగ్యవంతమైన తీగలను నాటడానికి ఉపయోగించాలి. నాటే ముందు తీగలను ఫెనిట్రోథయాన్ 2 మిల్లీలీటర్లు, అలాగే 1 గ్రాము కార్బండిజం 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో ముంచి నాటడం వల్ల ముక్కు పురుగు తీవ్రతను తగ్గించవచ్చు. ఇక నారుమడి తయారీ విషయానికి వస్తే దుంపలను నాటడానికి ఉపయోగించేటప్పుడు ముందుగా ప్రైమరీ మరియు సెకండరీ నారుమడను 3 నెలల ముందుగా పెంచుకోవాలి. మొదటి దశ నారు విషయానికి వస్తే 1 ఎకరాలో నాటడానికి 40 చదరపు మీటర్లలో పెంచిన నారు, అంటే 40 కిలోల మధ్యస్థమైన దుంపలు సరిపోతుంది. 20x60 సెంటీమీటర్ల కాలువలు మరియు బోదలను తయారు చేసి దుంపలను నాటాలి. నాటిన 15 రోజుల తర్వాత 1.5 కిలోల యూరియా వేయడం వల్ల పెరుగుదల త్వరితం అవుతుంది. 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు గల తీగలను 45 రోజుల తర్వాత కత్తిరించి సెకండరీ అంటే 2వ దశ నర్సరీలో నాటాలి.

రెండో దశ నారు విషయానికి వస్తే, ఒక ఎకరాలు నాటడానికి 200 చదరపు మీటర్ల సెకండరీ నర్సరీ అవసరం ఉంటుంది. ప్రైమరీ నారుమడి నుంచి తీసిన నారును సెకండరీ నారుమడిలో 60x20 సెంటీమీటర్ల దూరంలో బోదెల్లో నాటాలి. త్వరగా పెరగటానికి 5 కిలోల యూరియాను 2 దఫాలుగా నాటిన 15 మరియు 30 రోజుల తర్వాత వేయాల్సి ఉంటుంది. తీగలు బాగా నాటుకోవడానికి 10 రోజుల వరకు రోజు మార్చి రోజు నీటిని ఇవ్వాలి. తర్వాత వారం రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. నారు 45 రోజులకు తయారవుతుంది. ప్రతి 4-5 పంటలకు తీగలతో వ్యాప్తి చేసిన తర్వాత మరల దుంపలను వాడి నారుమడి పెంచుకోవాలి. దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత తగ్గుతుంది. ఇక రకాల విషయానికి వస్తే, సామ్రాట్ ఇది తక్కువ కాల వ్యవధి, అంటే 110 నుంచి 120 రోజుల మధ్యలో పంట కాలం ఇది. అలాగే మంచి దిగుబడినిచ్చే రకం ఇది. ఎకరాకు 7 నుంచి 8 టన్నుల దుంపల దిగుబడినిస్తుంది. సంవత్సరం పొడుగునా దీనిని సాగు చేసుకోవచ్చు. దీని దుంపలు తెల్లగా ఉండి గులాబీ రంగు చారలు కలిగి ఉంటాయి. ఇక కిరణ్ రకం విషయానికి వస్తే, నారింజ రంగు కండ కలిగిన రకం ఇది. అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ కాల పరిమితి రకం ఇది, అంటే దాదాపు 120 రోజుల కాల వ్యవధి. దీనిని కూడా సంవత్సరమంతా సాగు చేసుకోవచ్చు. ముక్కు పురుగును ఒక మోస్తరుగా తట్టుకుంటుంది. ఎకరాకు 8 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. RNSP1 ఇది అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకం. దాదాపు 120 రోజుల పంటకాలం. ఎకరాకు 6 నుంచి 7 టన్నుల దిగుబడినిస్తుంది. శంకర జాతి రకం ఇది. సంవత్సరం పొడుగున దీనిని సాగు చేసుకోవచ్చు. దీని దుంపల పైపొర తెల్లగా ఉండి లోపలి కండ క్రీమ్ రంగులో ఉంటుంది. ఇవే కాకుండా నందిని రకం కూడా అందుబాటులో ఉంది. దీన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఇక నాటడం విషయానికి వస్తే, అనువైన పరిమాణంలో మళ్ళను తయారు చేసి నీటిపారుదల మరియు మురుగునీటి పారుదల సౌకర్యం గల కాలువలు చేయాలి. బోదెలపై 60x20 సెంటీమీటర్ల ఎడంతో తీగలను నాటుకోవాల్సి ఉంటుంది. నాటే సమయం విషయానికి వస్తే, రబీ పంటగా అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వరకు, అలాగే ఖరీఫ్లో అయితే జూన్ జూలై లోపు, వేసవి పంటగా ఫిబ్రవరి నుంచి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే, కాలువల ద్వారా నీటిని పారించాలి. 10 రోజులకు మించి వర్షం పడకుండా ఉంటే తప్పకుండా నీరు పారించాల్సి ఉంటుంది. రబీ కాలంలో నాటిన మొదటి 4 రోజులు 4 రోజుల వ్యవధితో నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. దుంపల పెరుగుదల దశలో వారం రోజుల వ్యవధితో నీరు పారించాలి. దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత బాగా తగ్గుతుంది. ఇక అంతర్కృషి విషయానికి వస్తే, మొదటి 4 రోజుల్లో కలుపు తీయాల్సి ఉంటుంది. తీగలు బాగా పాకిన తర్వాత కలుపు తగ్గుతుంది. దుంపల పెరుగుదల దశలో మట్టిని ఎగదోయాలి. దీని వలన దుంపల నాణ్యత బాగా ఉంటుంది. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే, ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇంకా 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజనిని 2 దఫాలుగా, అంటే నాటిన 30 నుంచి 60 రోజుల వరకు వేయాలి. 16 కిలోల పొటాష్ను 2వ దఫాగా నాటిన తర్వాత 60 రోజులకు వేయాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, ముక్కు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు కాండం మొదలు భాగాన్ని దుంపలను ఆశిస్తుంది. ఈ దుంపల నుంచి ఒక రకమైన వాసన వెలువడి తినటానికి పనికిరావు. దీని నివారణకు నాటే ముందు తీగలను 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైర్ఫాస్, దీంతోపాటు 2 గ్రాముల కార్బండిజం ద్రావణంలో ముంచి నాటాలి. నాటిన 60 రోజుల తర్వాత బోదెలకు మట్టిని ఎగద్రోయాలి. 100 చదరపు మీటర్లకు 1 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి మగ పురుగులను పట్టి నాశనం చేయాలి. కోత కోసిన 15 రోజుల వరకు లింగాకర్షణ బుట్టలను ఉంచాల్సి ఉంటుంది. కోత కోసిన తర్వాత మిగిలిన కొమ్మలు తీగలను కాల్చి నాశనం చేయాలి. పంటను సరైన సమయంలో నాటిన 120 రోజుల్లో కోత కోయాల్సి ఉంటుంది. పంట మార్పిడి కూడా చేస్తుంది.

0: తెలుసుకోవాల్సి ఉంటుంది. పంట సిద్ధమైన వెంటనే కోత కోయాలి. కోతకు సిద్ధమైన పంటను దుంపలను కోసి గమనించాలి. బాగా పెరగని దుంపలను కోసేటప్పుడు దుంపల మధ్య పచ్చగా ఉంటుంది. దుంపలను ఆలస్యంగా తీస్తే ముక్కు పురుగు తీవ్రత పెరుగుతుంది. తీగలను కోసి గడ్డపారలతో తవ్వి దుంపలను తీయాలి. తేలికపాటి నీళ్ళల్లో నాగలితో దున్ని దుంపలను తీయవచ్చు. తీసిన వెంటనే దుంపలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. కోసిన దుంపలను నీటిలో 3 నుంచి 5 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. దుంపలను కోసిన వెంటనే మార్కెట్కు పంపుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే ఈ చిలకడ దుంపలో మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సేతిపు శుద్ధుల్లో చిలకడ దుంప సాగు వివరాల గురించి వివరించారు. మనకు అందించిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యగర్ చేయాలి, అందరి ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ

0: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనారు. మళ్ళీ అదనంగా 2,50,000 నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలల్ల పేదోళ్లకు ఇందరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.
1: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21 అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని, ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుంది ని మంత్రి పేర్కొంటూ,
2: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు

40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్తి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన పిల్లల్లో ఆరోగ్య సమస్యలు, డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారి సూచనలు. అనంతరం రసనికుంచం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ, 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి తెలియచేస్తున్న వివరాలు వింటారు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తై బిజిలీ యోజన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. 10:15 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 10:32 విజయవాడ కేంద్రం నుండి వివిధ్ భారతి, 11:50 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 విజయవాడ కేంద్రం నుండి వివిధ్ భారతి ఆకాశవాణి ప్రసారాలు. 12:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. పంట వ్యర్థాలను పొలంలో కాల్చటం వలన నష్టాలు, ప్రమాదాలు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళా

కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారి ప్రసంగం. కార్యక్రమ నిర్వహణ కేశృతి ప్రియాంక. అనంతరం జానపద గీతాలు, ఆ తర్వాత రైతులకు సూచనలు, వాతావరణ వివరాలుంటాయి. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రగీతం. 8:45 వాన విలిసింది.

8:30 తెలుగులో వార్తలు, 8:40 చిత్రగీతం. రాత్రి 8:45 వాన విలిసింది. నాటకం రచన మరియు సమర్పణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, రాత్రి 10:00 హరికథ, 11:00 చిత్రసీమ, 11:10 ఈరోజు రాత్రి, 11:10 నుంచి 11:45 వరకు. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం 11:45 వరకు. ఇవి నేటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్ధిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ధి శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం,

అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్ధిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛభారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్, మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను

0: సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 29వ శ్లోకం.
2: బుద్ధేర్భేదౌ ధృతేశ్చైవ గుణతస్త్రివిధౌ శృణు

అర్జున, త్రిగుణాలను బట్టి బుద్ధి, ధృతి అనేవి కూడా మూడు రకాలుగా ఉంటాయి. వీటి గురించి విడివిడిగా సంపూర్ణంగా వివరిస్తాను, విను. అర్జునుడికి త్యాగ సన్యాసాలను గుణపరంగా విభజించి సమన్వయించుకోవడం చేతకాలేదని గుర్తించిన భగవానుడు ఆ రకమైన వివరణ ఇవ్వడం కోసమే ఈ సింహావలోకనాధ్యాయాన్ని ప్రారంభించాడని అధ్యాయ అవతారికలోనే మనం చెప్పుకున్నాం. బుద్ధిని సాత్విక కర్తృత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ముఖ్య సాధనమని, తాను ప్రస్తావించిన ధృతిని, సర్వమానవులు నిత్యం కోరుకునే సుఖాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇక్కడ బుద్ధి, ధృతి, సుఖాల వివరణ మేధావులకు అక్కర్లేదు, సామాన్యులకు కావాలి. భగవానుడు సర్వజన పక్షపాతి కనుక, ఓ మేధావి ధనంజయ, నీకు అక్కర్లేకపోయినా ఇతరుల కోసం ఈ వివరణ చేస్తున్నాను, నువ్వు కూడా జాగ్రత్తగా విను అంటున్నాడు. అందుకే ధనంజయ అనే సంబోధన. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు.

0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది వి చలపతి. ఈనాటి హేమావతిలో సమాచార వేదిక అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం. పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అనంతరం రసని కుంజం. కొన్ని పాటలు ప్రకటనలు ఉంటాయి. ముందుగా విందాం ఈ పాట.

0: ராஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: GRP ஜுவல்லர் సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి షర్తులు వర్తిస్తాయి జీఆర్పీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం
4: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233
7: కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. జిల్లాకు 56,423 క్వింటాళ్లు వేరుశనగ విత్తనకాయలు కేటాయించారు. అందులో 52,500 క్వింటాళ్లను 31 మండలాలకు కేటాయించారు. బ్రహ్మసముద్రం మండలానికి 2,900 క్వింటాళ్లు, అత్యధికంగా తాడిపత్రి పెద్దపప్పూరు మండలాలకు 100 క్వింటాళ్ల చొప్పున అతి తక్కువగా కేటాయించారు. పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో రేగడి నేలలు ఉండటంతో

వేరుశనగ విత్తన కేటాయింపులు జరగలేదు. ఆ ప్రకారం జిల్లాలో 12 ప్రాసెసింగ్ యూనిట్లతో వేరుశనగ కాయల శుద్ధి ప్రారంభించారు. సోమవారం నుంచే మండలాలకు లారీల్లో సరఫరా మొదలైంది. ఈ నెల 2 నుంచి 326 రైతు సేవా కేంద్రాల్లో వేరుశనగ విత్తన కాయలు కావాల్సిన రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని జేడీఏ సాలురెడ్డి తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా రైతు వాటా సొమ్ము చెల్లించేందుకు స్కానర్ను ఏర్పాటు చేశారు. 40% రాయితీతో వేరుశనగ విత్తన కాయలను ఒక్కో రైతుకు గరిష్టం 3 బస్తాలు పంపిణీ చేస్తామని జేడీఏ వివరించారు. రాయితీ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీఏ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలకు అనంత ఉద్యాన రైతులు కుదేలవుతున్నారు. కొన్ని రోజులుగా ఈదురుగాలులతో కూడిన వానలు కురవటంతో అరటి, మామిడి, బొప్పాయి, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే సరైన ధరలు లేక నష్టపోతున్న అరటి రైతుల్ని వరుణుడు మరింత కుంగదీశాడు. ఎలనూరు, పుట్లూరు, నార్పల్ల మండలాల్లో 100 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం వివరాలను నమోదు చేశారు. గతేడాది మార్చి ఏప్రిల్లో అకాల వర్షానికి నష్టపోయిన అరటి రైతులకు ఇప్పటి వరకు పరిహారం రాలేదని వారు ఓపోయారు.

0: రానున్న 6 మాసాల్లో భూ రీసర్వే పూర్తి చేయాలి. ఆఖరిలో హడావిడిగా రీసర్వే చేస్తే తప్పులు చేయవద్దని జేసీ విష్ణుచరణ్ పేర్కొన్నారు. సోమవారం రెవెన్యూ భవన్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్ఎస్సిఎస్ ఉప తహసీల్దార్లు సర్వేయర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రీసర్వేలో ఏ చిన్న తప్పు దొల్లటానికి వీల్లేదని జేసీ అన్నారు. నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి, ఆ తర్వాత ఒక్కరోజు కూడా పొడిగించే పరిస్థితి లేదన్నారు. జనగణనపై తహసీల్దార్లు తగిన శ్రద్ధ చూపటం లేదన్న విమర్శలున్నాయి. గణకులను అనుశీలన చేసే బాధ్యత మీదేనన్నారు. భూముల మ్యూటేషన్ దరఖాస్తులు 1 పెండింగ్ ఉండటానికి వీల్లేదన్నారు. అర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయికి వెళ్ళి బాధితులతో మాట్లాడాలన్నారు. స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం తక్కువ వస్తున్నాయంటూ డీలర్లు సాకులు చెబితే కుదరదు. మీరే నేరుగా స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్ళి తక్కువ ఉంటే అదనంగా తెచ్చుకునే వెసులుబాటు ఉందని జేసీ చెప్పారు. లబ్ధిదారులకు ఎవరికైనా 1 కిలో తగ్గినా డీలర్లదే బాధ్యత అని కటువుగా చెప్పారు. డిఆర్ఓ మాల్వల, ఉప కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓలు వసంతబాబు, శ్రీనివాస్, పౌర సరఫరాల డిఎం రమేష్ రెడ్డి, కలెక్టరేట్ తహసీల్దార్లు యుగేశ్వరీదేవి, రియాజుద్దీన్ పాల్గొన్నారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బల హై బాల్, నడుబుల తామర హై బాల్, బురద పుల్ల హై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన పిల్లల్లో ఆరోగ్య సమస్యలు, దీనికి సంబంధించిన సూచనలు అందిస్తున్నారు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు.
7: పిల్లలలో ముఖ్యంగా శుభ్రతకు, పరిశుభ్రతకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు శుభ్రతగా ఉండడం వాళ్ళకి తెలియదు. అందువల్ల మనం చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచకపోతే వాళ్ళకు అంటువ్యాధులు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. వాటిలో కామన్గా వచ్చేది వచ్చేసి కామన్గా జలుబు, పడిశం, దగ్గు మరియు వాంతులు, బేదులు మరియు మలేరియా, డెంగ్యూ ఇలాంటి జబ్బులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ అనేది మనం పరిసరాలు

0: శుభ్రంగా పెట్టుకోకపోవడం వల్ల దోమలు వ్యాప్తి చెంది అవి కుట్టడం వల్ల పిల్లలలో మలేరియా, డెంగ్యూ మరియు వైరస్కు సంబంధించిన వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. శుభ్రత పరిశుభ్రత అంటే పిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం, దేన్ని పడితే దాన్ని తాకడం, మలమూత్రాదులు అయిన తర్వాత వాళ్ళకి చేతులు కడుక్కోవాలనే కామన్ ప్రిన్సిపల్ తెలియకపోవడం వల్ల వాళ్ళు అదే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోకుండా వాటితోనే తిండి తినడం మరియు ఆడుకోవడం, పక్క పిల్లలతో షేర్ చేసుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల పిల్లలకు అంటువ్యాధులు చాలా తొందరగా వస్తుంటాయి. వాటిలో కామన్గా వాంతులు, బేదులు. ఇప్పుడున్న కాలంలో వాతావరణంలో మార్పులు చాలా వేగంగా వచ్చాయి. అందువల్ల నీరు బాగా కంటామినేట్ అయిపోయి, తిండి నీరు ఇవన్నీ చాలా కంటామినేట్ అయిపోవడం వల్ల పిల్లలకు గ్యాస్ట్రోఎంటరైటిస్, కోలైటిస్ అనేది ప్లస్ హెపటైటిస్ అంటే వాంతులు, బేదులు మరియు లివర్కి సంబంధించిన హెపటైటిస్ వ్యాధులు కూడా చాలా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. సో వీటిని నివారించడానికి తల్లిదండ్రులు ఇంటిలో పరిసరాలను, బయట పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవడం, పిల్లలను సాధ్యమైనంత వరకు స్నానం రోజుకు 2 సార్లు చేయించడం, మంచి బట్టలు తొడగడం, పిల్లలు దేన్ని పడితే దేన్నైతే తాకుతున్నారో వాటిని శుభ్రంగా ఉంచడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నందువల్ల పిల్లలు తొందరగా అనారోగ్యానికి గురికారు. సో అనారోగ్యానికి గురి కానప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ పుట్టాన్ అవుతుంటారు. ప్లస్ శరీరంలో మానసిక ఎదుగుదల కూడా రోగాలు వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. సో రోగాలు దాటిన తర్వాత రోగాలు రాకుండా చూసుకుంటే పిల్లలలో విద్యా వికాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఒక డాక్టర్గా నా సలహా. మరియు చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్లు నిలువ ఉండడం మరియు చెత్త చెదారం ఎక్కువగా ఉండడం, ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో గలీజ్గా మెయింటైన్ చేయడం, వీటి వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెంది పక్కింటి వారితో ఉన్న జబ్బులు కానీ, దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ అనే జబ్బులు కానీ చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో వీటిని నివారించడానికి మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను చాలా శుభ్రంగా మెయింటైన్ చేసుకోండి. సో నివారణ ఖర్చు తక్కువతో కూడుకున్న పని, వైద్యం ఖర్చు ఎక్కువతో కూడుకున్న పని. సో నివారణ చేసినందువల్ల మీకు సామాజికంగాను, సాంఘికంగాను, తక్కువ ఖర్చుతోనూ, ఆర్థికంగాను మీరు చాలా లాభపడతారు. సో ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు తీసుకొని తమ తమ పిల్లల్ని చాలా ఆరోగ్యవంతులుగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకుంటూ వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారని ఒక డాక్టర్గా నా కోరిక. మరియు నేను చిన్నపిల్లలకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తుంటాను. సో ఈ చిన్నపిల్లలకు సంబంధించిన ఆపరేషన్లు పుట్టుకతోనే చాలా పెద్ద పెద్ద జబ్బులు ఫేస్ చేస్తున్నారు. సో అవి ఎందుకు వస్తున్నాయంటే పిల్లల జన్యువులు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ జన్యు సంబంధించిన వ్యాధులు. సో తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటివి తీసుకోకపోవడం వల్ల పిల్లలకు వెన్నెముకకు సంబంధించిన పెద్ద పెద్ద జబ్బులు, వారి జీవితాలని బలి తీసుకునే పెద్ద పెద్ద జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. తల్లులు గర్భధారణ ధరించకముందే సరైన మోతాదులో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్లు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలలో తిండికి సంబంధించినటివి, న్యూట్రిషన్ సంబంధించిన వ్యాధులు నివారించవచ్చు. అలాగే మేనరికం, జబ్బులు ఉన్న తల్లిదండ్రులు సరైన జెనెటిక్ కౌన్సిలింగ్ లేకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా పిల్లలలో వచ్చే అతి భయంకరమైన ప్రాణాంతక వ్యాధులు, అవి వారి జీవితాలను వేధిస్తుంటాయి. సో అట్లాంటి అంత తీవ్రమైన వ్యాధులను నివారించడానికి తల్లిదండ్రులు పిల్లలు పుట్టకముందే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పీడియాట్రిక్ సర్జన్గా నా సలహా.
1: ఆరోగ్యమే మహాభాగ్యం. పిల్లల్లో ఆరోగ్య సమస్యలు. ఈ అంశానికి సంబంధించిన సూచనలు అందించిన వారు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: విశాల్ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: పాట విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255333 ఇంకొక నెంబర్ 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554 ప్రకటన విన్నారు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ. వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తరువాత అతిథి దేవో భవ. భారతీయ సనాతన ధర్మంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్నిచ్చే గురువులకు, తరువాత అతిథికి అత్యున్నత స్థానం ఉంది. అతిథి సాక్షాత్తు దైవస్వరూపమని తైతరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. దైవం మానుష రూపేణ అని భగవంతుడు మనం చేసే ఆతిథ్యం అర్చనతో సంప్రీతుడవుతాడు. అతిథుల సంప్రీతి వల్ల అభిష్టాలు తీరుతాయి. ఈనాటికి మన దేశంలో అందరూ ఇంటికి వచ్చిన అతిథికి రాగానే నీళ్లు ఇవ్వడం, తోచిన ఆహారం పెట్టడం ఆచారంగా ఉంది. అతిథి అంటే తిథులు చూసుకోకుండా రావడం, అంటే తెలుగు తిథులు లేదా క్యాలెండర్లో తేదీలు లాంటివన్నమాట. తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చేవారే అతిథులు. దేవుడే అతిథి రూపంలో వచ్చి ఆయనకు సేవలు చేసే భాగ్యం కల్పిస్తాడని మన పూర్వీకులు భావించేవారు. అతిథిని దేవుడితో పోల్చడం ఎందుకంటే మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆడంబరాలు ఉన్నా దేవుడికి నేరుగా సమర్పించలేము. దేవుడు అనుగ్రహించిన దానికి కృతజ్ఞతగా అతిథిలో దేవుణ్ణి దర్శించి యథాశక్తితో వారిని తృప్తిపరచడం మన సంప్రదాయంగా వస్తున్నది.

ఆతిథ్యం అంటే శక్తికి మించి సత్కారాలు చేయడం, రకరకాల పిండి వంటలతో పరమాన్నాలు పెట్టడం కాదు. వచ్చిన అతిథిని ఆత్మీయంగా ఆదరించడమే ప్రధానం. ఉన్నదాంట్లో ఉన్నతంగా ఆతిథ్యం ఇవ్వడం ముఖ్యం. పూర్వకాలంలో తీర్థయాత్రలకు వెళ్లే యాత్రికులు ఒక్కో ఊరిలో ఒక పూట లేదా ఒకరోజు గడిపి వెళ్తూ ఉండేవారు. అప్పట్లో వాహనాల సౌకర్యం ఉండేది కాదు. ఇలా ఒక పూట భోజనం పెడితే వారు ఎన్నో వింతలు, విశేషాలు చెప్పేవారు. కొందరు తమ వద్ద ఉన్న విశేష శక్తిగల ఔషధాలను కూడా అనుగ్రహించేవారు. అలా అనుగ్రహం పొంది ప్రవరాఖ్యుడు హిమాలయాలను ఒక్కరోజులో చుట్టివచ్చాడు. ఇంతటి మేలు చేసే అతిథులు భగవత్సమానులే కదా. ఈ రోజుల్లో చాలామంది అతిథులు తెలియజేసిన తర్వాతే ఇంటికి వస్తున్నారు. కానీ పూర్వపు రోజులలో సంభాషించడానికి ఎలాంటి మార్గాలు

0: భారతీయ ఆతిథ్యంలో అతిథులను గౌరవించడానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అవి ధూపం. ఇంద్రియాలను ఆహ్లాదపరిచే సువాసన భరితమైన వాతావరణాన్ని అందించడం. దీపం. దీపం వెలిగించడం చీకటి మరియు అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రతీక. నైవేద్యం. సద్భావన సూచకంగా ఆహారాన్ని, మిఠాయిలు లేదా పండ్లను సమర్పించడం. అక్షతలు. గౌరవ సూచకంగా అతిథి నుదుటపై బియ్యపు గింజలతో తిలకం పెట్టడం. పుష్పాలు. స్వచ్ఛత మరియు ఆప్యాయతను తెలియజేయడానికి పువ్వులను సమర్పించడం. ఈ పద్ధతులన్నీ కేవలం లాంఛనాలు కావు. ఇవి నిజమైన గౌరవానికి, ఆప్యాయతకు వ్యక్తీకరణాలు. మహాభారతంలో గొప్ప ఋషి అయిన మార్కండేయుడు ఇలా తెలియజేశాడు. అనుకోకుండా వచ్చే అతిథి ధర్మం యొక్క ప్రత్యక్ష స్వరూపం. అతిథిని నిరాశతో పంపవద్దు. అతనికి సంతోషంతో కూర్చోవడానికి చోటు, నీరు, ఆహారం ఇవ్వండి. పట్టణ జీవితం, మారుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ చాలా భారతీయ కుటుంబాలు, ముఖ్యంగా చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో ఇప్పటికీ ఏ అతిథికైనా, అపరిచితులకైనా సరే నీరు, ఆహారం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. నేటికీ సాధువులకు, గోవులకు, అతిథికి అన్నదానం చేయడం దైనందిన పుణ్యకార్యంగా భావిస్తాం.
1: రండి రండి రండి, దయ చేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయ చేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
2: చెప్పగమికు నాన్నగారి తీరు ఇష్టమైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఏ ఇల్లు రాతనగరు.
1: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
2: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటు వస్తే

కొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

కుంభమేళా, గ్రామయాత్రలు లేదా మతపరమైన కార్యక్రమాల సమయంలో భారతదేశం నలుమూలలా నుండి వచ్చే అపరిచితులకు వ్యాపార ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భక్తి భావనతో భోజనం, వసతి సౌకర్యం కల్పించి వారిని జాగ్రత్తగా చూసుకుంటాం.

అతిథిని ఒక పుణ్యకర్మగా భావిస్తారు. ఇంటికి వచ్చిన శత్రువునైనా ఆదరించాలని మన సంస్కృతి చెప్తున్నది. ఇంట్లో ఆహార పదార్థాలు తక్కువగా ఉంటే యజమాని ఉపవాసం ఉన్నా అతిథిని సంతృప్తిపరచాలని ధర్మశాస్త్రం చెప్తున్నది. ప్రాణాధారమైన అన్నపానాలను అతిథికి భక్తి శ్రద్ధలతో సమర్పించడాన్ని అతిథి యజ్ఞం అంటారు. ఇంటికి వచ్చిన వ్యక్తి సంతృప్తి చెందితేనే యజ్ఞఫలం దక్కుతుంది. అతిథి ఆశీస్సులు అందుకోవడం అంటే భగవంతుడి అనుగ్రహం పొందడమే. అతిథి కేవలం సందర్శకుడు కాదు, వారు ఒక జ్ఞాపిక. అన్ని పాత్రలు, పేర్లు, రూపాలకు అతీతంగా మనమందరం ఒకరికొకరు దైవిక ఆతిథ్యమిచ్చే వారమని గుర్తుచేస్తుంది. వేగవంతమైన దినచర్యలు, డిజిటల్ అనుసంధానాలు పెరిగిపోతున్న ఈ కాలంలో అతిథి దేవోభవ అనే సూత్రం గడిచిపోయిన కాలపు అవశేషంలా అనిపించవచ్చు, కానీ భారతదేశంలో ఇది నిత్య ఆతిథ్యంలో, జాతీయ గుర్తింపులోనూ అంతర్భాగంగా పెనవేసుకుపోయి ఇప్పటికీ సజీవంగానే ఉంది. రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

పాట విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులు, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవనాధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255533 ఇంకొక నెంబర్ 2968990 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854 ప్రకటన విన్నారు.

ఇంతటితో హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: 22 rowers included in TOPS development group ahead of Asian Games 2026. And in hockey, India registered dominant 4-1 win over Korea in Men's Under-18 Asia Cup. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన మహిళల ఆర్థిక సాధికారతలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు కీలకమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, మహిళల రక్షణ కోసం వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా యంత్రాంగం తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాలకు ఎగ్ కార్డ్స్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 4 మహిళా సంఘాలకు 2 లక్షల రూపాయలు విలువైన 4 ఎగ్ కార్డ్స్ యూనిట్లను అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి సూచించారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి విస్తరణలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను శుద్ది చేసే విధానం, బాయిలర్ల విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్ ప్యాకింగ్ విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేసి వినియోగించాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ సూచించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ నకిలీ లేదా నాణ్యత లేని ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గలతో కలిసి వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానసిక శారీరక వేధింపులకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని రకాల సహాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. బాధిత మహిళలకు వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువులోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ది నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా

0: సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. ముందుగా శ్రీమంతుడు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం టి చలపతిరావు.
3: ఓహో

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తర్వాతి పాట విందాం. మనసంతా నువ్వే చిత్రం నుంచి చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఆర్పి పాట్.

0: గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: పోలీస్?
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: తరువాతి పాట విందాం. మల్లె మొగ్గలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలు ఇప్పుడు విందాం. మమతల కోవెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న ఆ పాట సీతారామ కళ్యాణం చిత్రంలోది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15

రెండు రెండు ఐదు ఐదు మూడు మూడు ఇంకొక నెంబర్ 2968 9090 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించిన తెలియచేస్తున్న

0: అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించిన తెలియచేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
1: అఖండ ప్రతిభా పాఠవాలతో, రాజనీతిజ్ఞతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాల 7 నెలల సుదీర్ఘ పరిపాలన గావించిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి. తన రాజకీయ అనుభవంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తిగా రాష్ట్రాన్ని ఆయన ప్రగతిపథంలో నడిపించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రగతికి కావలసిన హంగులను ఏర్పాటు చేయటం వెనక ఆయన దూరదృష్టి ఉంది. బీహెచ్ఈఎల్, హెచ్ఎంటీ, ఐడిపిఎల్, హిందుస్థాన్ కేబుల్స్ తదితర రక్షణ శాఖ ఉత్పత్తుల సంస్థలను, మిధాని, భారత డైనమిక్స్ వంటి భారీ సంస్థలను ప్రారంభించారు. 69లో రాష్ట్రంలో ఏర్పడ్డ ఉద్యమాలను తట్టుకొని రాష్ట్ర సమైక్యతకు తోడ్పడ్డారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన రాజకీయాలలో ప్రవేశించారు. సంజీవరెడ్డి సహచరుడుగా పనిచేశారు. తనదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఆయన చాటి చెప్పారు. రాజకీయ చతురతకు ఆయన మారుపేరు. ప్రత్యర్థుల ఎత్తుల్ని తన నైపుణ్యంతో చిత్తు చేయగల చాణుక్యుడు ఆయన. 64 ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి అయి 1971 సెప్టెంబర్ 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఒడిదుడుకులు వచ్చినా వాటిని చాకచక్యంతో సమర్థవంతంగా అధిగమించగల ధీశక్తి వారిది. 1977 జూనులో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రులలో ఆయనది విశిష్ట స్థానం. 1905 సంవత్సరం జులై 29వ తేదీ గుంటూరు జిల్లా తూబాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మద్రాసు లా కళాశాలలో బీఏబీఎల్ పట్టభద్రులై గురజాలలో కొన్నాళ్లు న్యాయవాద వృత్తి చేపట్టారు. న్యాయవాదిగా ఆయన రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించారు. అయితే ఆ వృత్తిలో ఉండటం కన్నా రాజకీయ రంగ ప్రవేశం చేయటం ఆయన జీవితంలో ఒక మలుపు. 36లో 27 ఏళ్ల వయస్సులో జిల్లా బోర్డు చైర్మన్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 55లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. సంజీవరెడ్డి సన్నిహితత్వంతో ఆయన మంత్రివర్గంలో చేరారు. 57లో రాష్ట్ర స్థానిక స్వపరిపాలనా శాఖ మంత్రి అయ్యారు. సంజీవరెడ్డి కేంద్రానికి వెళ్ళి దామోదరం సంజీవయ్య 60 జనవరిలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ మంత్రివర్గంలో ప్రధానమైన ఆర్థిక శాఖను చేపట్టారు బ్రహ్మానందరెడ్డి. తిరిగి 1962లో సంజీవరెడ్డి మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రులయ్యారు. రాష్ట్ర మంత్రిగా 8 సంవత్సరాలు నిరాఘాటంగా వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. 12వ ఏటనే గాంధీజీ సందర్శనంతో స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగారవాసం చేశారు. గుంటూరు జిల్లా రాజకీయాలలో అప్పుడు కొత్త రఘురామయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి ఆరితేరిన జగజిట్టీలు. ఇద్దరు రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రముఖులు. అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభకు బ్రహ్మానందరెడ్డి తొలిసారిగా 46లో గెలుపొందారు. 52, 55 మధ్యకాలం మినహా ఆయన 72 వరకు శాసనసభ్యులు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయనది. 8 సంవత్సరాలు రాష్ట్రమంత్రిగా పనిచేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకొని 64 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి అయ్యారు. 7 సంవత్సరాలు పైగా తిరుగులేని నాయకుడిగా నిలిచారు. రాష్ట్ర బహుముఖ అభివృద్ధికి పునాదులు వేశారు. పాలనానుభవం, రాజకీయ చతురత ఆయన విజయానికి మూలం. ఎన్నో ఉద్యమాలు వచ్చినా ఆయన నైపుణ్యంతో వాటిని అధిగమించి రాష్ట్ర సమైక్యతకు తోడ్పడ్డారు. కొన్నాళ్ల రాజకీయ వనవాసం తప్పలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 6వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగాను, ఆ తరువాత 74-77 మధ్య కేంద్ర హోంశాఖ మంత్రిగాను బ్రహ్మానందరెడ్డి పనిచేశారు. ఆహార వ్యవసాయ శాఖను నిర్వహించారు. నీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖలను 77లో చేపట్టారు. అప్పుడు ఆయన రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చరణ్ సింగ్ మంత్రివర్గంలో కొద్దికాలం మంత్రిగా పనిచేశారు. 79లో ఆయన పరిశ్రమల మంత్రి. 80లో తిరిగి ఇందిరా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆయన

0: మహారాష్ట్ర గవర్నర్గా నియమితులై 88 ఫిబ్రవరి నుండి 2 ఏళ్ళు బొంబాయి రాజభవన్లో ఉన్నారు. 94 మేలో ఆయన మృతి చెందారు. వీరి సతీమణి రాఘవమ్మ వీరికి చేదోడు వాదోడుగా నిలిచింది. 84వ ఏట బ్రహ్మానందరెడ్డి తనువు చాలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుస్థిర పాలనకు ఆయన పదవీ కాలంలో ప్రయత్నించారు. దీర్ఘకాలిక ప్రణాళికలు రచించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. కేంద్ర మంత్రిగా ప్రధానమైన హోం, ఆహార, వ్యవసాయ, కమ్యూనికేషన్, నీటిపారుదల, విద్యుత్ శక్తి, పరిశ్రమల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం సువిశాలమైన మహారాష్ట్ర గవర్నర్ పదవితో తారాస్థాయిని చేరింది. తనను నమ్మిన వ్యక్తుల్ని చేరదీయడంలో ఆయన ప్రముఖులు. క్రియాశీల రాజకీయాలలో ఉంటూ పార్టీ ప్రతిష్టను పెంచుతూ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఒక దశాబ్ది పైగా పాటుపడిన అజరామర వ్యక్తి బ్రహ్మానందరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఆరితేరిన గణాపఠి కాసు బ్రహ్మానందరెడ్డి. తనను నమ్మిన సహచరులకు కొండంత అండగా నిలిచి రాజకీయ చతురతతో గుంటూరు జిల్లా రాజకీయాలలో చెరగని ముద్ర వేశారు బ్రహ్మానందరెడ్డి. సంజీవ రెడ్డికి సన్నిహిత సహచరుడిగా రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు సమున్నత స్థానం ఉంది. 7 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిలో ఆయన రచించిన ప్రణాళికలు అమోఘం. అధికారులు, మంత్రివర్గ సహచరుల విశ్వాసానికి పాత్రులై తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యారు బ్రహ్మానందరెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన కొద్దిమంది తెలుగువారిలో ఆయన ఒకరు. కేంద్రంలో వివిధ శాఖలలో పనిచేసిన పరిపాలనల అనుభవం ఉంది ఆయనకు. అత్యంత ప్రతిష్టాత్మకమైన హోంశాఖను ఆయన నిర్వహించారు. 27 ఏళ్లకే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దేశ రాజకీయాలలో బ్రహ్మానందరెడ్డి కొత్త రఘురామయ్య గుంటూరు జిల్లా నుండి ఎన్నికై కేంద్ర మంత్రి పదవులు నిర్వహించి సమర్థులైన రాజకీయ నాయకుల్ని తమ తర్వాతి తరంలో తయారు చేశారు. రఘురామయ్య వివిధ మంత్రిత్వ శాఖలలో సుదీర్ఘకాలంలో కేంద్రంలో పనిచేశారు. లాపట్టభద్రులైన రఘురామయ్య నెహ్రూ మంత్రివర్గంలో 1957లో రక్షణ శాఖ ఉపమంత్రిగా చేరారు. ఆ తరువాత ఆ శాఖ సహాయ మంత్రిగా 62లో పనిచేశారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో 67-77 మధ్య ఒక దశాబ్ది కాలం ఆయన నిరాఘాటంగా మంత్రి పదవులు నిర్వహించారు. పరిశ్రమలు, న్యాయశాఖ, ప్రణాళికా శాఖ, పెట్రోలియం, రసాయన శాఖలు, పౌర విమానయాన శాఖ, నౌకాయాన శాఖ, పార్లమెంటరీ వ్యవహారాలు, రవాణా శాఖ, వర్క్స్ హౌసింగ్, టూరిజం శాఖలను రఘురామయ్య ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి రాజకీయ జీవితంలో జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వం అనే ముప్పేటలు కనిపిస్తాయి. మిత్రులకు, సన్నిహితులకు, సహచరులకు బ్రహ్మానందరెడ్డి మార్గదర్శి, ప్రజల పాలిట ఆశాదీపం. జనజీవన స్రవంతి నాడి తెలిసి ఆయన వేసిన పథకాలు ఫలించి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందింది. అదిగో బ్రహ్మానందరెడ్డి వాణి.
1: దేశం యొక్క సంక్షేమానికి, దేశం యొక్క పటుత్వానికి, దేశం యొక్క ఐక్యతకు దేశం నలుమూలల మనం కలిసికట్టుగా బాగా స్ట్రెంగ్త్తో మనం పనిచేసుకోవడానికి ఈ దేశానికి ఒక గొప్ప స్ట్రాంగ్ నాయకత్వం చాలా అవసరం. విభిన్న ప్రాంతాలు కలిగినటువంటి దేశం, భిన్న భిన్నమైనటువంటి భాషలు కలిగినటువంటి దేశం, అనేక రకములైనటువంటి అలవాట్లు కలిగినటువంటి దేశాన్ని ఐక్యతగా కాపాడు ఒక కేవలం పటుత్వమైనటువంటి ప్రభుత్వం దేశానికి అవసరం. దీనికే మారు పేరుతో జనతా పార్టీ వాళ్ళు ఇది డిక్టేటర్షిప్ అని అంటున్నారు. ఇది చాలా పొరపాటైనటువంటి మాట. మన దేశానికి నిజంగా మీరు ఆలోచించినట్లయితే ఆ పటుత్వమైనటువంటి ప్రభుత్వం ఉండబట్టే ఈ రోజున మన ఎకానమీ కానివ్వండి, మన ఇతర పరిస్థితులు కానివ్వండి, మన సమాజంలో ఒక విధమైనటువంటి కట్టు క్రమశిక్షణ అభివృద్ధి జరగటానికి అవకాశం దొరుకుతున్నది. ఇది మీరు దయచేసి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 30 సంవత్సరాల క్రితం మన పెద్దలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా సర్దార్ పటేల్ గారు, ఇంకా ఇంత పెద్దలు చేసినటువంటి రాజ్యాంగ చట్టంలో మనం సుస్థిరంగా రాసుకున్నాం డెమోక్రాటిక్ సావరన్ రిపబ్లిక్ అని. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో దీన్ని మళ్లీ పునరుద్ఘాటిస్తూ డెమోక్రాటిక్ సెక్యులర్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని, సావరన్ రిపబ్లిక్ అని మనం రాసుకున్నాం. ఇప్పుడు నా కళ్ళు ముందు అవుపడుతున్నది లక్షలాది ప్రజలు, స్త్రీలు పురుషులు

శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతాలు.

లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం సిండికేట్ నగర్ నుంచి. పూజారి ధనంజయ, సంజీవులు అనంతమ్మ చంద్రకళ, పూజారి ఆంజనేయులు ఓబులమ్మ అన్న వెంకటేష్ నాగభూషణ్ చౌడమ్మ వరలక్ష్మి, శైలజ శంకర్ రామూర్తి యంగముని, బాలాజీ హేమంత్సాయి బొజ్జప్ప చంద్రదేవి వీరంతా కోరుతున్నారు. సమరసింహారెడ్డి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం మణిశర్మ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మీరు విన్న ఆ పాట ముద్దుల కృష్ణయ్య చిత్రంలోది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట అది. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్. ఆ పాటను వినిపించమని కోరిన వారు ఒడియంపేట గ్రామం బుక్రాయ సముద్రం మండలం నుంచి లక్ష్మీ నాగార్జున సింధు. విన్నారు కదండి మీరు కోరిన ఆ పాట.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తరువాతి ఉత్తరం సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి. వీరంతా గుర్తున్నారు సీతకు ఒక చిలుక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ ఆలపించిన పాట ఇది. సంగీతం ఇళయరాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: తర్వాత ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చెంటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరంతా కోరుతున్నారు. శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట. సంగీతం చక్రవర్తి.

నీటుకుంటే పగల మారి సగలు కుట్టే బల్ల బుబ్బిలు పువ్వింది. విన్నా పాట సింహబలుడు చిత్రంలోది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన పాటది. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఆ పాటను వినిపించమని కోరిన వారు జగిత్యాల నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయనా, మోక్షిత్, రాజేష, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. కార్యక్రమంలో చివరిగా విందాం కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్నవారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి. మీ అందరి కోసం ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు అభిలాష ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేస్తున్నారు.

0: करने का भी है। हर घर को सूर्य घर बनाना चाहता है, हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है। इसी उद्देश्य के साथ हमने पीएम सूर्य घर मुफ्त बिजली योजना शुरू की है। अभी ये योजना 1 करोड़ परिवारों के लिए है।
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. అందరికీ నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
1: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
2: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
1: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
2: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
1: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
2: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
1: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
2: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
1: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
2: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే.

0: సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుకి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
1: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
0: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరము. ఎంచేతంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్
1: సరే, ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10 ఇంటూ 10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడని ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, ఆ రోడ్ సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్తుని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం.

0: కలిగి ఉన్నారు. కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్గా ఏంటంటే సార్, ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంటా. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సరే, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళు ఏంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు, ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్, సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ను ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టంలో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్, మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగి ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా

0: విధంగా సోలార్ పార్క్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని అదేవిధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ప్రోబోనో మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: गत ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.

10:22 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివిల్లులో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాల నుంచి చిట్ట చివరిగా వచ్చే పాల పదార్థం ఏమిటి? సో ఆన్సర్స్ పంపించారు శ్రోతలందరూ కూడా. ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఎక్కడెక్కడి నుంచి పంపించారు చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, కనకారావు గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. ఎస్, ఇది కూడా వస్తుంది. దాంతోపాటు ఎంతమంది చెప్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకా శ్యామ్ గారు కల్లూరు నుండి ఎస్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు మెసేజ్ చేశారు. సాయి మౌనిక, ఎస్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అన్నమయ్య జిల్లా నుంచి కుర్నూతల సునీల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గుంటూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే, నాజియా షేక్ తాడేకొండ నుండి మెసేజ్ చేస్తున్నారు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జిలానీ గారు మెసేజ్ చేస్తున్నారు తిప్పనపల్లి నుంచి. వెన్న తర్వాత ఇంకొకటి కూడా ఉంది అంటే, ఫారిన్ కంట్రీస్లో ఇక్కడ వరకు ఆగిపోతారు బటర్ వరకు. బటర్ తర్వాత ఇంకొకటి ఉంది, అది మన దేశంలోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అపరంజి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, సెకండ్ ఆన్సర్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, అఫ్కోర్స్ వస్తుంది అది, కానీ దాన్ని ఎక్కువగా యూజ్ చేయరు కదా, యూజ్ చేసేది కూడా రాస్తే బాగుండేది. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బొడ్డు ఓంకార్ గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు వేటపాలెం నుంచి. పంపించిన మెసేజెస్ మరి నాకైతే అర్థం కాలేదు ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మీ గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం హేమలత గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రంగాపురం నుంచి రంజిత్ రెడ్డి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. మైదుకూరు నుంచి జాఫర్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఇప్పుడే ట్యూన్ చేశాము అంటూ, క్వశ్చన్ మళ్ళీ చెప్తారా అంటూ మెసేజ్ చేశారు.

పదార్థాల్లో చిట్ట చివరిగా వచ్చే, అంటే పాల నుంచి చిట్ట చివరిగా వచ్చే పాల పదార్థం ఏది? ఇది ప్రశ్న. ఖమ్మం నుండి బ్రహ్మం గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదిత్య గారు నమస్తే అంటూ ఉపేంద్ర గారు పాలమూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెయ్యి. దీన్నే ఘీ అంటారనమాట. అంటే హిందీలో ఇంగ్లీష్లో కూడా ఘీయే, కానీ ఇంగ్లీష్లో ఉన్న ఘీ కూడా హిందీ పదం నుంచి వెళ్ళిందనమాట. అంటే హిందీ భాష నుంచి వెళ్ళింది. కొన్ని పదాలు అనేవి ఇంగ్లీష్లో మనకి కనపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెమన్, లెమన్ అంటే నిమ్మకాయ కదా, మరి ఈ లెమన్ అనేది ఇంగ్లీష్ పదం కాదు, అరబిక్ పదం. అరబిక్లో నిమ్మకాయని లెమన్ అంటారు, అదే ఇంగ్లీష్లో కూడా లెమన్ అనమాట. సో ఈ విధంగా కొన్ని పదాలు ఇంగ్లీష్లో కనబడం, చెప్పాలంటే కొలోనియలైజేషన్లో భాగంగా చాలా దేశాల్లోకి వెళ్ళింది కాబట్టి ఇంగ్లీష్లో చాలా పదాలు కొన్ని కొన్ని భాషల నుంచి వస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా ఘీ, ఇంగ్లీష్లో ఘీ అంటారు కదా, ఆ ఘీ అనే పదం హిందీ నుంచే వెళ్ళింది. ఎందుకంటే మన దేశంలోనే నెయ్యిని మనం తయారు చేస్తాం, ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం అనమాట. అదనమాట సంగతి. మరి ఇంకా హైవీలలో అడగబోయే మూడవ ప్రశ్న ఏమిటి? మరి కాశీ నగరంలో ఎన్ని నదులు ఉంటాయి? గంగానదే కదా. ఎస్ ఆన్సర్ చెప్పేశాను నేను. ఇంకా క్వశ్చన్ అడగడం దేనికి? కాశీలో గంగానదితో పాటు ఇంకా రెండు నదులు ఉంటాయన్నమాట. సో కాశీలో మొత్తం ఎన్ని నదులు ఉంటాయని చెప్పి నేనే అడిగేసి నేనే ఆన్సర్ చెప్పేస్తుంటున్నాను. మరి వాటి పేర్లు తెలిస్తే గనక నాకు మెసేజ్ చేసేయచ్చు. ఎందుకంటే కాశీ అన్నా కదా, కాశీకి ఇంకో పేరు వారణాసి. సో క్వశ్చన్లోనే క్లూ ఇచ్చేశాను, ఒక రకంగా చెప్పాలంటే ముందే ఆన్సర్ రివీల్ కూడా చేసేసాను. సో చెప్పాల్సింది ఏంటంటే మీరు కాశీలో ఉన్న నదుల పేర్లు

0: వినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: सुना रहे हो विविध भारती FM 101.3।
1: वीण वेणु वैन सरिगम विन्नावा।
2: तेलुगु पाट अंटे अमृतम तागिनंत अनुभूति मन तेलुगु वारिकी।
3: पाट आस्वादन एप्पुडु अमृतमे।
4: अंदमैन पदालतो अद्दिन अलंकारं पाट।
3: चक्कनि छंदस्सुतो दिद्दिन चमत्कारं పాట।
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియ
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం।
6: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా,
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
7: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800420223। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా,
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
7: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800420223। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా,
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
7: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్

0: 800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:32. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

10:38 దాటి 17 సెకన్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అడిగిన ప్రశ్న ఏమిటంటే కాశీలో ఉన్న నదుల పేర్లు ఏమిటి? మొత్తం 3 ఉన్నాయని చెప్పేసి నేనే స్టార్టింగ్లో రివీల్ చేసేసా కదా క్వశ్చన్ చెప్పేటప్పుడు. సో మొత్తం ఆ 3 నదుల పేర్లు తెలిసి కనుక 8662481414కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి చేసేసారు మన శ్రోతలు, ఎవరెవరు చేశారు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ శ్యామ్ గారు కల్లు నుండి మెసేజ్ చేశారు. అన్ని నదులు ఉన్నాయా? నాకైతే తెలిసినవి మరి 3. సో మీరు పంపించిన ఆన్సర్స్లో 3 నదులు ఉన్నాయి, ఇంకా యమున అయితే ఉండదు, సరస్వతి కూడా చూద్దాం. ఇంకా మెసేజెస్ ఎవరు చేశారు? పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఫణీ సత్యశ్రీ తెనాల నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలమూరు నుంచి ఉపేంద్ర గారు మెసేజ్ చేశారు. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్లో చెప్తారనమాట. సో ప్రయాగ్రాజ్లో అయితే ఎస్ 3 నదులు ఉంటాయి. ఆ 3 నదుల సంగమాన్నే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. కానీ కాశీలో ఉన్న 3 నదులు, గంగా అయితే ఉంటుంది, గంగతో పాటు వేరే 2 నదులు ఉంటాయన్నమాట. సో అవి అయితే కాదు. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం ఎవరు మెసేజ్ చేశారు. హిందూపూర్ నుండి రాజేష్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనాగ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. ఫర్హాన్ అషేక్ తాడికొండ నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ టైం వివిధ భారతిలో మెసేజ్ పంపిస్తున్నారా? అవునా, వెల్కమ్ టు వివిధ భారతి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్.

సార్, గంగాయమున సరస్వతి అయితే కాదు, ఎవరు పంపించారు? రంగచార్లు గారు మెసేజ్ చేశారు. గంగ కరెక్ట్ ఆన్సర్, ఇంకా రెండు నదులు వేరేవి ఉన్నాయి. నెక్స్ట్ మెసేజ్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, క్లూ ఇచ్చా కదా, వారణాసి అని. ఆ వారణాసి అనే పేర్లోనే ఉన్నాయి, ఆ రెండు పేర్లు కలిపే అదే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇంక మెసేజ్ ఎవరు చేస్తున్నారు? బొడ్డు ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుండి, కరెక్ట్ ఆన్సర్. వారణాసి అపరంజీ గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. అన్ని నదులు అయితే లేవండి, నాకు తెలిసి మూడే ఉన్నాయి. సో చూద్దాం ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు. రబ్బవరం గ్రామం నుంచి నాగుల మీరా గారు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా అమీదా బేగం మెసేజ్ చేశారు. ఎస్, గంగానది కరెక్ట్ ఆన్సరే. గంగానదితో పాటు ఇంకా రెండు నదులు అయితే ఉన్నాయన్నమాట. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏళ్ళు నుండి మెసేజ్ చేశారు. ఎస్, దానికి తగిన సాంగ్ ప్లే చేశాను, కానీ ఆన్సర్ యమునా సరస్వతి అయితే కాదండి. నెక్స్ట్ ఇంకా అవునా, కుర్నూతల సునీల్ గారు మెసేజ్ చేశారు. ఎస్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ ఇట్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, రాంబాబు గారు, కమలా గారు, మానస, రచన, ఉదయ్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు, బైరెడ్డిపల్లి చిత్తూరు నుండి. ఎస్, గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వీర హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుండి, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? వరుణ, అసి, గంగ, ఈ మూడు నదులు కాశీలో ఉంటాయన్నమాట. వారణాసి అని పిలుస్తూ ఉంటారు కదా, సో వరుణ, అసి ఆ రెండు నదుల పేరు సంగమమే వారణాసి. ఇంకా ఈ రెండు నదులు కూడా గంగానదిలో కలుస్తాయన్నమాట. చెప్పాలంటే ఇవి మూడు కూడా త్రిశూలం ఆకారంలో ఇక్కడ ఈ కాశీ నగరం అంతా కూడా వ్యాపించి ఉంటాయి. సో వరుణ ఒకవైపు, అసి ఒకవైపు, మధ్యలో గంగానది ఒకవైపు ఇలా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. సో గంగానదిలో వరుణ, అసి కలుస్తాయి. ఈ మూడు నదుల మధ్యన ఉన్న ప్రాంతాన్నే వారణాసి, కాశీ, బెనారస్ ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి హరివిల్లలో ఇంకా నాలుగో ప్రశ్నకి వచ్చేస్తే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నది ఎవరు? గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నవారు ఎవరు? తెలిస్తే కనుక 8662 4111 4కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

పది గంటలు దాటి 55 నిమిషాలు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ హరివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నవారు ఎవరు?

సో పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పేరైతే మెసేజ్ చేయలేదు, అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు కుర్నూతల సునీల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి సాయి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అపరంజీ గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం ఎవరు మెసేజ్ చేస్తున్నారు. నల్లపాడు గుంటూరు నుండి నివాస్ ఎంఎంఎస్ అంటూ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి, కరెక్ట్ ఆన్సర్. గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, కర్ణాటక. ఎస్ కరెక్ట్ ఆన్సర్. షేక్ ఫర్హానా మెసేజ్ చేస్తున్నారు, ఎస్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ గారు, సుప్రియ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు ఇంకా కృష్ణమ్మ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు అన్నారు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మరి నిజంగా భారతదేశంలో రిపోర్ట్స్ ప్రకారం కూడా పాపులేషన్ ఎక్కువగా ఉండేది కూడా రూరల్ ఏరియాస్లోనే. సో రూరల్ ఏరియాస్ డెవలప్ అయ్యాయి అంటే భారతదేశం డెవలప్ అయినట్టే కదా. అందుకనే ఎప్పుడో హిస్టరీలోనే మనం ఇలాగ చదువుకుంటూ ఉంటాం అన్నమాట. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ విధంగా స్లోగన్స్ ఇచ్చారు అని చెప్పి. డెవలప్మెంట్కి సంబంధించి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ఈ స్లోగన్ ఏంటంటే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మన శ్రోతలందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ మెసేజ్ చేసేశారు. ఇంకా వరుడు కావాలని మూవీ నుంచి ఇప్పుడైతే మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, 3 రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు దాఖలు

స్థానాలు, 3 రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియను నిన్న ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీ చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఉంటుంది. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం రాష్ట ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఒక భావోద్వేగపూరితమైన చిరకాల కళ నెరవేరిన చారిత్రక ఘట్టం అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా జరిగిందని క్రీడల శాఖ పరిషత్ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏసీరి తెలిపారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

0: పదకొండు గంటల 3 నిమిషాలు దాటుతుంది. మరి ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరిన్ని విషయాలు కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ, బీ కాన్ఫిడెంట్.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా

హలో నమస్తే గుడ్ మార్నింగ్. మరి 11:06 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి సాంగ్స్, డే స్పెషాలిటీస్ గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా. సో మంచి మంచి సాంగ్స్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయి. ముందుగా మైకేల్ మదన కామరాజు సినిమా నుంచి అయితే మాత్రం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్.

కూడా దొరుకుతుంది. అది ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా మన ఇళయరాజా గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో ఎవర్ గ్రీన్ పాటలు. మరి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి 83వ పుట్టినరోజు అనమాట ఈ రోజు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో మెలడీస్ అందించారు. మరి నిజంగా చాలా ప్లెజెంట్ మ్యూజిక్, మనసు బాగాలేనప్పుడు కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఎనీ టైమ్ ఇళయరాజా గారి పాటలు అలా పెట్టుకుని వింటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. సో నిజంగా చాలా అందరూ కూడా చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇళయరాజా గారు వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో రాజా అనే పేరుతో ఆల్రెడీ ఒక మ్యూజిషియన్ ఉన్నారనమాట, ఏఎం రాజా గారు. కాబట్టి మన ఇళయరాజా గారు ఏం చేశారో తెలుసా, ఇళయరాజా అని పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇళయ అంటే యంగర్ అని అర్థం అనమాట, అంటే తమిళ్లో యంగర్ అని అర్థం ఇళయ అంటే. సో అలా ఇళయ, అలాగే ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట, ఇళయ అంటే భూమి అనే అర్థం కూడా వస్తుంది. సో కాబట్టి దానివల్ల ఈయన భూమికి రాజు అని కూడా పిలవచ్చు. సో ఇళయరాజా గారి ఆ పేరుకి అర్థం అనమాట అది. అలాగే చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయండి. మరి ఇళయరాజా గారి స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఆయన మ్యూజిక్ ఒక స్పెషాలిటీ ఉంది. చాలా రకాల అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 1000కు పైగా సినిమాలకి, 10,000కు పైగా సాంగ్స్ ని ఆయన కంపోజ్ చేయడం జరిగింది. సూపర్బ్ కదా. నిజంగా ఆయన పాటలన్నీ వినడానికి మనకి ఒక నెల రోజులు అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి. సో అన్ని పాటలు అయితే ఉంటాయి. మరి ఈ పాటలన్నీ కూడా కంపోజ్ చేసి రిలీజ్ చేయడానికి ఆయనకి 41 సంవత్సరాలు టైం పట్టిందని చెప్పచ్చు. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఆయన చేసిన పాటల్లో రజనీకాంత్ గారికి, అలాగే కమల్ హాసన్ గారికి మాత్రమే చెరో ఒక 100 సినిమాలు మాత్రం కంపోజ్ చేస్తుంటారు ఖచ్చితంగా. సో ఎన్నో అద్భుతమైన పాటలు అయితే ఉన్నాయి. మరిన్ని విషయాలు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇళయరాజా గారి గురించి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: गत 6 ఏళ్లలో పిఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పిఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:34 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే ఇళయరాజా గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఇళయరాజా గారు ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ లో మ్యూజిక్ కోర్స్ చేయడం జరిగింది. అండ్ మీకు తెలుసా, ఇదే కాలేజ్ లో ఏఆర్ రెహమాన్ గారు కూడా కోర్స్ చేశారు. అలా ఆయన ఏఆర్ రెహమాన్ గారు ఇళయరాజా గారి దగ్గర కూడా శిష్యరికం కూడా చేశారనమాట. కోర్స్ చేయడమే కాదు, సేమ్ కాలేజ్ లో శిష్యరికం చేయడం కూడా జరిగింది. ఇంకా ఇళయరాజా గారికి ఉన్న కొన్ని స్పెషాలిటీస్ గురించి మాట్లాడితే, ఒకటి లైవ్ రికార్డింగ్ అనమాట. ఈ బీజిఎంస్ ఎప్పుడు కూడా లైవ్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేస్తూ ఉంటారు. అది ఆయన స్పెషాలిటీ. అది ఫైట్ అయినా సరే, ఏదైనా సీన్ అయినా సరే, లైవ్ ఇన్స్ట్రుమెంట్ తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు చాలా బెటర్. అంటే ఎవరైనా సరే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ కూడా కొట్టే వాళ్ళు చాలా అరుదు అని చెప్పొచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు అనే కాదు, జనరల్ గా ఇండస్ట్రీలో. అండ్ ఇండియాలో ఇళయరాజా గారు ఒక్కరే ఇలా రికార్డ్ చేస్తారు అని కూడా చెప్పొచ్చు. మరి ట్యూన్ కూడా పేపర్ మీద రాసి మరీ కంపోజ్ చేసేవాళ్ళు మన ఇండియాలో వేళ్ల మీద లెక్క పెట్టేసేయచ్చు, అంత తక్కువ మంది ఉంటారు. సో ఇక ఈ రెండు కారణాల వలన ఆయన మ్యూజిక్ లో సౌండ్ క్వాలిటీ అనేది పీక్స్ లో ఉంటుందన్నమాట, చాలా క్లియర్ గా. అండ్ ఆయనకున్న ఒక బేసిక్ పాలసీ ఏంటి అంటే, ఆయన మ్యూజిక్ అనేది ఎవరిది కూడా కాపీ కొట్టరు. అండ్ అలాగే ఎవరు కూడా తన మ్యూజిక్ ని కాపీ కొట్టకూడదు. సో ఈ పాలసీ వల్ల ఆయన

0: చాలాసార్లు చాలా దూరం వరకు వెళ్ళి ఎన్నో మంచి మంచి పాటలు మనకు అందించారు. ఇంకా అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉన్నాయండి. ఆయన గురించి, ఆయనకు వచ్చిన అవార్డ్స్, మనకి టైం కూడా సరిపోదు అనమాట మాట్లాడడానికి. కానీ కొన్ని నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడితే, ఇప్పటివరకు 5 సార్లు నేషనల్ అవార్డు అయితే అందుకున్నారు. సాగర సంగమం 1984లో వచ్చిన సినిమా, ఇంకా సింధు భైరవి, రుద్రవీణ, కేరళ వర్మ, ఇంకా ఇలా కొన్ని తమిళ్ అండ్ తెలుగు కాకుండా తమిళ్ అండ్ మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇట్లా కొన్ని కేటగిరీస్ వైజ్గా ఆయనకి నేషనల్ అవార్డ్స్ కూడా లభించడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే ఆయన 3 పిల్లలు కూడా, కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ వరల్డ్కి అసోసియేట్ అయ్యే ఉన్నారనమాట. సో మనకు తెలుసు ఆల్రెడీ యువన్ శంకర్ రాజా గారు సక్సెస్ఫుల్గా మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తూ ఉన్నారు. ఇక ఆ విధంగా ఆయన ఫ్యామిలీలో ఇంకా ఆయన బ్రదర్ కూడా, బ్రదర్ వాళ్ళ పిల్లలు కూడా మ్యూజిక్ కంపోజర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఒకసారి కమల్ హాసన్ గారు తన ఓన్ ప్రొడక్షన్లో హే రామ్ అనే ఒక సినిమా వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కంపోజ్ చేయించడం జరిగింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ కంపోజ్ చేయించేసి సాంగ్స్ కూడా షూట్ చేసేసారు. ఇక ఆ తర్వాత అవి ఆయనకి అంతగా నచ్చలేదన్నమాట కమల్ హాసన్ గారికి. దాంతో మళ్ళీ ఇళయరాజా గారి దగ్గరకు వచ్చేసి, సార్ ఇది పరిస్థితి అని చెప్పి, మీరే మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేయండి, కావాలంటే నేను సాంగ్స్ అన్ని కూడా రీషూట్ చేసుకుంటాను అని కమల్ హాసన్ గారు అడిగారంట. సో అప్పుడు ఇళయరాజా గారు ఏం చెప్పారంటే, ఏం అవసరం లేదు, మీరు షూట్ చేసిన సాంగ్స్లో లిప్ మూమెంట్కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తాను అని ఒరిజినల్ సాంగ్స్ ఏమీ వినకుండానే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసి హిట్ కూడా కొట్టడం జరిగిందనమాట. సో ఇలాంటి ఎన్నో ఫీట్లు ఆయన ఇండస్ట్రీలో చేయడం జరిగింది. అసలు ఇలాంటివి ఎవరు కూడా చేసి ఉండరేమో కదా. సో ఆ విధంగా అలాంటి విషయాల గురించి కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి అదనమాట విషయం. సో ఇళయరాజా గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మాట్లాడేసుకున్నాం కూడా. సో ఇక నెక్స్ట్ గుణ సినిమా నుంచి మీకోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. అందరి ఫేవరెట్ సాంగ్ అనమాట ఇది, మాక్సిమం అందరికీ చాలా ఇష్టమైన పాట. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు. నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: Bharti FM 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరి

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम नेनु मणिश्री। ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖకు ప్రకటనలో తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది. జూన్1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశానికి భారత ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటింటికి యోగాను అందించే క్రమంలో 4 విభాగాల్లో 90 వీడియోలు రూపొందించారు. రోగ నివారణకు ప్రత్యేక ఆసనాలు, రోజువారీ సాధన యోగా సందేహాలు, ఇతరత్ర ఆసనాల వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 8142408888కి హాయ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. వెంటనే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని ఈ నెల రోజులే కాకుండా తర్వాత ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: प्रधानमंत्री ने म्यांमार से पूर्वोत्तर में संचालित आतंकी गुटों का भी मुद्दा उठाया. विदेश सचिव विक्रम मिश्री ने बताया कि म्यांमार के राष्ट्रपति ने भरोसा दिलाया कि भारत के सुरक्षा हितों के खिलाफ म्यांमार की धरती का इस्तेमाल नहीं होगा.
2: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
3: ग्रोथ एंड प्रॉस्पेरिटी इन द रीजन.
1: गृह मंत्रालय ने आव्रजन और विदेशी संशोधन नियम 2026 अधिसूचित कर दिया है. इसमें आव्रजन और विदेशी नियम 2025 के अंतर्गत पंजीकरण और समय सीमा से जुड़े कई महत्वपूर्ण बदलाव किए गए हैं. इस संशोधन के अंतर्गत भारत आने के बाद 180 दिन पूरे होने से पहले कभी भी पंजीकरण कराया जा सकता है. इससे पहले 180 दिन की अवधि समाप्त होने के 14 दिनों के भीतर पंजीकरण कराना अनिवार्य था. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE ने बताया है कि उत्तर पुस्तिकाओं में पाई गई त्रुटियों के सत्यापन और उनके पुनर्मूल्यांकन के लिए पोर्टल आज से शुरू हो गया है. ये पोर्टल 6 जून तक खुला रहेगा. CBSE ने कहा है कि यह सुविधा केवल उन्हीं छात्रों के लिए उपलब्ध है जिन्होंने अपनी मूल्यांकित उत्तर पुस्तिकाओं की प्रति प्राप्त कर ली है. छात्रों को प्रतियों में पाई गई त्रुटियों के सत्यापन के लिए प्रति उत्तर पुस्तिका ₹100 और पुनर्मूल्यांकन के लिए प्रति प्रश्न ₹25 का भुगतान करना होगा. मौसम विभाग ने आज भीतरी कर्नाटक, केरलम, माहे, लक्षद्वीप, तमिलनाडु, पुदुचेरी और कारिक्काल में तेज वर्षा का अनुमान व्यक्त किया है. तटीय आंध्र प्रदेश, गुजरात, ओडिशा, राजस्थान और पश्चिमी मध्य प्रदेश में गरज और तेज हवाओं के साथ वर्षा हो सकती है. इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ.
4: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय वल्सा विलियम्स. President Draupadi Murmu is addressing the tribal beneficiaries of the Ministry of Tribal Affairs flagship scholarship schemes at Rashtrapati Bhavan. We now go over live to the President's address.
5: कुछ ना करे क्या, कैसे करे, कैसे आगे जाए, लेकिन ऐसी परिस्थितियों में आपको नैतिकता के साथ ही नहीं, नैतिकता को कभी भूलना नहीं है और आगे बढ़ने का प्रयास करना चाहिए. जनजातीय समाज के हमारे पूर्वजों ने अपनी संस्कृति और अस्मिता की रक्षा के लिए अनेक संघर्ष किए हैं और बलिदान भी दिए हैं, जैसे कि बिरसा मुंडा. बिरसा मुंडा तो केवल ना है, लेकिन ऐसे बहुत सारे बिरसा मुंडा ये देश के लिए, मिट्टी के लिए, लेकिन उनका इतिहास में नाम नहीं है. बलिदान दिए हैं. ये प्रसन्नता का विषय है कि जनजातीय कार्य मंत्रालय जनजातीय समुदाय की समृद्ध विरासत, अदम्य साहस और राष्ट्र निर्माण में उनके अमूल्य योगदान का सम्मान करने के लिए उद्देश्य क्या कहते जनजातीय गरिमा उत्सव मना रहे हैं.
4: The Ministry of Home Affairs has notified the Immigration and Foreigners Amendment Rules 2026, introducing key changes to registration timelines and the appeals mechanism

కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజకుమార్, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

0: సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని,

0: కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్ట్రపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిలే చూపిన నిబద్ధతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలు, జీవనలహరి. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో ముందుగా అలుపెరుగని ప్రయాణం, శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం వింటారు.
2: ఇష్టమైన ఉద్యోగాన్ని బాధ్యతగా ఆనందంగా చేసేవారు చాలామందే ఉంటారు, కానీ కొంతమంది ప్రాణం పెట్టి చేసేవారు కూడా ఉంటారు. కష్టంగా చేస్తే అది పని మాత్రమే అవుతుంది, అదే కనుక ఇష్టంగా చేసినట్లయితే అది మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారు రైల్వేలో స్టెనోగ్రాఫర్గా చేసి రిటైర్ అయ్యారు. వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు.
3: నమస్కారం
2: మూర్తి గారు. మీ యొక్క జీవిత విశేషాల్లో తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
3: మా తల్లి తండ్రి అందరూ పల్లెటూరులో టీచర్గా పనిచేసేవారు నాన్నగారు. అక్కడి నుంచి నెమ్మదిగా మేనమా కాకినాడ తీసుకెళ్ళి నన్ను చదివించాడు.
2: ఎక్కడ పుట్టారండి మీరు?
3: నేను మధ్య వరసలో పుట్టాను, శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి కాకినాడ మేనమా తీసుకెళ్ళి 6 నుంచి ఆ కాకినాడలోనే చదివించారు. పిఆర్ కాలేజీలో చదివాను. అక్కడ 12 అయిన తర్వాత ఇంకా ముందు చదువులు వద్దు, టైపు షార్ట్ అయిన నేర్చుకోమని చెప్పారు ఆయన. నాకు అంటే కొంచెం ఇంకొంచెం ముందు చదువుదామని అనిపించింది, బట్ ఆయన అలా చెప్పడంతో సరే అని ఒక ఏడాది లోపు

0: లో మొత్తం రెండు కోర్సులు కంప్లీట్ చేశాను.
1: ఏ వయసులో చేశారు మీరు?
0: అది 17 18 లోపల అంతా అయిందనమాట. అతను చాలా ఇంట్రెస్ట్గా అది నేర్పించారు, నేను అలాగే నేర్చుకున్నాను. ఏడాదిలో టైపు లోవర్ పాస్ అయిపోయాను, హయ్యర్ అవ్వలేదు, షార్ట్ హ్యాండ్ లోవర్ పాస్ అయ్యాను. అది అయిన తర్వాత ఓసారి మా కజిన్ కలకటా నుంచి ఇక్కడికి వచ్చాడు. వస్తే అతనే చెప్పాడు, మా మేనమ్మ మీ ఇతన్ని కూడా ఒకసారి తీసుకెళ్ళరా అని చెప్పి. ఆ వెళ్ళడం వెళ్ళడం ఇంకా అక్కడే ఉండిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే అది ఏమీ తెలియదు, భాష హిందీ మామూలు స్కూల్లో నేర్చుకున్నదే. అలాగే మొత్తం మీద ఒక పెద్ద కంపెనీ, అది ఇంజనీరింగ్ కంపెనీ. 1963 జూన్లో వెళ్ళాను కలకత్తా. అక్కడే ఈ కంపెనీలో ఒక నెలాళ్ళలో ఉద్యోగం వచ్చింది, నెలాళ్ళ లోపే. అక్కడి నుంచి అది అలాగా పట్టుకుని ఏం చెయ్యాలి, పని నేర్చుకుంటూ ఎలాగా అన్నీ నెమ్మదిగా ముందుకు వెళ్ళానన్నమాట. అలాగే అది అయిన తర్వాత 3 నెలలు ఎంత అయిన తర్వాత ఇంకో కంపెనీలో దేనిలో దొరికింది. ఈ రెండు చేస్తుండగానే రైల్వే సర్వీస్ కమిషను పరీక్షలు పడితే అవన్నీ అప్లై చేస్తే రెండు రైల్వేస్ ఉండేవి అక్కడ, ఈస్టర్న్ రైల్వే ఒకటి, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఒకటి. ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను 2 సార్లు. సౌత్ ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను, స్టెనోగ్రాఫర్గా పాస్ అయ్యాను. స్టెనోగ్రాఫర్గా 100 స్పీడ్ తోటి పాస్ అయ్యాను. అంచేత అక్కడి నుంచే వాళ్ళు ఉద్యోగానికి రమ్మన్నారు. రెండు రమ్మంటే రెండింటికి ఈ టైపిస్ట్కి ఇంక మానేసి స్టెనోగ్రాఫర్గానే వచ్చేసాను. వచ్చేసి 100 స్పీడ్ తోటి ఏంటంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఇస్తారనమాట. ఆ విధంగా రైల్వేలో జాయిన్ అయ్యాను. 64 డిసెంబర్లో రైల్వేలో జాయిన్ అయ్యి 2004లో రిటైర్ అయ్యాను.
1: మరి మీరు కలకత్తా 18 ఏళ్ళకి అలా వెళ్ళానని చెప్పారు కదా, అయిపోయాక మరి భాష రావడం కొంచెం కష్టమన్నారు.
0: భాష
1: అప్పుడు వెళ్ళాక ఎలా మేనేజ్ చేశారు అక్కడ కలకత్తాలో?
0: ముందు నాకు హిందీ కొంచెం స్కూల్లో తెలుసుకున్నదే వచ్చును. ఆ తర్వాత వాళ్ళతోటి ఒక అతను లోకల్గా ఇంక ఇక్కడ నేర్చుకోవాలి భాష అన్న ఒక ధ్యేయంతో మొత్తం వాళ్ళు మాట్లాడే విధం, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎలాగా అవన్నీ పసిగట్టి ముందు భాష నేర్చేసుకున్నాను. గమ్మునే వచ్చింది ఇంచేతో.
1: అంటే హిందీ బాగా వచ్చింది కాబట్టి దాని
0: హిందీ
1: తోడు
0: మీద కొంచెమే బట్ నెమ్మదిగా నేర్చేసుకున్నాను అన్నమాట.
1: అంటే
0: భాష
1: బెంగాలీ బాగా నేర్చేసుకున్నారు.
0: బెంగాలీ నేర్చేసుకున్నాను, తప్పొప్పులు అవన్నీ నేర్చుకుని ఎలాగా ఏంటి ఇవన్నీ నేర్చుకోవడం తోట. అందులో రైల్వేలో జాయిన్ అయిన తర్వాత అది ఇంకా తొందరగా నేర్చుకోవడం సదుపాయం కుదిరిందనమాట. అందరూ నేర్పడం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పి అది చెప్పి ఇది ఇలాగా అది ఇలాగా తెలిసింది ఏంటి తెలియంది ఏంటి అన్నీ పట్టు మొత్తం మీద భాష ఇంచుమించు ఒక ఏడాది లోపల మొత్తం అంతా వచ్చిందనమాట. అది రాకపోతే మనకు అవ్వదు అని చెప్పి ఎటు వచ్చి ఒక రాత ఇది తెలియదు, బట్ చదవడం నేర్చుకుంటున్నాను. మళ్ళీ రాయడం ఇంచేతో నెగ్లెక్ట్ చేశాను, రాత చదువును దాంతో ఇది అయిపోయిందని. అది ఒకటే కొరత అయింది, లేదనంటే అది కూడా వచ్చేసి ఉండనమాట.
1: అంటే మీరు రైల్వేస్కి అప్పుడు 18 ఏళ్ళప్పుడు వెళ్ళారన్నారు, మీరు ఒంటరిగా అప్పుడు వెళ్ళారా లేకపోతే అప్పటికి మీకు పెళ్ళయి భార్యతో వెళ్ళారా?
0: లేదు, మా కజిన్ తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 2 ఏళ్ళు ఉన్నాను. 2 ఏళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెంపకం వాళ్ళే చూసేవారు. అంటే పిన్నిగారు అని అనేవాళ్ళ వాళ్ళ అమ్మని, అన్నదమ్ముల్లాగా. సో ఆవిడ బాగా చేసి చూశారు. చేసిన తర్వాత ఈ ఉద్యోగం రావడంతో తర్వాత మేనమామ లేరు, అప్పుడు పోయారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మా మేనత్తు ఉండేది మళ్ళీని, అప్పుడు పెళ్ళికి అరేంజ్ చేశారు. నాకు ఇంత గమ్మున చేసుకోవాలని అనిపించలేదు, ఇంకా ముందుకు వెళ్ళి కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్
1: ఉద్యోగంలో
0: అది
1: సెటిల్ అయ్యాక
0: సంపాదించాక అప్పుడు అనుభవం అది వచ్చాక అప్పుడు చేద్దామని ఇది ఉండేది. కట్ వాళ్ళు లేదు పనికిరాదు, నువ్వు ముందు వచ్చి చూసుకొని చేసే మొత్తం మీద పెళ్ళి అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు చెప్పారు నువ్వేమో ఎక్కడో అక్కడ వేరే చూసుకోమని చెప్పి అన్నారండి.
1: పెళ్ళైంది కాబట్టి ఇంకా వేరేగా ఉంటే
0: వాళ్ళకి
1: మంచిది.
0: ఇబ్బంది అవుతోంది. సో అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 3 ఏళ్ళు బాగా వాళ్ళల్లోనే పెరిగి వాళ్ళల్లోనే ఇచ్చేసాను. అయిన తర్వాత ఈ విధంగా ఒంటరిగా అప్పుడు ఒక మెస్సులో జాయిన్ అయ్యి ఒక హోటల్లో లాడ్జింగ్ బోర్డింగ్ దాంట్లో ఉంటూ ఇంచుమించు 2 ఏళ్ళు అలాగా అయింది. తర్వాత మ్యారేజ్ అవ్వడం, నెమ్మదిగా ఒక ఇల్లు తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఈ లోపల మా అంటే మా అమ్మ నాన్న మొత్తం వీళ్ళందరూ పల్లెటూరులోనే ఉంటూ తర్వాత కాకినాడలో వాళ్ళు షిఫ్ట్ అయ్యారు
1: మీ
0: నెమ్మదిగా.
1: అమ్మ

0: నాన్నగారికి ఎంతమంది సంతానం అండి?
1: మేము ఇద్దరం అన్నదమ్ములం, నలుగురు అప్పచెల్లెళ్ళు అనమాట.
0: అంటే మొత్తం ఆరుగురు.
1: ఆరుగురు. ఆయన చిన్న ఉద్యోగమే, టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిపోయాడు. ఆ ఊళ్ళోనే అలాగే ఉండి ఇంకా నెమ్మది, ఇంకా పైడిపాలని ఊ గ్రామం అది నర్సీపట్నం దగ్గర.
0: అంటే అప్పుడు పెంకుటిల్లులే ఉండేవి ఎక్కువగా.
1: తాటేకిల్లు, మామూలు మట్టి గోడలు పెద్ద ఇల్లు ఉండేది అనమాట, ముందు ఆవరణ అదిని. దాంతో అక్కడే అలాగా ఉండి చాలా ఉండేది, దేనికి లోటు లేకుండా అక్కడ ఆ ఊళ్ళో జరుగుతుండేది. అందరూ సమానంగా చూసేవారు, చాలా ఆప్యాయతగా అందరికీ, అంటే లోకల్ వాళ్ళందరికీ. ఆ విధంగా ఇదైంది. ఈ తర్వాత ఇక్కడ కాకినాడలో చదువు, 12వ క్లాస్ అయిన తర్వాత కలకత్తాలో ఉద్యోగం రావడం అలాగా జరిగిందనమాట.
0: కుటుంబంలో మీతో పాటు ఉన్న మీ అక్క చెల్లెలు కానీ మీ తమ్ముడు కానీ వీళ్ళు కూడా బాగా చదువుకున్నారండి?
1: అంత లేదు, మామూలుగా లోపాయికారంగా 8వ 10వ క్లాస్ కూడా ఎవరూ చేరలేదు పూర్తిగా. ఈ లోపల మేనమామ వాళ్ళే చూసి వాళ్ళకి పెళ్ళి అవి చేసి వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని అలాగా పంపించారనమాట.
0: అంటే మీరు ఒక 40 ఏళ్ళు సర్వీస్ చేశారు రైల్వేలో.
1: 38 ఏళ్ళు ఇంచుమించు చేశాను.
0: మీరు రిటైర్ అయినప్పుడు ఏ డెసిగ్నేషన్లో, అంటే ఏ పదవిలో ఉండి మీరు పదవీ విరమణ చేశారు?
1: ముందు నుంచి ప్రతిది వెళ్ళిన దగ్గర నుంచి మంచి ఆఫీసర్ల దగ్గర పనిచేశాను, ఉద్యోగం దగ్గర నుంచి. అది అలాగే పెంచుతూ నేర్చుకుంటూ వెళ్ళి తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర పనిచేసేవాళ్ళం, అంటే ఇంజనీరింగ్ మెకానికల్ ఇలాగ అనమాట. మెకానికల్లో ఛాన్స్ దొరికింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర, అంటే కొంచెం చిన్నది అది. అక్కడిని చేస్తూ అలాగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ చేస్తూ ఉండగా ఆ తర్వాత లాస్ట్ ఒక 5 ఏళ్ళ ముందు జిఎం దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు, జనరల్ మేనేజర్గా. అతని దగ్గర పిఏగా పనిచేశాను, అంటే ఉద్యోగం అదేను, పిఏగా పనిచేసి 5 ఏళ్ళు అలా ఉండగా గ్రేడ్ పెరుగుతూ పిఎస్ అని అనేవారు, అంటే పర్సనల్ సెక్రటరీ, బట్ పని అది అనమాట. అలాగే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అది ఏం లేదు, వాళ్ళు పని తెలుసుకుని నా గురించి అక్కడ తీసుకెళ్ళారనమాట. మిగిలిన వాళ్ళు ఎవరూ ముందుకు రాలే. సరే నాకు వచ్చింది కదా అని చెప్పి నేను చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళి అప్పటి నుంచి అలాగే ఒక 5 ఏళ్ళు ఆయన దగ్గరే పనిచేసి అక్కడే రిటైర్ అయ్యి ఇదైందనమాట.
0: నాకు తెలిసినంతవరకు అంటే జనరల్ మేనేజర్ వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా వెనకాల సెక్రటరీ కానీ వాళ్ళ స్టెనోలు కానీ తీసుకుని వెళ్తారు అంటారు. అలా మీరు వెళ్ళారా?
1: మేము ప్రతి అంటే ముందు నుంచి ఆఫీసర్లతో డ్యూటీ మీద వెళ్ళడం ఒక ఇది ఉండేది. ఇది ఎక్కువగా మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు అక్కడ ఆఫీసర్లు వాళ్ళు ఎప్పుడూ డ్యూటీలో వెళుతుంటారనమాట. ఎప్పుడు వెళుతుంటే అప్పుడు వాళ్ళతో వెళ్ళడం, ఒక సెలూన్ అని ఒకటి ఉంటుంది దాంట్లోనే వెళ్ళి చేసి ఉండి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉండడం రావడం అలాగే వెళుతుండి.
0: ఒక
1: వేరే పెట్టనమాట మా గురించి. మేము ఎప్పుడు వెళితే ఏ ట్రైన్ కావాలంటే అది దాన్ని తగిలిస్తారనమాట. అది అందులో అన్ని సదుపాయాలు ఉంటారు, వంట ఉండడానికి దీనికి దానికి పడుకుందికి అన్నిటికీ అనమాట, ఒక ఇంట్లోలాగే. అది అయిన తర్వాత అలాగా చేసుకుంటూ అక్కడ పనులు చేయడం, అతనితో పాటు వెళ్ళడం, అతను ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడం, నోట్లు రాసుకోవడం, ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ కింద అలాగా ఉండడం అనమాట. ఇది అంతా అయిన తర్వాత అది ఇంటికి వచ్చాక, అది సెలూన్కి వచ్చాక అతను మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి నోట్ ఇచ్చేవారు. నోట్లు అవన్నీ తీసుకోవడం, తీసుకున్న తర్వాత అవి తర్వాత టైప్ చేయడం. ఒక్కోసారి అక్కడే టైప్ చేసేవాళ్ళం కొంత టైము, తర్వాత ఆఫీస్కి వచ్చి మిగిలినంతా టైప్ చేయడం, ఇది అది అయ్యేది అనమాట. చేసి అదంతా తయారు చేసి ఓ 3 పేజీలు 4 పేజీలు 10 పేజీలు అయితే అతనికి డ్రాఫ్ట్ ఇస్తే, అతను కరెక్ట్ చేస్తే అది ఫైనల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇచ్చి పంపించేవారు అనమాట. ఈ విధంగా ఉండేది. జనరల్ మేనేజర్ దగ్గర కూడా అలాగే వెళ్ళాము. అది కంపల్సరీ అనమాట, జనరల్ మేనేజర్ ఎవరో ఒకరు, మేము స్టెనోగ్రాఫర్గా ఒకళ్ళు వెనకాల ఉండాలన్నమాట. అక్కడ మేము ఇద్దరు ఉండేవాళ్ళం, ఒకసారి ఒకతను వెళ్ళేవారు, ఒకసారి నేను వెళ్ళేవాడిని, ఇలాగా అవుతుండేది అనమాట.
0: నేను మొదట పరిచయం చేసినప్పుడు నేనేమన్నానంటే కొంతమంది ఉద్యోగాన్ని ప్రాణంగా ప్రేమిస్తారు అని అన్నాను. ఎందుకన్నాను అంటే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఉద్యోగం చేసే సమయంలో సెలవులు అనేది ఎక్కువగా వాడుకునేవారు కాదు అని నాకు తెలిసింది. దాని గురించి మీరేమంటారు?
1: సెలవులు అంటే చాలా, అంటే అరుదుగా పెట్టేవాడిని పని.

0: ముఖ్యం పనిని నిమగ్నంగా చేయాలి, సిన్సియర్గా చేయాలి. ఈ కొన్ని ధ్యేయాలు పెట్టుకుని పనిచేశానన్నమాట. ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కుదిరిందన్నమాట.
1: మరి ఇంత పనిని ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్స్ కూడా అంత దూరంలో ఉన్నారు, వెళ్ళడానికి అయ్యేది కాదు. మరి మీ భార్య ఏమైనా కంప్లైంట్లు చేసేవారా?
0: ఉండేది కొంత ఇంట్లో ఇది ఉండేది, బట్ అలా అని అన్నీ పెట్టుకుంటే జీఎం దాకా వెళ్ళేవాడిని కాదు. అందరిలాగే నాతో ఉన్న కోలీగ్స్ లాగే ఆ చిన్న ఆఫీసర్ తోటే అయిపోను. నేను అలా కాదు, ఏదొస్తే అది అని చెప్పి అలానే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు. ఉన్న దాంట్లో అటు ఇటు అన్నీ చేసేవాడిని అనమాట. ఒకరోజున ఎప్పుడో ఒకసారి ఇలాగే అయిందనమాట. రిజర్వేషన్ పొద్దున్న 2 రోజుల ముందు చేయించుకున్నది, సాయంత్రానికి ఏదో పెళ్ళికో దేనికో ఎవరిదో కాకినాడ ఎక్కడికో వెళ్ళాలి అని చేత అది వెళ్ళలేకపోయింది. నేను వెళ్ళలేకపోయి ఇలా క్యాన్సిల్ అయింది. ఆయనేమో ఢిల్లీ వెళుతున్నారు, నువ్వు ఇమీడియట్గా ఆయనతో ఇంకొక 3 గంటల్లో బయలుదేరాలని. వాళ్ళే రిజర్వేషన్లు అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ విధంగా ఆ రిజర్వేషన్ అంటే పెళ్ళికి క్యాన్సిల్ చేసి అలాగా వెళ్ళవలసి వచ్చేదన్నమాట. అలాగే ఇంకోసారి ఇంకో ఆఫీసర్ మెకానికల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రేపు మీకు భోగి పండుగ కదా వాళ్ళకి ఉంది, పండుగ మానేసి మన ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాలన్నారు. వెళదామండి, మరేం పర్వాలేదు, పని ముఖ్యం కదా.
1: అంటే పని
0: మీరు వెళ్ళ
1: లేకపోతే ఫంక్షన్ అంటే పని ఎంచుకున్నారనమాట.
0: మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు అని అన్నారు. అయితే అప్పుడు అతనితో పాటు పండుగ మానేసి అప్పుడు వెళ్ళామన్నమాట. ఏ పనైనా సరే ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు పని తర్వాత రెస్ట్, ఆ విధంగా చేయవలసి వచ్చిందనమాట. అదే ఇది కింద నాకు తృప్తి కలిగించిందనమాట బాగా.
1: అయితే మీకు ఈ పని తర్వాత అంటే ఉద్యోగము కుటుంబమే కాకుండా ఇంకా ఏమైనా వ్యాపకాలు, అంటే కొంతమందికి అది ఇష్టం, రాయడం ఇష్టం, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం, ఇలా ఉంటూ ఉంటాయి, మీకు ఏదైనా ఇష్టం అనేది ఉందా?
0: అంటే చదువుతూ పేపర్ చదవడం మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత కొంచెం పాటలు వినడం, తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా పాటలు, సంగీతం ఇలాంటివి, రేడియో ఇదే అనమాట. టీవీ అవి చాలా తక్కువ, న్యూస్ కూడా రేడియోలో వినడమే ఇంట్రెస్ట్ నాకు, అడ్వర్టైజ్మెంట్లు అవి లేకుండా. తర్వాత క్యాంపుల మీద వెళ్ళినప్పుడు చాలా ఇటు అటు అన్నీ చూసేవాళ్ళం. అది కాకుండా కొంచెం రిటైర్ అయిన తర్వాత చాలా మట్టుకి ఎక్కడెక్కడికి వెళ్ళలేదో అవన్నీ తిరిగి రావడానికి బాగా ఇంట్రెస్ట్ తీసుకుని 2 నెలలకు ఒకసారి వెళ్ళిపోతుండేవాడిని అనమాట.
1: అంటే ట్రావెలింగ్ మీకు ఇష్టం అన్నమాట బాగా.
0: రిజర్వేషన్ చేసుకుంటూ ఆ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా దగ్గర దూరం చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు.
1: ఏమేమి ప్రదేశాలు చూసారండి?
0: ఇండియాలో ఇంచుమించు కవర్ అయ్యాయి. విదేశాలకు కూడా తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు నా వైఫ్ కూడా నాతో సింగపూర్ వచ్చింది. రాను రాను అన్నట్టు మొత్తం మీద పాస్పోర్ట్ అది చేసి సరే అని చెప్తే అప్పుడు అందరూ వస్తున్నారు. మన గ్రూప్ను ఒక 10 మందిని నేనే కూడగట్టి, అంటే ఫ్రెండ్సే అందరూ, అప్పుడు మేమే వెళ్ళామన్నమాట. అన్నీ అరేంజ్ చేయించి ఇంకొక ట్రావెల్ ఏజెంట్ తోటి అన్ని అరేంజ్మెంట్లు చేయించి,
1: అంటే ముందుగా వెళ్లే ముందు అన్ని ప్లాన్ చేసుకుంటారా ఎలాగ వెళ్ళాలి
0: ప్లాన్
1: ఏంటి?
0: అంతాను. అది ఇవాళ ఇది బలానా చోటకి వెళ్ళాలి అని అంటే ఆ నిమిషం నుంచి అన్ని మొదలెడతానమాట. అక్కడ ఎవరు ఏజెంట్లు ఉన్నారు, ఆ ట్రావెల్ ఎవరు, బుకింగ్ ఎవరు, కార్ ఎవరు బుక్ చేయాలి, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏ హోటల్ మంచిది, అలాగా మొత్తం అన్నీ నెట్లో చూసుకుంటూ చేసేవాళ్ళం అనమాట. ఆ విధంగానే అన్నీ అనమాట. మేము దిగేసరికి స్టేషన్కి వెహికల్ వచ్చి ఉండేది, దాని మీద హోటల్కి వెళ్ళి మొత్తం ఇంకా ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా తూచా తప్పకుండా ఉన్నట్టు అంతే అంతా జరిగేది అనమాట. షెడ్యూల్ ప్రకారం అన్నీ అయిపోయేది, బయలుదేరి వచ్చేవాళ్ళు అనమాట.
1: పుణ్యక్షేత్రాలు కూడా అన్ని వెళ్ళే ఉంటారు.
0: పుణ్యక్షేత్రం అంటే ఇంచుమించు చాలా చూశాను, అంటే ఇమీడియట్గా అన్నీ ఏంటి అని గుర్తుండవు.
1: అంటే ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేశానని చెప్తున్నారు మీరు.
0: అదే ద్వాదశ లింగాలు అంటారు, ఏదో ఒకటో ఏదో వెళ్ళలేదు, మిగిలినవన్నీ అయిపోయాయి. అలాగే
1: వైష్ణవదేవి ఆలయాన్ని కూడా వెళ్ళొచ్చేసారు.
0: తర్వాత కేదార్ బద్రి అదే అంతా అయింది. ఇంకోటి ఇది అమర్నాథ్ యాత్ర కూడా వెళ్ళాను, అది గ్రూప్లో వెళ్ళాము. అక్కడ గ్రూప్ అక్కడ విరిగిపోయింది అనమాట. అక్కడ కొంచెం
1: సెపరేట్ అయిపోయారంట అక్కడ,
0: అంటే వాళ్ళు అవి వచ్చి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళలేరు అన్న ఇదితోటి ఉండిపోయారనమాట. అయితే అది అవదేమో అని అనుకున్నాం. ఆఖరిని వాన్ తెరిపించింది, తెరిపిస్తే అప్పుడు ఎవరు తిన్నా ఇద్దరు ముగ్గురు ఎలా వెళ్ళిపోయారు, నేను నా తిన్న నేను మామూలుగా అక్కడికి వెళ్ళి

0: బస్సు దిగేసరికి ఒక గోడ పట్టుకుని ఒక మనిషి వచ్చాడు,
1: గుర్రం
0: బాబు
1: మీద.
0: గుర్రం మీద తీసుకెళ్తాను, మిమ్మల్ని అప్ డౌన్ తీసుకొస్తాను, మళ్ళీ ఇవాళ బయలుదేరి రేపు సాయంత్రానికి నిన్ను తీసుకొచ్చేస్తా అన్నాడు. అతను కూడా చాలా బాగా నాకు ట్రావెల్ చేయించాడనమాట, అన్నీ చెప్పి తీసుకెళ్ళి ఏం ఇబ్బంది లేకుండా ఇవాళ తీసుకెళ్ళాడు, మళ్ళీ రేపు సాయంత్రానికి తీసుకొచ్చి దర్శనం అయ్యి చూసుకొచ్చారనమాట. నీళ్లు విపరీతమైన చలి, అందులో జోళ్ళిప్పి దిగువని అంటే నేను అన్న ఈ అడుగు పెట్టలేకపోతున్నాను, నా కాలు లాగేస్తోంది, తిమ్మిరిగిపోతుంది అని అంటే లేదు కొంచెం ఉంటుంది తర్వాత అని అన్నాడు. అయినా సరే మొత్తం మీద అయితే నువ్వు నా నడ్డి మీద ఇలా వంగో అని చెప్పి అతను చిన్నపిల్లాళ్ళలాగా నన్ను వెనక బీప్ మీద ఎక్కించుకుని ఆ నది దాటించాడు. పేర్లు గుర్తులేవు ఇమ్మీడియట్గా, అంటే గుడికి కొంచెం దగ్గరలోనే అనమాట, అంటే అమర్నాథ్కి దగ్గరలోనే. ఆ పైన మంచు కరిగ వల్ల ఈ నీరంతా చలి అనమాట, ఐస్ కోల్డ్, అడుగు పెట్టలేమన్నమాట. దాంతో అతనే దాటించి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను నువ్వు రా అని చెప్పి దర్శనంకి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అప్పుడు ఆ పైనుంచి నీళ్లు పడి స్టెగల్మైట్ అని ఉంటుంది, అది లింగం ఫార్మేషన్ అవుతుంది. ఆ ఫార్మేషన్ ఆసారి వాళ్ళకి లోపల లోపల దెబ్బలాటల వల్ల మొత్తం అది బంద్ చేసేసారు, ఆ నీళ్లు పడే చోటు బంద్ చేయడంతో లింగం ఫార్మేషన్ అవ్వలే. అప్పుడు మామూలుగా ఉన్న చోటు అది దర్శనం చేసుకుని వచ్చేసానమాట. మళ్ళీ అతను తీసుకొచ్చి ఏ ఇబ్బంది లేకుండా వచ్చాడనమాట. అతనికి బాగా నేను రుణపడి ఉన్నాను, అంటే అంత ఇదిగా నా పేరు మీద నీ గుర్రానికి నన్ను ఇంత ఇదిగా చేశావు కాబట్టి 100 రూపాయలు ఎక్స్ట్రా గుర్రానికి నువ్వు దానికి తినిపించు, ఇందులో ఈ 100 రూపాయలు నువ్వు తినద్దు, నువ్వు వేరే అని చెప్పి వాడికి వేరే ఇచ్చి గుర్రానికి ఇది నా మొత్తం మీద తినిపించు, దాని రుణం నాకు ఉంచొద్దు అని చెప్పాను. అది మరపురాని ఒక ఘటన అనమాట. మిగిలినవన్నీ చూశాను, ఎవరు టూర్లు ఎవరిని తీసుకెళ్ళినా చుట్టాలు అందరూ వచ్చేవారు, అంటే మా మరదలు వీళ్ళు వాళ్ళు. చార్ధామ్ కూడా అందరినీ చుట్టాలని తీసుకెళ్ళాను. అలాగే సింగపూర్ వెళ్ళాం, సింగపూర్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా 10 రోజులు అయింది.
1: మరి ఫారెన్ కంట్రీ అంటే అక్కడ కొంచెం నాన్ వెజ్ తినే ఇది కూడా ఉంటుంది, మరేమో మీరు ప్యూర్ వెజిటేరియన్, అక్కడ ఎలా మేనేజ్ చేసుకునే?
0: వెతుక్కుని వెజిటేరియన్ హోటల్స్ బాగా ఉంటాయి.
1: ఉంటాయా?
0: ఉంటాయి. సో అవన్నీ వెతుక్కుని వాళ్ళ ద్వారా అవన్నీ చూసుకుని అక్కడే అరేంజ్మెంట్లు అన్నీ తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అది మాత్రం నాన్ వెజ్ లేని చోట్ల అందరూ తినేవాళ్ళం అన్నమాట. యూరప్ వెళ్ళినప్పుడు తిండికి ఇబ్బంది అయింది, అంటే అక్కడ మధ్యలో అరేంజ్మెంట్లు ఏం లేవన్నమాట. అప్పుడు ఆఖరికి నేను ఏంటంటే కొంచెం మసాలా మూరీలు ప్యాకెట్లు కట్టుకుని బ్యాగ్లో పడేసుకునేవాడిని అన్నమాట. మధ్యాహ్నం అయినా దొరకకపోతే ఆ మూరీలు తినేసేసి ఉండేవాడిని. సాయంత్రం మళ్ళీ డిన్నర్ ఉండేది అన్నమాట, ఇండియన్ డిన్నర్. ఈ విధంగా మూరీలతోటి బిస్కెట్లతోటి మేనేజ్ చేసేవాడిని. తిండికి పెద్ద ప్రాధాన్యం పెట్టేవాడిని కాదు, తిరగడం వెళ్ళడం రావడం, ఓ పూట తినకపోయినా ఏమవ్వదు అన్న ఒక ఉద్దేశం అన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఓ పూట తినకపోతే ఏమవ్వదు అన్న ఒక ఇది అలాగే ఉండిపోయింది అన్నమాట.
1: మరి వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు తీసుకుని జ్ఞాపకంగా ఏమైనా ఉంచుకునేవారా?
0: ఉంచేవాళ్ళం, కొన్ని ఉన్నాయి కొన్ని పాడైపోయి. చాలా మట్టుకు ముందు తీసుకున్నాం, కొన్ని కొద్ది ఇబ్బంది అయ్యి ఇదే అయింది. ఆఖరికి ఒకసారి ముక్తినాథ్ అని కూడా వెళ్ళాం. ముక్తినాథ్ కూడా నేను మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు వెళ్ళాం. అది ఓ రిస్కీ ప్రయాణం అన్నమాట. ఏరోప్లేన్ చిన్న చిన్న ప్లేన్లు అవి, ఏ ప్లేన్లు ఎప్పుడో 15 రోజులకి 10 రోజులకు ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంటుంది. పర్వాలేదు వెళ్ళొద్దాం అని అంటే సరే అని చెప్పి వాళ్ళని తీసుకుని నేను బయలుదేరాను. వెళ్ళాం, చూసాం. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడే కొంచెం ప్లేన్ ఇబ్బంది అయింది అనమాట. అయితే దీంతో సరే అని అనుకున్నాను నేను లోపల లోపల. చిన్న డకోటా ప్లేన్లు అనమాట, అలాగా మొత్తం ఏం లేకుండా ఇబ్బంది లేకుండా గమ్మున దిగామన్నమాట. దిగిన తర్వాత అవన్నీ అయ్యాయి, దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక ఈ మధ్యనే కొద్దిగా తగ్గింది, అంటే వయసును బట్టి.
1: ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు అండి మూర్తి గారు?
0: ఇప్పుడు 82 దాటి 83 అడుగు పెట్టాను. అందుచేత ఎక్కువ టూర్లు ఇంకా అంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఒకడిని అయ్యాను, ఇంకా వెళ్ళాలని ఉంది, కానీ వెళితే ఒక్కడు ఏమవుతాం, ఎలా ఉంటుంది ఇబ్బంది అని చెప్పి అదో కొంత ఇది ఉంటుంది అనమాట.
1: అంటే పిల్లలు వాళ్ళతో వెళ్ళడానికి

0: అవ్వట్లేదంటారా?
1: అట్లా అంటే వాళ్ళు పిల్లలు ఎవరి తిన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. వారు సదుపాయాలను బట్టి వాళ్ళు ఉంటారు కదా, అందరికీ అవదు. అయిన చోటకి కొన్ని చోట్ల మా అబ్బాయితోటి వాళ్ళతోటి వెళ్ళాము. ఈ సౌత్లో కొంత వెళ్ళాము ఒకటి రెండు చోట్ల. మిగిలినవి అవనవి మరి ఇంకా అలాగే నేనే వెళుతూ ఉండేవాడిని. తర్వాత విశాఖపట్నంలో మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, అతను అన్నిటికీ నాతోటి వస్తుంటాడనమాట. అంటే నేను ఉంటేనే అతను వస్తాడు. అలాగే ఇద్దరికీ బోల్డు అరేంజ్మెంట్లు చేసుకుని బోల్డు చోట్ల తిరిగాము.

0: వెళ్ళాం ఒకటి రెండు చోట్ల, మిగిలినవి అవనవి మరి ఇంకా అలాగే నేనే వెళుతూ ఉండేవాడిని. తర్వాత విశాఖపట్నంలో మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, అతను అన్నిటికీ నాతోటి వస్తుంటాడనమాట. అంటే నేను ఉంటేనే అతను వస్తాడు. అలాగే ఇద్దరికీ బోల్డు అరేంజ్మెంట్లు చేసుకుని బోల్డు చోట్ల తిరిగామన్నమాట. ఓసారి అతను ఫారిన్ కంట్రీకి కూడా వచ్చాడు, ఈజిప్ట్ తీసుకెళ్ళాను. అతను వచ్చాడు ట్రావెల్ వాళ్ళే. యూరప్ మాత్రం అతను రాలేకపోయాడు. ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం కానీ అతను రాలేకపోయాడు. ఒంట్లో బాగోపడం ఏదో అయిందనమాట. ఇలాగే మొత్తం మీద అన్ని
1: ఇప్పుడు 83 ఏళ్ళు కనుక ఇంకా కొంచెం ఆరోగ్యం సహకరించడం కొద్దిగా తగ్గించారనమాట.
0: సహకారాన్ని కాదు అంటే ఎంచేతో మొత్తం మీద అంటే అతను సరిగ్గా కోఆపరేట్ అవ్వలేకపోతున్నాడు. మా కజిన్ ఇద్దరం ఉంటే వెళ్ళిపోయేవాడు అనమాట. అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే మీరు ఒక్కళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారనమాట. అందుకు నేను ఇచ్చేయటం లేదు. బట్ నాకు ఇంకా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళాలని ఉంది, అంటే మిగిలినవన్నీ చూడడానికి ఇండియాలోనే అనమాట. అదే చూస్తాను, కొద్ది కొద్దిగా ట్రై చేసి ఏమైనా దగ్గర దగ్గర ఏమున్నా ఇంకా మిగిలినవి అంటే వదిలేసినవి చూసి రావడానికి.
1: మరి 2004 నుంచి మీరు ఆ తర్వాత ఏమైనా వ్యాపకం పెట్టుకున్నారా? మరి ఎలా గడుస్తుంది మీకు?
0: అంటే ఇంట్లో కూర్చుని అలాగా ఉండడం ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే అనారోగ్యం చేస్తుంది అని, అంటే కాళ్ళు నొప్పులు ఇవి అవి మొదలెడతాయి. యాక్టివిటీ లేకుండా ఉండలేను అనమాట. అంటే మొత్తం ఆఫీసులో రైల్వేలో ఎప్పుడు 24 గంటలు డ్యూటీ ఉండేది, అదే ఇది ఉండేది. కాబట్టి ఎవరైనా ఏదైనా పని చెప్తే పిలిస్తే తెలుసున్న కంపెనీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళకి వెళ్ళి పనిచేస్తే వస్తుంటానమాట. అలాగే అనమాట రెగ్యులర్గా కాకపోయినా మధ్య మధ్యలో వెళ్ళి ఏం పని చెప్తే వాళ్ళకి ఈ స్టెనోగ్రాఫర్ పని చేసి. అతను ఒక డైరెక్టర్ ఉండేవాడు, అతనికి స్టెనోగ్రాఫర్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. బోర్డు పని ఉంటుంటే మధ్య మధ్యలో పిలుస్తుంటే వెళుతూ చేస్తూ ఆ విధంగా ఇది చేస్తుంటారు.
1: మీరు రిటైర్ అయిన తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. అంటే కంప్యూటర్ మీద వర్క్ చేయడం అనేది బాగా సులువైపోయిన రోజులు ఇవి. మరి మీకేమో స్టెనోగానే వచ్చు, మరి కంప్యూటర్ మీద ఎలా వర్క్ చేసేవారు?
0: కంప్యూటర్ అంటే ముందు మాన్యువల్ టైప్ మీద అయిన తర్వాత ఎలక్ట్రానిక్ టైప్ వచ్చింది. జిఎం దగ్గర ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ నేర్చుకోవడం అది అయింది. అక్కడ ఉండగానే ఇంచుమించు కంప్యూటర్ కూడా వచ్చింది అనమాట, డెస్క్టాప్. అది దాని మీద పని నేర్చుకోవడం, పని అవడం, మొత్తం టైపింగ్ అంతా ఒకటే. మిగిలిన ఫండమెంటల్స్ ఇవి అవి వాళ్ళని వెళ్ళి కనుక్కుని నేర్చుకుంటూ తెలుసుకుని తర్వాత కొన్ని నేర్చుకుని ఇది ఇలాగే ఇది ఇలాగానే చిన్న చిన్న బుక్లు ఏమైనా ఉంటే చదువుకోవడం దాంతో అయ్యేదనమాట మొత్తం మీద. ఇప్పుడు ఇంచుమించు అన్నీ బాగా ఇదైంది, నేర్చుకోవడం చేయడం ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు 83 ఏళ్ళ వయసు అంటున్నారు కదా, ఇంత వయసులో కూడా మీరు ఇప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళి వస్తున్నారన్నమాట.
0: అంటే వెళ్ళి పిలిస్తే పని ఉంటే రా అంటే వెళ్ళడం రావడం ఇది అన్నమాట. పని చేయడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు నాకు. ఇంచేతో 3 గంటలు 4 గంటలు డిక్టేషన్ ఇచ్చినా తీసుకోగలను, 5 గంటలు టైప్ చేయమన్నా కూడా నాకేమీ శ్రమ అనిపించదు అన్నమాట. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పనిచ్చేవాడు చేసేసి 10 నుంచి 6 దాకా ఏమి ఇబ్బంది అనిపించదు. ఇంటికి వచ్చి మామూలుగా రెస్ట్, మిగిలిన ఇది రొటీన్ అనమాట.
1: చాలా బాగుంది మూర్తి గారు. అంటే వృద్ధాప్యంలో కూడా మనం ఏదైనా నేర్చుకోవాలి సాధించాలి అనుకుంటే ఒక పట్టుదల ఉంటే మనం ఏదైనా చేయగలని చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు.
0: ఇందులో ఏంటంటే డిసిప్లిన్, తర్వాత ఇంటిగ్రిటీ, పట్టుదల, తర్వాత ఎవరిని మోసం చేయకూడదు, పంక్చువాలిటీ, వీటితోటి నేను ఎప్పుడు బతుకుతానమాట. అదే నాకు ఇది అనిపిస్తుంది, ఎవరిని మోసం చేయకూడదు.
1: మీరు మా స్టూడియోకి వచ్చి మీ జీవిత విశేషాలను, మీ యొక్క ఉద్యోగంలో మీరు నిర్వహించిన బాధ్యతలను చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు అలుపెరుగని ప్రయాణం శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం వింటారు. అమెరికా అమ్మాయి ఈ చిత్రానికి పి. సుశీల పాడిన పాట. గీతరచన దేవులపల్లి. సంగీతం జీకే వెంకటేష్.

0: మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఈనాటి జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. రోజా ఈ చిత్రానికి మిన్మిని పాడిన పాట. గీతరచన రాజశ్రీ, సంగీతం ఆర్ ఏఆర్ రెహమాన్.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండునా, నా టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన.

0: శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
1: శుభ సంకల్పం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్టంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing health care in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates

0: Scholarship, perseverance, and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
1: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్ట్రంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
2: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా, లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంచెం స్ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి రేపు వచ్చే విధానం జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
1: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగు వారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి. రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి

జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్ట్రంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ధి నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో 16% వృద్ధి తో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పనుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని, ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.

0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
3: డాక్టర్ వల్లి కొడాలి గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ వల్లి గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, అలాగే సంతానలేమికి సంబంధించిన అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యుక్త వయస్కుల్లో సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరీ ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ రంగం లాంటి ఉద్యోగాలు చేసేటువంటి యువ దంపతుల్లో ఎక్కువగా గమనిస్తున్నామండి. అయితే మీరు మీ అనుభవంలో ఎంతోమంది ఇలా సంతానలేమితో బాధపడేటువంటి వారికి తగిన సలహాలు, సూచనలు, అవగాహన కల్పిస్తూ అవసరాన్ని బట్టి చికిత్సలు కూడా అందిస్తూ ఉన్నారు. అసలు ఒకటి చెప్పండి డాక్టర్ గారు, దంపతుల్లో సంతానలేమికి ప్రధాన కారణాలు ఏంటండి?
4: ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మనం చూస్తూ ఉంటేనండి, కామన్గా కాజెస్ ఏముంటున్నాయంటే లేట్ మ్యారేజెస్ అండి. లేట్ మ్యారేజెస్ మెయిన్గా సక్సెస్ అవ్వాలి ముందు కెరియర్లో, తర్వాతే మ్యారేజ్ అని అమ్మాయిలు కూడా లేట్ డిలే చేసుకున్నారు, అబ్బాయిలు డిలే చేసుకున్నారు ఏజ్. దాని తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజేషన్ బాగా జరుగుతుంది మనకిప్పుడు. ఈ ఫుడ్ అంతా మారిపోయింది. మనం రెగ్యులర్గా ఇదివరకు పాతగా తినే ఎవరో ఏం తినట్లేదు, తినుకోకుండా ఇప్పుడు ఈ బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్. దీంతోపాటు ఏంటంటే పొల్యూషన్ అండి, భయంకరమైన పొల్యూషన్ రావడంతో ఏంటంటే వీరి కణాల్లో బాగా మార్పులు రావడం, అమ్మాయిలకేమో హార్మోనల్ డిస్టర్బెన్స్లు రావడం, దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇది కూడా ఏంటంటే అమ్మాయిలు ఫుడ్లో మితిమీరిన జంక్ ఎక్కువగా తీసుకోవడం, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్య చిన్నప్పటి నుంచే జస్ట్ మెచ్యూర్ అయిన 3-4 ఏళ్ళకే కనపడుతుంది. దీన్ని కరెక్ట్ చేసుకోకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అబ్బాయిల్లో ఏమవుతుందంటే కొంచెం ఒళ్ళుగా ఉండటం, దాంతోపాటు వీళ్ళు కూడా జంక్, ఈ పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వటం, తర్వాత ఈ హ్యాబిట్స్, మనకి స్మోకింగు, ఆల్కహాలు, కొత్తగా డ్రగ్స్ అని వింటున్నాం, ఇవన్నిటి మూలాన కూడా వీరి కణాలు అనేవి బాగా తగ్గటం, లేదా వాటిల్లో చలనంలో బాగా తగ్గిపోవడాలు, వంకర్లు రావటం వీరి కణాల్లో, ఇవన్నీ చూడడం మూలాన మీరు అడిగినట్టుగా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎక్కువగా కనపడతా ఉంది. ఏంటంటే అంత పెద్ద పెద్ద ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దాకా వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు ఒక 6 నెలల ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్కి పెద్దగా జనం ఇష్టపడట్లా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిందాం మానేయటం కానివ్వండి, ఎస్పెషలీ ఈ రోడ్ సైడ్ ఫుడ్ చాలా అంటే హైజీనిక్గా కాకుండా చేసేయటం, దాంట్లో అంత మితిమీరిన ఆయిల్స్, వాడకూడని ఆయిల్స్ ఇవన్నీ వాడడం, అవే వీళ్ళు తినడానికి ప్రిఫర్ చేయటం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు లేట్ అవ్వడానికి. అన్నిటికన్నా పెద్ద కారణం స్ట్రెస్, అసలు పిల్లలు లేకపోవడంలో వాళ్ళు జాబ్ రీచ్చా చాలా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం. యూజువల్గా మనం గవర్నమెంట్ పర్మిట్ చేసింది 8 అవర్స్, కానీ వీళ్ళు 12-16 గంటలు వర్క్ చేయటం అందులో ఉంటున్నారు. ప్లస్ ఇప్పుడు చూసిన జనరేషన్ ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసుకోవట్లా, లేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ మనం బాగా సెటిల్ అవుదాము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు పిల్లలు వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది దంపతులు ఉన్నారు. దాన్ని కూడా మనం, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళే కనాలి పిల్లలు ప్రజెంట్ దీనిలో.
3: అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి పిల్లలు కలగట్లేదు అనుకునేటువంటి దంపతులు?
4: అంటే మీరు యంగ్ ఏజెస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, 30 లోపలే పెళ్లి చేసుకుంటే కనుక ఒక సంవత్సరం మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు దగ్గరగానే ఉన్నారు, మీరు ఎటువంటి పిల్లలు పుట్టకపోవడానికి ఎటువంటి ట్యాబ్లెట్లు కానీ ఏమి వాడుకోకుండా 1 ఇయర్ ట్రై చేస్తే కంపల్సరీ మీరు రాలేదు అంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి. కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు అది నెక్స్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయ్యేలాగా డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేయొచ్చు, ఒకటది. అలా కాకుండా ఇప్పుడు మనం లేట్ మ్యారేజెస్ చూస్తున్నాము, సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాము, వాళ్ళందరూ కొంచెం 35 అబోవ్ ఉంటున్నారు. ఈ 35

0: అబ్బో ఉన్నోళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళు వెయిట్ చేయాల్సింది ఒక 6 మంత్సే. ఎందుకంటే ఆడవాళ్ళలో ఒకసారి 35 ఇయర్స్ కనుక క్రాస్ అయ్యింది అని అంటే మనకి ఉండే ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో పిల్లలు పుట్టినా కూడా ఏంటంటే జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం 35 తర్వాత ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు 6 మంత్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఓకే దే కెన్ వెయిట్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు. లేదు వాళ్ళకి అప్పటికే ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాం మంచిది. అట్లానే అబ్బాయిల్లో కూడా అంతే, 35-40కి మ్యారేజ్ చేసుకున్నారు అంటే వీరి కణాల లోపాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇవి కూడా ఏంటంటే ముందే చెక్ చేసుకొని ఆ లోపాల కరెక్షన్ కోసం వాళ్ళు మందులు కనుక తీసుకుంటే కనుక ఫాస్ట్గా ఇదవుతుంది. చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఈ ఫర్టిలిటీ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకి ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది. యూజువల్గా ఫర్టిలిటీ మెడిసిన్లో హార్మోన్స్ ఒకటి వాడతారండి, తర్వాత ఏంటంటే ఈ వైటమిన్స్ యాంటాక్సిడెంట్స్ ఎక్కువ వాడతారు. సో అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఎక్కువ ప్రిస్క్రైబ్ అయ్యేవి న్యాచురల్గా మనకి అవైలబుల్ అయ్యే వైటమిన్స్ యాంటాక్సిడెంట్స్ ఇట్లాంటివి, ఇవి తీసుకోవడం వలన వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందే కానీ తగ్గిపోదు. ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే బాడీ ఏజ్ అవ్వకుండా చూడాలి. ఆ ఏజింగ్ అనేది వచ్చింది అని అంటే వీరి కణాలు కానీ ఎగ్స్ కానీ వాటి క్వాలిటీ పడిపోతుంది కాబట్టి. సో మనం ఈ వైటమిన్స్ వీటిని ఇవ్వడం ద్వారానే ఏజింగ్ అనేది బాడీలో ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా చూడడం ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ వల్లి గారు, కొందరు రేర్గా సరే వివాహం అయిపోతుంది, అప్పటికీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏదో ఉద్యోగం ఉండకపోవడం లేదా ఏదో తాత్కాలిక ఉద్యోగం లాంటివి చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ లాగా. అది మన దగ్గర అవనివ్వండి లేదా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అవనివ్వండి. తర్వాత ఏం చేస్తారంటే గర్భం దాల్చిన తర్వాత అయ్యో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడతామేమో అని చెప్పి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీగా అవాంఛిత గర్భం వచ్చింది కదా అని డాక్టర్ని సంప్రదించి అబార్ట్ చేయించుకున్నారు అనుకోండి ఇష్టపూర్వకంగా. తర్వాత ఓ 2-3 ఏళ్లలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు మంచి ఉద్యోగరీత్యా స్థిరపడడం లాగా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకుందాం, అప్పుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే సంతానం కలగట్లా. ఇప్పుడు దీనికి కారణం ముందు వాళ్ళు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్ట్ చేసినది కారణం ఏమన్నా అవ్వచ్చా? ఆ కారణం కూడా తర్వాత 2-3 ఏళ్లకు సంతానం కలగకపోవడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉందా? అలా ఏం వేరే కారణాలు ఏమైనా అవుతాయా?
0: ఇక్కడ అండి ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు అబార్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే అబార్షన్ అనే ప్రాసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ది అబార్ట్ చేసుకుని వీళ్ళు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు రావట్లేదంటే అక్కడ ఏజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ ఏజ్ 28 అయితే తర్వాత 34కి వచ్చేసిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే వెంటనే హ్యాపెన్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రాపర్ గైడెన్స్లోకి వెళ్తే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
1: సంతాన సాఫల్యానికి సంబంధించి వైద్య నిపుణుల్ని సంప్రదించినప్పుడు అంటే లోపం అనేది ఇద్దరికీ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ అవగాహన ఉందండి. అయితే ఈ చికిత్సా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. గత రోజుల్లో మీలాంటి నిపుణులు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు రేడియోలు దూరదర్శన్లు లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహించడం అంటే అవగాహన కల్పించడం కోసం చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈక్సి అని ఇలా అంటూ ఉండేవారు, అవే విధానాలు నడుస్తున్నాయా? ఇంకేమైనా ఆధునికత చోటు చేసుకుందా? అడ్వాన్స్డ్ చికిత్సా విధానాలు ఏమైనా వచ్చాయా? వచ్చిన వాటితో ఫలితాలు ఎలా ఉన్నాయి?
0: కొత్త పద్ధతులు చాలానే వచ్చాయండి. మెయిన్గా చెప్పాలంటే ఇమ్సి ఒకటి, తర్వాత టైమ్ ల్యాప్స్ అనే ఒక కొత్త పరికరం వచ్చిందండి. ఈ టైమ్ ల్యాప్స్ అంటే ఏంటంటే మనం ఎంబ్రియోని కంటిన్యూస్గా చూస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిండం మనం తయారు చేయాలంటే భర్త యొక్క వీర్యకణం ఆ వైఫ్ యొక్క అండం కలెక్ట్ చేసుకుని ఆ రెండింటిని ఇక్సి ఆర్ ఇమ్సి పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ మనమే జరిపించి దాన్ని ల్యాబ్లో 5 డేస్ పెంచుతామండి. సో ఈ 5 డేస్ పెంచుతున్నప్పుడు దానిలో వచ్చే మార్పులన్నీ మనం గమనించి దానిలో నుంచి బెస్ట్ ఎంబ్రియో ఏరుకొని మనం కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఉమెన్కి ఆ ఎంబ్రియోని ఈ టైమ్ ల్యాప్స్ పద్ధతి ద్వారా సో ఇంకా బెస్ట్ అవుట్కమ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ పెరుగుతుంది. అట్లానే ఇమ్సి కూడా అంతే, ఇంకా అంటే అబ్బాయిల్లో వీరికణాలు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి సో ఇమ్సి అనేది ఒక మైక్రోస్కోపు, ఆ మైక్రోస్కోప్లో చూడడం ద్వారా ఈ వీరికణం అనేది చాలా పెద్దగా కనపడుతుంది. సో దానిలో ఉన్న డిఫెక్ట్స్ని ఫాస్ట్గా ఏరుకొని మనం

0: చేయగలుగుతాం. ఇవి కాకుండా ఏంటంటే, ఇప్పుడు మనకి చాలామంది వంశపారపర్యంగా కొన్ని జబ్బులు ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి, లేదా మేనర్ కాల్ చేసుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే, బేబీని మనం వాళ్ళ పొట్టలో పెట్టకముందే, ట్రాన్స్ఫర్ చెయ్యకముందే ఈ యొక్క ఎంబ్రియోకి టెస్టులు ఉన్నాయన్నమాట. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటారు, పీజీటీ. అది ఇప్పుడు బాగా మనకి అవైలబిలిటీ వచ్చేసింది ఇండియాలో కూడా. సో పీజీటీ చేసుకుని కనుక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. అట్లానే మనకి వంశపారం రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ పీజీటీ టెక్నిక్ ద్వారా వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ఫుల్గా బేబీని ఇంటికి తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
1: ఇప్పుడు మీరు చెప్పారు విధానం ఏదో ఫిమ్సి టైమ్స్ ల్యాబ్ ఏదో అన్నారు, కొత్త నూతన విధానాల్లోగా చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఆ విధంగా ఏదైతే సంయుక్త బీజము లేదా సంయుగ్మ బీజము అని ఇలా పిండము అని కూడా అనవచ్చు మనం, అది మనం చూడొచ్చు, దాన్ని మనం పరిశీలించవచ్చు. 5 రోజులు 6 రోజులు టెస్ట్ ట్యూబ్లో పరీక్ష నాళికలో పెట్టి మనం పరీక్షించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుందేమో.
0: అవునండి.
1: ఈ రకంగా పుట్టినటువంటి బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే సహజ సిద్ధంగా పుట్టిన బిడ్డలు యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, వికాసవంతంగా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. ఈ రకంగా పుట్టిన వాళ్ళలో ఏమైనా
0: ఇంకా
1: జన్యుపరమైన లోపాలు కానీ
0: ఏముండవు,
1: డౌన్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం.
0: ఇప్పుడు ఆ పీజీడీ అనేది చేస్తే మీకు ఆ డౌన్స్ బేబీస్ అనే ఇంకా టోటల్ గా తీసేసినట్టే, జన్యుపరమైన లోపాలు అనేవి ఇంకా వాళ్ళకి రావు. అవి చెక్ అయ్యే మనం చేస్తున్నాం పీజీడీ చేసామంటే కనుక. ఇప్పుడు మీరు అడిగినట్టు పిల్లలు ఎలా ఉంటారు అంటే, నార్మల్ కిడ్స్ కన్నా వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆల్ ఆర్ చెక్డ్. నార్మల్గా పుట్టిన పిల్లల్లో ఇవన్నీ చెక్ అవ్వవు కదా. నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో డౌన్స్ బేబీ రిస్క్లు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి. సో ఇంకా యాక్టివ్గానే ఉంటారు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి వాళ్ళకి.
1: మరి ఇలాంటి బిడ్డల్ని మంచి మేధావులుగా, మంచి తెలివిగల వాళ్ళుగా, మంచి సూపర్ మ్యాన్లుగా కూడా తయారు చేసే విధంగా కూడా చేయండి అని తల్లిదండ్రులు, అంటే ఈ ఈ నూతన విధానంతో పుట్టే బిడ్డని అడిగే అవకాశం ఉంటే, ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇవి కూడా చేయొచ్చేమో.
0: అది ఇంకా మన ఇండియాలో పర్మిషన్స్ రాలేదండి, దాన్ని డిజైనర్ బేబీస్ అంటున్నారు. అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, మా బేబీ మ్యాథ్స్లో చాలా ఇంటెలిజెంట్గా కావాలి, లేదా ఒక బ్లూ ఐ ఉన్న బేబీ పుట్టాలి, లేకపోతే బ్లాండ్ హెయిర్ ఉన్న బేబీ పుట్టాలి అంటే, అవన్నీ ఏంటంటే జీన్ సెలెక్షన్ అంటారు. అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ రాలేదండి. ఇంకా ఇది ఇంకా ఏంటంటే పరిశోధన దశలోనే ఉంది, కంప్లీట్గా మనకి అవైలబుల్ కాదు. కానీ కొన్ని కంట్రీస్లో పర్మిషన్స్ ఉండి కొంతవరకు జరుగుతున్నాయి, మన ఇండియాలో ఇంకా పర్మిషన్స్ లేవండి.
1: మేడం, మీ అనుభవంలో ఇప్పుడు చెప్పినటువంటి నూతన ఆధునిక విధానం ద్వారా ఎవరైనా సంతానం కలగట్లేదండి మాకు అని వచ్చి ఉంటే మీ దగ్గర, పీజీడీ అనే విధానం అని కూడా అన్నారు మీరు, ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది?
0: ఫలితాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుని, ఐవీఎఫ్ ఆర్ ఇక్సి చేయించుకుని దాన్ని పీజీడీతో కలిపితే సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు ఫాస్ట్గా అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కూడా తొందరగా ఫినిష్ అప్ చేసుకోవచ్చు.
1: డాక్టర్ల దగ్గరికి ఈ విధానం
0: వస్తున్నారండి, వస్తున్నారు. ఇప్పుడు ఏంటి మాకు ఎక్కువ ఏంటంటే, ఈ తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు, తర్వాత జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టి ఒక బేబీ ఆల్రెడీ అలా ప్రాబ్లం, మీరన్న డౌన్స్ బేబీ ఉన్నవాళ్ళు ఈ టెక్నిక్ని ఆప్ చేసుకుంటున్నారు. దాని ద్వారా చక్క మంచి ఫలితాలు పొంది మంచి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
1: ఏదైనా సరే పిల్లలు కలగలేదండి, ఇప్పటికే 3-4 ఏళ్ళు దాటిపోయిందండి, మేము అన్ని రకాలుగా 4-5-6 డాక్టర్లని సంప్రదించాము, ఆ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ మూలికలు తిన్నాం, ఈ పౌడర్లు తిన్నాం, ఇలా సరే ఎవరి అవసరం ఎవరి బాధ అలా ఉన్నా వెళుతుంటారనుకోండి. ఇప్పుడు ఏదైనా వాళ్లల్లో ఆరోగ్యరీత్యా ఇబ్బందులుంటే, అంటే పురుష బీజ కణాలు ఆరోగ్యంగానే ఉన్నాయి అనుకుందాం, లేదా లేకుండా ఉన్నాయి ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా, అట్లాగే అండాలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి లేదా కొందరికి ఉండకపోవడం కాకుండా ఇతరితర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఉంటుంటాయి కొంతమందికి, అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి అనుకుందాం, ఆ ఇబ్బందులు ఉన్నా కూడా సంతాన సాఫల్యానికి అవరోధమా? ఒకవేళ అది అవరోధం అయి ఉండొచ్చు అని మీ నిర్ధారణలో తేలితే ఆ అవరోధాన్ని అధిగమించి సంతాన సాఫల్యం కలిగేలా చేయొచ్చా?
0: చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే, మనం ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనం ఇంక్రీజ్ అయిందని చెప్పుకుంటున్నాం కదా, 30+ తర్వాతే అందరు పిల్లలు కంటానికి. సో ఇప్పుడు మీరు అన్న అన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్లు, థైరాయిడ్స్ ఇవన్నీ ఉండే ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ మాకు మోర్ ఛాలెంజింగ్ అయిపోతుంది. ఏంటంటే మెయింటెనెన్స్ ప్రెగ్నెన్సీ

0: నేను సి ప్లస్ మెడికల్ డిజార్డర్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ చేయవలసి వస్తుంది కాబట్టి పుడతారండి డెఫినెట్గా. కాకపోతే మీకు ఉన్న అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. సపోజ్ డయాబెటీస్ ఉంది అబ్బాయిలో కానీ అమ్మాయిల్లో కానీ రెండు సార్లు డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో వన్స్ డయాబెటీస్ని ప్రాపర్గా కరెక్ట్ చేసేసుకున్నారనుకోండి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా మేము ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి, ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసే వస్తుంది. సో కంట్రోల్లో ఉన్నంతసేపు ఏమి ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమి రావు.
1: థైరాయిడ్ పాత్ర ఏమిటంటే, ఆ సమస్య ఉందనుకోండి, అంటే హైపోథైరాయిడిజం అనేటువంటిది కూడా సంతాన సాఫల్యానికి అవరోధం అని కూడా చెప్తుంటారు. టిఎస్హెచ్ లాంటిది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇబ్బంది ఉండి సంతాన సాఫల్యానికి అవరోధం అయి ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యవంతంగా చేసి సంతాన సాఫల్యం పొందొచ్చా?
0: ఇప్పుడు హైపోథైరాయిడిజంకి కొంచెం డిలే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ప్రాబ్లం రియల్గా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం అనేది చూశారు అమ్మాయిలు అని అంటే కనుక వీళ్ళు వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ ఎగ్స్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ ఎగ్ వేస్టేజ్ జరగకోకుండా మెడిసిన్స్ వాడుకొని ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవాలి హైపర్గా ఉంటే. హైపోథైరాయిడిజం పెద్ద ప్రాబ్లం కాదండి. ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొంత అబార్షన్ రిస్క్ ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు హైపోథైరాయిడిజము. కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ నార్మల్గా వచ్చాయి.
1: పీసీఓఎస్
0: కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎక్కువ డిలే అవడానికి అదే ప్రాబ్లమ్. సో అది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ కరెక్షన్ జరగాలి. ఎంతో కొంత కరెక్షన్ జరిగితేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
1: ప్రతి ఒక్క దంపతులకి మీరు ఇచ్చేటువంటి సూచన
0: అంటే సంతానం లేదు అనేది ఏంటంటే, ఫస్ట్ తీసుకుని మీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అవి కరెక్ట్ చేసుకొని కొంత ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుని బాడీకి మీరు నిదానంగా కనుక ట్రై చేస్తే, అంటే కామ్ అండ్ కంపోస్ట్గా కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా అవ్వకపోతే డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందరికీ ఐవీఎఫ్ లాంటి అవసరం పడకపోవచ్చు. చిన్న చిన్న కరెక్షన్స్లోనే ప్రెగ్నెన్సీలు కనపడచ్చు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వల్లి కొడాలి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరు ఇంతవరకు సంతాన లేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
2: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి? విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్ళు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీగడి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్ళ కలకలు దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్ళు అలసిపోయినట్లు అనిపించినా, ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటి మీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్ళ మీద పెట్టుకుని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ళ అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్ళకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ళ అలసట మటుమాయమైపోతుంది.

0: ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కంటిని రుద్దకుండా నలపకుండా కొద్ది కొద్దిగా నీళ్లను కంటిలోకి చల్లుకుంటూ కంటి రెప్పలను ఆర్పుతూ ఉంటే కళ్ళు శుభ్రపడి దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తాయి. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కంటిని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కన్ను లేనిదే కలియుగం లేదు అంటారు పెద్దలు. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను పళ్లను తీసుకోవడం ద్వారా కంటిని కలకాలం కళకళలాడేలా ఉంచుకోవచ్చు. అన్ని దానాల్లోకి నేత్రదానం చాలా గొప్పది. ఇప్పుడు నేత్రదానం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఒక మనిషి కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది అనేది పాత మాట. ఇప్పటి ఆధునిక వైద్యం ప్రకారం ఒక మనిషి కళ్ళు దానం చేస్తే అది 8 మందికి చూపు వస్తుంది. ఆ వైద్య విధానం మన దేశంలోనే ఉండటం గర్వకారణం.
1: కార్యక్రమంలో మీరింతవరకు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు బి వరహాలు గారు గానం చేసిన లలిత గీతం.

വിവിധ് ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ నెల 21వ తేదీన రాజధాని అమరావతిలో 25,000 మందితో యోగా డే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలను ఆలకించిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఘంటసాల మండలం కొత్తపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 381 మంది రైతులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నూతన పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట ప్రభుత్వం రాజముద్రతో పాస్బుక్స్ పంపిణీ చేయడం రైతులకు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాలలో భాగంగా మచిలీపట్నం నగరంలోని మేజర్ మైనర్ డ్రైన్ల పూడికతీత పనుల కార్యక్రమంని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కుబియా నాయక్ ఈరోజు ప్రారంభించారు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలు కూడా కారుణ్య ఉద్యోగాల నియామకాలకు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని హక్కులను నిరాకరించలేమని ధర్మాసనం పేర్కొంది. జూన్4 నుంచి 12 వరకు వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పనితీరు మేనిఫెస్టో అమలు తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య రక్షణ కోసం ఈ సైకిళ్ల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చెరువుల్లోని నీటి ప్రవాహం పంపి లక్ష్యంగా కాలువలు శుభ్రపరిచే పనులు వేగవంతం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత ఇలా 6 రంగాల్లో ప్రతిభ ఉన్న బాలబాలికలు వచ్చే నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ SEN 07 2025 విభాగంలో CBT 1 పరీక్షా తేదీల్లో మార్పు చేస్తూ జూన్ 13 నుంచి 20 వరకు వరుసగా పరీక్షలు జరగనున్నాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఒక ప్రకటన విడుదల చేసింది. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ సెరీనా విలియమ్స్ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఎవండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో

0: యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
6: వస్తున్నా. అమ్మా ఇషూ.
5: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
6: అమ్మా ఇంకా పడుకోలేదా?
7: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
6: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
5: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

Mukti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక సందరి సందరిలో మనం ఉన్నాం కదా. నేను మీ ఆర్జే తేజు. ఎంత కదిలించినా మాట్లాడదు, కానీ మన మాటలన్నింటినీ వింటుంది. అది ఏంటి అని అడిగాను కదా. ఇంతకీ ఆన్సర్ ఏంటి, మన వాళ్ళు కరెక్ట్ గా పంపించారా లేదా చూసేద్దామా. సో అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్ కి అయితే 100 అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి పంపించారు ఒక ఆన్సర్. చాలా రకరకాల ఆన్సర్స్ వచ్చాయండి. నేను సింపుల్గా ఒక్కటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను అందరి దగ్గర నుంచి, బట్ రకరకాల ఆన్సర్స్ వచ్చాయి. ఓకే, ఇట్స్ ఓకే, చూద్దాం ఆన్సర్స్. ఇంకా నేను అనుకున్న ఆన్సర్ పంపించారో లేదో. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు ఒక ఆన్సర్ అయితే. ఓకే, కరెక్ట్గానే మెన్షన్ చేశారు. ఇక శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. పడిన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక వందన పుస్తకం కొనుక్కోవాలని తన తండ్రిని 100 రూపాయలు అడిగిందండి అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు. సెకండ్ది కూడా కరెక్ట్ ఆన్సరే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారనమాట. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ ఎర్రమని సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక విజయలక్ష్మి గారు ఫ్రమ్ తిరుమల కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి పంపించారు. తిన్నారా మేడం, ఈరోజు బాగా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్. చాలా ఈజీ అండి, అసలు ఇది టఫ్ ఏం కాదు అండ్ ఆన్సర్ అయితే రాంగ్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నెక్స్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మనకి ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు శైలజ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ గారు పంపించారనమాట. గూగుల్ తల్లి అంటున్నారా, కాదు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు జూటూరు విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు ఫ్రమ్ మాధవరం. ఓకే, దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు కరెక్ట్ అని. నెక్స్ట్ బి రాంబాబు గారు కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక పాలెం పోలయ్య గారు అలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాకారం నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు. బేగం గారు అమిత బేగం, తర్వాత నాగుల్మీరా అమిత బేగం,

0: ఊరు పేరు అయితే అర్థం కాలేదు. రబ్బవర్మ? ఓకే, రబ్బవరం నుంచి పంపించారు ఆన్సర్ అయితే, కానీ రాంగ్ అండి. కరెక్ట్ ఆన్సర్తో కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర అండ్ అనురాధ పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఈదనూరు లక్ష్మయ్య గారు గోల్లపల్లి మండలం వలిగొండ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లూర్ల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంత వెతికినా ఆలోచించినా జవాబు తెలియట్లేదు, రావట్లేదు అంటున్నారు. ఎవరంటే ఆకివీటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు. ఓకే, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను కాసేపట్లో. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రామల్లకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి జరుపతుల బుచ్చయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ అండ్ సంతోష కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. దమ్మోజి వెంకటాచారి గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ ఇప్పటివరకు కూడా. ఇంకొకటి ఏదో అన్రీడ్ మెసేజ్ ఉంది చూస్తున్నాను. ఓకే, రాజాబాబు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే ఇంకా చాలా ఈజీ అండి. బేసిక్గా ఒక సామెత కూడా ఉంది, గోడకు కూడా చెవులుంటాయి జాగ్రత్త అని. ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నీ వింటుంది అని. సో గోడ కూడా చెవులుంటాయి జాగ్రత్త అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో ఆన్సర్ గోడ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్గా అయితే టేప్ రికార్డర్, రేడియో, ఇలా మైక్రోఫోన్ అని చాలామంది ఆన్సర్స్ రకరకాలుగా పంపించారు. టేప్ రికార్డర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది టేప్ రికార్డర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి, యశోద, జానకిరాజు గారు పంపించారనమాట. ఇవి ఇప్పటివరకు వచ్చిన మెసేజెస్ అయితే. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నువ్వు స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
2: ఓకే.
1: ఏ, ఏంటంత త్వరగా వచ్చావు, ఎక్కడ పార్క్ చేసావు?
2: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
1: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరైపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ. ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:16 అయిపోయిన క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తాను ఇప్పుడు మీకు సందేశ నదిలో. నెక్స్ట్ ఇందాక క్వశ్చన్కి ఇంకొంతమంది టేప్ రికార్డర్ అని చెప్పేసి నేను నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు అయితే పంపించారు కరెక్ట్గా. తర్వాత తెలియదండి అంటూ మనోజ్ గారు పేరవండ్ల పల్లి నుంచి పంపించారు. సో టేప్ రికార్డర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఒక శాస్త్రం పేరు చెప్తాను, మీరు దాన్ని ఏది అధ్యయనం చేస్తే ఆ శాస్త్రం పేరు వస్తుందో మీరు ఆన్సర్ పంపించాలి, సరేనా? టాక్సికాలజీ అంటారు ఒక శాస్త్రం పేరు, టాక్సికాలజీ. అయితే దేన్ని అధ్యయనం చేస్తే ఈ టాక్సికాలజీ అనే పేరుతో పిలుస్తారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి. టాక్సికాలజీ అనే అధ్యయనం చేస్తే ఒక శాస్త్రం అన్నమాట ఇది, టాక్సికాలజీ అనేది. అయితే దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. చక్కగా మీ ఆన్సర్స్ని తెలుగులో పంపించవలసిందిగా కోరుచున్నాము. ఓకేనా. సో దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు?
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

You're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. And Manamunam Sandresnari program low. 3:26 I pin the clock low time to say and ika manamete vinizam Nasami Ranga Zirmaninchi oka fast beat and matter. Ika nen adigina question entante toxicology. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? సో చాలా ఈజీ ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేదర్ వీరేష్ గారు రాజలి మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు, కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు, రసాయన శాస్త్రం అంటున్నారు కానీ కాదండి. ఇక తత్వశాస్త్రాన్ని పిలిస్తే టాక్సికాలజీ అంటారంట కానీ కాదు. ఎవరు పంపించారంటే ఈ మెసేజ్ని? ఆకిపిటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు. సాంబశివరావు గారు పంపించారు వేటపాల నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. స్టడీ ఆఫ్ సంథింగ్, ఓకే కరెక్ట్ ఆన్సర్తో. ఆశా శ్రీనివాస్ గారు పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కర్నూలు నుంచి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత చిలుకో నారాయణ, నా అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, గాంధీజీ, గంగా పంపించారు కానీ, అండ్ దేవసేన. ఓకే కీటకాన్ని అధ్యయనం చేస్తే శాస్త్రం అంటున్నారు కానీ కాదు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి చప్పలరాజు గారు పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప,

ఆన్సర్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. గోర్లఖాన్దొడ్డి విలేజ్ నుంచి పాతింటి యల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయమ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ మెసేజ్, గూడూరు చవటపల్లెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య అండ్ అఖిల పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమతపు వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అమర్టి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆధోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లలిత, మురళి, భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వరప్రసాద్ గౌడ్, రాజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి పంపించారు, బట్ ఆన్సర్ అయితే అర్థం కాలేదు కూడా, స్పెల్లింగ్ అర్థం కాల. ఓకే, నెక్స్ట్, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారండి, మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు పంపించారు కరెక్ట్గా. తర్వాత హైదరాబాద్ నుంచి హెచ్ఎంటి స్వర్ణపురి దుర్గా నిత్యశ్రీ పంపించారు ఆన్సర్ అయితే. బయాలజీ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య ఓకే, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, అనురాధ గారు, మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ కర్నూలు ముజఫర్నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నా దమ్మోజు వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అనుపమ అండ్ స్వీతి అంకయ్య పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మై నేమ్ ఇస్ జాన్, ఐఎమ్ ఫ్రమ్ కలిదిండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదండ, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు ఆన్సర్ అయితే పంపించలేదు, రాంగ్ అండి. ఇక గోల్లపల్లి గ్రామం నుంచి వలిగొండ మండలం నుంచి ఈదనూరి లక్ష్మయ్య, జంగమ్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. మల్లాంబి కర్నూలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పెట్టారు. తర్వాత తరాలపల్లి గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. సో వినారు కదా, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట, ఇది ఆన్సర్ అయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు.

ఇప్పుడు ఒక డైలాగ్ అడుగుతాను, అది ఏ ఫిలిం అనేది మీరు చెప్పాలి, అండ్ ఫిలిం డైరెక్టర్ పేరు కూడా చెప్పాలి. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ మూవీ డైరెక్టర్ ఎవరు? విన్నారు కదా, ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ డైరెక్టర్ ఎవరు? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8666-24888 నెంబర్కి. స్టే ట్యూన్డ్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

నేను మీ ఆర్జే తేజు. ఇక 3 గంటల 41 నిమిషం అయిపోయింది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే వినేశాం కదా. నెక్స్ట్ అయితే నేను మిమ్మల్ని ఒక డైలాగ్ అయితే అడిగాను, అది ఏ సినిమా అని చెప్పేసి అడిగాను. అండ్ డైరెక్టర్ ఎవరు అని కూడా అడిగాను. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ సినిమా నిండా పంచ్ డైలాగ్స్ బోల్డ్ ఉంటాయండి. సో చాలా ఎక్కువగా ఉంటాయి డైలాగ్స్ అన్నీ కూడా. మరి ఇంతకీ ఈ డైలాగ్ ఏ సినిమా అండ్ అలాగే ఆ డైరెక్టర్ ఎవరు అంటే మన వాళ్ళు ఎవరెవరు పంపించారో చూసేద్దామా. నాకైతే దగ్గర దగ్గర 41 మెసేజెస్ అయితే వచ్చాయి, చదివేస్తాను. కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మల్లాంబి కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దుర్గా నిత్యశ్రీ హెచ్ఎండి స్వర్ణపురి హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్కి విషశాస్త్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో దాసిరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోల శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్కి ఇది. ఇంకా దస్తగిరి సంధ్య రుద్రూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఇక త్రిబులార్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అనుపమ స్వీటీ అంకయ్య, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు.

కరెక్ట్ ఆన్సర్. గోలకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం నుంచి బైలిప్పల గ్రామం నుంచి జూట్ల గోపాల ఆన్సర్ పంపించారా? లేదు, ఆన్సర్ తెలియదు అన్నారు. ఇంత సిన్సియర్గా ఆన్సర్ తెలియదన్నారండి, సూపర్. అసలు ఓకే, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను కాసేపట్లో. ఇక రాంగ్ ఆన్సర్తో కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర మెసేజ్ పంపించారు. శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. తర్వాత చిరుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. గోల్లపల్లి గ్రామం నుంచి, వలగొండ నుంచి ఈదనూరి లక్ష్మయ్య, జంగమ్మ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి జి పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు పంపించారు. సినిమా పేరైతే రాంగ్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో తేజశ్రీ, అమూల్య, సుకుమార్, అఖిల, చవటపాలెం గూడూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు రాంగ్ ఆన్సర్ అండి. త్రినాథ్రావు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత శంకరపల్లి విలేజ్ రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నువ్వు నాకు నచ్చవు సినిమా అండి అంటూ ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ అండి. ఇంతకీ మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. జాన్ గారు ఓకే, కళ్ళదింటి నుంచి పంపించారు, బట్ రాంగ్ అండి. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వీరభద్ర అండ్ బిజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జై చిరంజీవ సినిమాలో అనుకుంటున్నాను అంటున్నారు, కానీ కాదు. సునిష్క మణి పద్మశ్రీ గారు పంపించారు, ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. జాబ భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. దీపిక ఫ్రమ్ మూవింగ్ కార్ ఆన్సర్ అయితే రాంగ్ అండి. డైరెక్టర్ అయితే కరెక్ట్గా ఇచ్చేసారు, కానీ ఆన్సర్ సినిమా పేరు అయితే రాంగ్. మై నేమ్ ఈస్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత, సంతోష, నిత్య సంతోషిని, గోళ్ల శ్రీనివాస్ వర్మ కోదాడ నుంచి పంపించారు నీ ప్రేమకై అంటున్నారు, కానీ రాంగ్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేస్తారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే జులై ఫిలిం అనమాట. ఓకేనా, ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది? మిమ్మల్ని ఎంత కష్టమైన డైలాగ్స్ అడిగినా, ట్యాగ్ లైన్స్ అడిగినా, ఎలాంటివి అడిగినా మాత్రం కరెక్ట్గా ఏముంది, గూగుల్ తల్లిని అడిగేస్తున్నాము ఆన్సర్ చెప్పేస్తున్నాము అని మీరే చెప్పేస్తున్నారు. సో ఎంత టఫ్ అడిగినా ఈజీగా ఆన్సర్స్ అయితే చేసేస్తున్నారు. సో జులై ఫిలిం అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ పాట జాగ్రత్తగా వింటే అందులో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ కమీడియన్ ఎవరు? మీరు గెస్ చేయాల్సిన క్వశ్చన్ అదేనమాట. నెక్స్ట్ నేను ప్లే చేయబోయే పాటలో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ పాటలో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు మానిపించడం కోసం మిగతా కుర్రాళ్ళందరూ పాట పాడి వినిపిస్తూ ఉంటారు. ఈ కమీడియన్ వచ్చేసి మళ్ళీ ఆ అబ్బాయి ఏడవడానికి, అంటే ఆ అబ్బాయి ఏడవడానికి మళ్ళీ ట్రై చేస్తాడు, అంటే ఆ మాటల వల్ల మళ్ళీ అబ్బాయి ఏడుస్తాడు. సో మీకు ఆ సాంగ్ వింటే అర్థమైపోతుంది. ఓకేనా, సో ఈ పాటలో మీకు వినిపించే ఆ కమీడియన్ వాయిస్ ఎవరిదో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: శివునికి కోతి లేకుంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమండి
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: తల వితల సుతల తలా తల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: ఎట్లా ఫైటింగ్ చురువు అయింది. భీముడు గద తీసిండు పిసికిండు, దుర్యోధనుడు పోయి గద తీసిండు పిసికిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు, ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు, తలక మీద కొట్టిండు కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్, ఏమైతుంది? భీముని చేతుల కుక్క సావు దాచిండు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఎట్లా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే రే, చిన్న పూరన్కి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఏమైందో ఎరికినా మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసింది. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, టాప్టు బాటం టోటల్ మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
1: చెప్పా.
0: చెప్పు. అన్నం పెడతా. చెప్పా.
1: చెప్పు.
0: కొడతారా? అందరూ కొడతారా?
1: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావు నీకు కుక్క లెక్క మారింది భయ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్. చిత్రం సినిమా నుంచి సాంగ్ విని చక్కగా నవ్వుకొని ఉండుంటారు కదా. సో నిజంగా ఆ పాట అప్పట్లో సూపర్ అసలు చాలా ట్రెండ్ అట్లా ఆ టైంలో అయితే మాత్రం. మరి ఈ పాటలో కనిపించిన ఆ యాక్టర్ ఆ వాయిస్ ఎవరిది, ఆ కమెడియన్ వాయిస్ ఎవరిది అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మీరందరూ కరెక్ట్గానే పంపించారు కాబట్టి ఓన్లీ నేమ్స్ చదివేస్తానబ్బా. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వచ్చింది కానీ ఊరు పేరు మెన్షన్ చేయలేదు. కుర్నూతుల సునీ

గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి, అనపయం జిల్లా నుంచి పంపించారు. తర్వాత గొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు, కనకారావు గారు ఫ్రమ్ పెడన, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు కడప జిల్లా, తులిమిల్లి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం నుంచి పంపించారు, సామశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత రామకార్తిక, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర గారు ముజఫర్నగర్ నుంచి పంపించారు, కర్నూల్ పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, తర్వాత కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ అండ్ రషీదా బేగం, సుమయ్య, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ అండ్ అచ్యుత్, చిలుక నారాయణ గారు, అనసూయ యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి, రాజోల నుంచి జయన్న గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాన జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మిడ, గద్వాల్ జిల్లా నుంచి వీరు గారు, తిరుపతి నుంచి దేవసేన, ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు గారు, ఆధ్యా అండ్ అభి ఫ్రమ్ హైదరాబాద్, భాషా ఫ్యామిలీ, జయం భాషా ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, ఈదునూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు గోల్నపల్లి గ్రామం మలిగొండ నుంచి, గూడూరు చవటపాలెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య అండ్ అఖిల, వెన్యా ఫ్రమ్ విజయవాడ, తీపునూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ట్ నుంచి అను అండ్ స్వీటీ ఓకే, రాజుగారు ఏలూరు నుంచి, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలీస్ శివదాసిరెడ్డి, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. తర్వాత ఎంఎంఎస్ నివాస్ గారు శుభ సాయంత్రం అంటూ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ గారు ఫ్రమ్ అండ్ భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లుల్ల, శ్రీనివాస వర్మ గారు ఫ్రమ్ బెంగళూరు, తర్వాత ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి అనమాట, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కడప కృష్ణ అండ్ సంతోష, ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమతిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా, మైదుకూరు నుంచి జాఫర్, కొల్లిపారి నుంచి వివి లక్ష్మి గారు, సునీష్కా మణి, పద్మశ్రీ గారు, తర్వాత దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. జీవా భౌతిక కారకాల యొక్క ప్రతికూల, ఇదేంటండి, నేను ఏ క్వశ్చన్ అడిగాను మీరు ఏం చెప్తున్నారు, శాస్త్రీయ అధ్యయనం అని ఎప్పుడో నేను థర్డ్ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పుడు ఏదో ఆన్సర్ పంపించారు కానీ అది రాంగ్ అండి. ఇంతకు మీ పేరు ఎక్కడ? అక్కరపాక నుంచి రమా గారు. నెక్స్ట్ మెసేజ్, నాగులమీరా గారు, అమీదా బేగం గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా రబ్బవరం నుంచి అంట. గోళ్ళ శ్రీనివాస్ గారు, శ్రీనివాస వర్మ కోదాడ నుంచి పంపించారు, అండ్ డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, మౌనిక, తులసి, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు కరెక్ట్ ఆన్సర్. ఇంకా అందరూ కరెక్ట్గానే పెట్టారండి, అందుకే మీ పేర్లు మాత్రం ఫాస్ట్గా చదివేస్తున్నాను ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది కదా. సో హర్ష గారు చిత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక మలాంబి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి పంపించారు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, తర్వాత కాజ నుంచి నందం జగదీష్, కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు, తులసీనగర్ నుంచి మీరా గారు, రాజోలి నుంచి బోరెల్లి సంధ్య గారు, ఎన్ వరప్రసాద్ గౌడ్, రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి, అండ్ మంచి క్వశ్చన్స్ అడిగి చాలా మంచి సాంగ్స్ వేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు, థ్యాంక్ యూ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. సో ఇదనమాట నాకు వచ్చిన లాస్ట్ మెసేజ్. ఇక ఇంతకీ యాక్టర్ ఎవరు, ఆ కమీడియన్ అంటే ఉత్తేజ్ గారు. సో మనం విన్న ఈ మూవీ అయితే పాట విన్న మూవీ చిత్రం, చిత్రం సినిమాలో ఈ పాటలో వినిపించిన ఆ వాయిస్ ఉత్తేజ్ గారిది, అండ్ అందులో ఉన్న చిన్న బాబు యాక్చువల్గా పాప అనమాట, తను ఉత్తేజ్ గారి కూతురే అందులో యాక్ట్ చేయడం జరిగింది. సో ఉత్తేజ్ గారి కూతురే అనమాట అమ్మాయి. ఇంతకీ ఈరోజు నేను ఇప్పుడు ఉత్తేజ్ గురించి ఎందుకు అడిగాను, ఈరోజు ఆయన బర్త్డే అనమాట. సో అది మ్యాటర్. ఇది ఇవాళ మన సందడి సందడి. ఇక 3:57 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందండి, ఇంక ఓన్లీ 2

మినిట్స్ ఫర్ 4 o'clock. మరి ఇప్పటిదాకా ఎంజాయ్ చేసుంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం. వీ టూ స్టేట్యూన్ టు వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ RJ తేజు.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ రోజు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ మేరకు కేరళలోని తిరువనంతపురంలో రేపు జరగనున్న జీటీఎం ఎక్స్పో 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మెట్రో ఎక్స్పెడేషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026ను స్వీకరించనున్నారు. బాపట్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఉమామహేశ్వర్ నో హెల్మెట్ నో ఫ్యూయల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. సకినేటిపల్లిలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. వర్షాకాలంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా నీటి నిల్వలను తొలగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 93.14% ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పోలవరం జిల్లా రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీఆర్డీఏ పీడీ రత్నాకర్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు సహకరించని వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని, డస్ట్బిన్లు ఏర్పాటు చేయని షాపులకు జరిమానా విధిస్తామని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ.

0: Bharti FM 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4 o'clock దాటి 4 minutes అవుతుంది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ లోకి. నేను మీ ఆర్జే తేజు. ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అనమాట. మరి ఎవరి లిరిక్స్ లో వచ్చిన సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? శ్రీమణి గారు. సో లిరిసిస్ట్ శ్రీమణి గారి సాంగ్స్ అంటే చాలానే ఉన్నాయండి రీసెంట్ టైమ్స్ లో విడుదలైన సినిమాలన్నీ కూడా. సో జూలై దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్రెడీ. ఇక జూలై నుంచి ఇందాక మనం ఒక క్వశ్చన్ కూడా విన్నాం కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అని ఒక డైలాగ్ అడిగాను. ఓకే, సో జూలై నుంచి ప్లే చేస్తాను ఫస్ట్ మీకోసం ఒక సాంగ్ శ్రీమణి గారు రచించిన పాట అనమాట. తర్వాత భలే భలే మగాడు పోయి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, గోవిందులు అందరి వాడేలే, ఖైదీ నెంబర్ 150, మజ్ను, ఇలా చాలా సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ మనం శ్రీమణి గారు రచించిన పాటలు విని ఎంజాయ్ చేస్తూ ఉందాం ఈ వాల్టి మన వివిధ ప్రోగ్రామ్ లో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాలు అక్కడ ఆడేవన్నీ లవ్ స్టోరీలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక వివిధాలో లిరిసిస్ట్ శ్రీమణి గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే మీరు వినేసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am talking about sociability and how to moderate it. ఇంటర్నెట్ తో యువత బతుకుల్లో గందరగోళం. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం అంటే ఇంటర్నెట్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికీ తెలుసు. ప్రతి చోట మంచి చెడు ఉన్నట్లుగానే ఇంటర్నెట్ లోనూ మంచి చెడులకు చోటుంది. అందుకే పర్యవేక్షణ అవసరం. సర్వైలెన్స్ మానిటరింగ్ తప్పకుండా ఉండాలి. వాస్తవానికి పూర్తి స్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్ ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు చేరవేస్తున్నట్లయితే వారిపై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. యువతలో చేర్చేసుకున్న పలు దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్ను మంచికి ఉపయోగించుకున్నట్లయితే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని లైఫ్ని నిరుపయోగంగా ఖర్చు చేసేందుకు ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటు చేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను ఇప్పుడు చేతన్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీతో చెప్తాడు. ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది. ఇంటర్నెట్కే అంకితమవుతున్న యువత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది. అంతేకాకుండా మన ఫిజికల్ హెల్త్ పైన కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య చాలా మటుకు లేట్ నైట్స్ స్టూడెంట్స్ కానీ స్పెషలీ యూత్ ఈ ఫోన్స్ తీసుకుని ఉంటున్నారు. దే ఆర్ నాట్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్. ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేస్తుంది. ఇంటర్నెట్ లో ఒకసారి చిక్కుకుపోతే బయటకు రావడం కష్టం, రానివ్వదు కూడా. కాలేజీలో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయం అంతా, అంటే ఇంట్లో, కాలేజ్ బస్ లో, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లో సోషల్ నెట్వర్క్లకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారుతుంది అని ఇంతకుముందే చెప్పాను. మన దేశంలో సెల్ ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. రింగ్ టోన్, కాలర్ టోన్, ఎస్ఎంఎస్లు అంటూ ఎన్నో రకాల సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. సెల్ ఫోన్ వాడకంలో ఈ రోజుల్లో 2G దగ్గర నుండి మొబైల్ ఇంటర్నెట్ 4G వరకు అప్డేట్ అవుతూనే వచ్చింది. ఇంటర్నెట్ వాడకం వల్ల ఎన్నో లాభాలున్నాయి, కానీ నష్టాలు కూడా.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

తల్లిదండ్రులు పూర్తిస్థాయి తమ ఆధీనంలో పిల్లలకు కంప్యూటర్, సెల్ఫోన్ వంటి సాధనాలు వారి పిల్లలకు చేరవేస్తే ఎన్నో ఫలితాలున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో ఉండే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, సినిమా టికెట్లు, కరెంట్ బిల్, ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ షాపింగ్, ఇలా ఎన్నో చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరు బయటకు వెళ్లకుండా అన్ని సెల్ ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు. మిషన్ కుట్టడం దగ్గర నుంచి, మెకానికల్ వర్క్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ, ఆర్ట్, క్రాఫ్ట్స్, అంతేకాకుండా కొత్త కొత్తవి ఏమన్నా నేర్చుకోవాలి హాబీ అంటే కూడా ఇంటర్నెట్ నే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి దాన్ని ఏంటంటే, ఒకవేళ సోషల్ మీడియా ఆన్ చేసినా గానీ, ఏదైనా సైట్స్ చూస్తున్నా గానీ, వంటి వీడియోస్ చూస్తున్నా, ఒక్కసారి దాంట్లో లీనమైపోతున్నారు. పక్కన ఏమవుతుందో అన్నది కూడా పట్టించుకోనంతగా దాంట్లో నిమగ్నమైపోతూ ఉంటారు. సో పీపుల్ ఆర్ టోటలీ ఎంగ్రాస్డ్ విత్ ఇట్. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఇంటర్నెట్ కారణంగా యువత ఎన్నో దుష్ప్రభావాలకు కూడా లోనవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడియోస్ చూడటం వల్ల యువత చాలా పక్కదారులు తొక్కుతున్నారు. చాటింగ్ చేస్తూ పక్కన ఏం జరుగుతుందా పట్టించుకోవడం లేదు. ఇంటర్నెట్ నుండి బయటపడడానికి ఇప్పుడు చేతన్ కొన్ని మీకు మంచి చిట్కాలు చెప్తాడండి. ఇంటర్నెట్ ను ఎక్కువగా ఏ సమయంలో ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. అలా ఉన్న సెల్ ఫోన్ లో ఎంత టైం గడిపేస్తున్నారు? అందుకోసం మీ ఫోన్ ని పడక గదిలోకి తీసుకుపోకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి చిన్న చిన్న దానికి ఏ నోటిఫికేషన్ వచ్చినా గానీ ప్రతి నిమిషం సెల్ ఫోన్ చూసుకోవడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం అలవాటు కాకుండా చూసుకోవాలి. కాలేజ్ వెళ్లేందుకు చాలా దూరం బస్సులో వెళ్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కాలేజ్ కి వెళ్లే వరకు సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తారు. ఈ అలవాటు మానేందుకు ఆ సెల్ ఫోన్ లో డేటా కనెక్షన్ ని ఆపేయాలి. ఈ సమయంలో సంగీతం వినటమో, పుస్తకాలు చదువుకోవటమో చాలా మంచిది. లేకపోతే బస్సులో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే ఫిజికల్ గా మన ఫ్రెండ్స్ ఏంటో, సోషల్ గా ఎలా ఇంటరాక్ట్ కావాలనే మంచి లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాము. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. అలాంటి వాళ్లకి మీ ఫోటోలు పంపొద్దు. అలా చేస్తే మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువ. సోషల్ నెట్వర్క్ లో ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మీ ఫోన్ కి రాకుండా ఆ ఆప్షన్ ఆఫ్ చేసేయాలి. బోర్గా ఉందనో, ఒంటరిగా ఉన్నామనో ఇంటర్నెట్ చూడడం అలవాటు చేసుకోవద్దు. దానికి బదులుగా జిమ్ కి వెళ్లడమో, లేదా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లడమో, సింగింగ్ క్లాసెస్, ఆర్ట్ క్లాసెస్ జాయిన్ అయితే ఇంకా మంచిది. ఈ రోజుల్లో యువత 10th కంప్లీట్ కాకుండానే పేరెంట్సే వాళ్ళ చేతుల్లో ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆ సెల్ ఫోన్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఉంటారు. అబ్బో, నా సెల్ ఫోన్ చాలా కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ అని చూపిస్తారు. దాంతో వేరే వాళ్లకు, వేరే స్టూడెంట్స్ కి కూడా కొంచెం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి వారు వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కట్ దిస్ హ్యాబిట్ అండ్ యూ విల్ లీడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు అ బ్రైట్ ఫ్యూచర్. విత్ దిస్ బ్రైట్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్, బై.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: विविध भारती FM 101.3।
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಜಯವಾಡ ಸ್ಟಿಲ್ ದ ವಾಯ್ಸ್ ಆಫ್ ದ ನೇಷನ್ 90 glorious ಇಯರ್ಸ್ 1936 ಟು 2026 ಇಟ್ಸ್ ಎ ಸಿಕ್ಸರ್.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణీనగర్ నుండి శ్రోతలు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, మారిణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, చంద్రిక వీరందరూ కోరుతున్నారు ఓ పాపా లాలి చిత్రం నుంచి పాటను వినిపించమని. పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతరచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. వీరందరి కోసం ఓ పాపా లాలి చిత్రం నుంచి ఈ పాట

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: అనంతపురం సింగరమల్ నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమున్నమ్మ, రవికుమార్, భారతి వీరందరూ కోరుతున్నారు. దేవుడు చేసిన పెళ్ళి చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం పి సుశీల, దాశరథి గీతరచన, సంగీతం టి చలపతిరావు. వీరందరి కోసం దేవుడు చేసిన పెళ్ళి చిత్రం నుంచి ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆలీబాబా 40 దొంగలు చిత్రం నుంచి పాటను వినిపించమని రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి శ్రోతలు బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కోరుతున్నారు. గానం పి సుశీల, రచన దాశరథి, సంగీతం ఘంటసాల. వీరందరి కోసం ఆలీబాబా 40 దొంగలు చిత్రం నుంచి ఈ పాట

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: రైతు సోదరులకు ప్రకటన. ఈ నెల 4వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు శ్రోతలు. లేపాక్షి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు

అనంతపురం ధర్మవరం కేతిరెడ్డి కాలనీ నుండి శ్రోతలు ఎం నరేష్ బాబు, కోమలాదేవి, కుసుమామృత, దీపక్ వీరందరూ కోరుతున్నారు. జల్సా చిత్రం నుంచి పాటను వినిపించమని తప్పకుండా వినిపిస్తామండి. మరి చిత్రంలోని పాటకు గానం బాబా సెహగల్ రేట, గీతరచన సిరివెన్నెల, సంగీతం దేవి శ్రీప్రసాద్. వీరందరి కోసం జల్సా చిత్రం నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: సంసారం ఒక చదరంగం చిత్రం నుంచి పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరూ కోరుతున్నారు. గానం పీసుశీల, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం సంసారం ఒక చదరంగం చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0855554. మరి ఈనాటి మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. ముందుగా హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి.
1: నా పేరు పూజారి ధనంజయ్ మేడం.
0: ధనంజయ్ గారు, ఓకేనండి. ఇప్పుడే మీ ఉత్తరం చదివినారు, విన్నారా?
1: విన్నాను మేడం, విన్నాను మేడం.
0: ఓకేనండి, చెప్పండి. జోక్స్ చెప్తారా మరి?
1: అవును మేడం. భార్యాభర్తల సంభాషణ మేడం.
0: చెప్పండి.
1: నేను నా భార్య, అంటే నేను సొంతంగా రాసుకోలేదు మేడం.
0: ఓకే.
1: నేను నా భార్య హాల్లో కూర్చొని టీ తాగుతూ కాఫీ తాగుతూ ఒక మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అనుకోకుండా కాల్ వచ్చింది.
0: ఓకే.
1: నేను వెళ్ళి పక్కనకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను. అంతలోకి నా భార్య చూసి, ఏంటండి మీరు పక్కకు వచ్చి అంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే, అప్పుడు అంటాను నేను, నాకు మనకి ఇద్దరికి పెళ్లి చేశారే పెళ్లి పేరే గారు యాక్సిడెంట్ లో చనిపోయారు, అందుకే ఇంత సంతోషంగా ఉన్నానంటే అంత లేక అంటుంది. ఈ సందర్భంలో మీరు ఒకటి మర్చిపోయినారు, వెళ్ళి వాషింగ్ మెషిన్ లో బట్ట ఉన్నాయి అవి వెళ్ళి అరుబెట్టుకోండి అంటుంది మేడం.
0: ఓకే, ఆ సంతోషం కూడా మీకు ఉండకూడదు.
1: అంతే కదా మేడం.
0: ఓకే, ఇంకోటి చెప్తారా అండి? ధనంజయ్ గారు
1: పాట ఏమైనా వినిపిస్తారా మేడం?
0: వినిపిస్తాం వినిపిస్తాం. ఓకేనండి.
1: అఖండ సినిమాలో పాట వినిపించండి
0: మేడం. కుదిరితే వినిపిస్తామండి.
1: అందరూ మాట్లాడాలి కాబట్టి అదే వినిపించండి మేడం.
0: ఓకేనండి. ఓకే, ధనంజయ్ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆర్డిటి శివకోటి ఆలయం నుంచి జబ్బార్. చెప్పండి. ఓకేనండి, జబ్బార్ గారు చెప్పండి. జోక్స్ చెప్తారా? బాగున్నామండి. మీరు బాగున్నారా?
2: ఓకే,
0: అంతా బాగున్నామండి.
2: చెప్పండి
0: జోకు.
2: చెప్తా మేడం.
0: చెప్పండి. ఓకే
2: మేడం, పేషెంట్ పరిగెత్తుకుంటా డాక్టర్ దగ్గరికి వస్తాను మేడం. వచ్చి, డాక్టర్ డాక్టర్ నా కుక్క కరిచింది చూడండి డాక్టర్ అర్జెంటుగా అంటారు మేడం. అప్పుడు డాక్టర్, అవునా, అయ్యో నువ్వు కుక్క దగ్గర ఎందుకు పోయావయ్యా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చుగా పక్కకి. లేదు సార్, నేను అందంగా ఉంటే కుక్క పచ్చి కుక్కని దగ్గరికి పోయి చేత్తో నిమ్మిన అంటారు, అది మళ్ళీ పిచ్చి కుక్క అని తెలుస్తారు నాకు అందుకు.
0: ఓకే ఓకే.
2: చిన్న జోక్ చెప్తా మేడం.
0: చెప్పండి
2: మేడం. ఫ్యామిలీ ట్రైన్ లో ప్రయాణం చేస్తాను మేడం, భార్య భర్త ఇద్దరు పిల్లలు.

0: మన ఫ్యాన్ ఉంటాయి కదా మేడం,
1: ఓకే
0: ఫ్యాన్ వేస్తే ఫ్యాన్లు తిరగలేదు మేడం. ఫ్యాన్లు తిరగకపోతే ఏమండి ఫ్యాన్లు తిరగలేదు అని అంటే, సరే అని వచ్చే అక్కడ ఒక ట్రైన్ లో భోజనం లేచి విశాఖ లోడ్ వస్తాడు మేడం.
1: అమ్ముకుంటూ వస్తాడా విశాఖని?
0: విశాఖ అమ్ముకుంటూ అక్కడికి వస్తాడు మేడం.
1: ఓకే
0: ఏమండి ఒక విశాఖ తీసుకోమని చెప్తుంది. విశాఖ తీసుకుంటా ఆ అబ్బాయి వేరే భోజనంలోకి వెళ్ళిపోతాడు మేడం. ఏమైనా ఊపుకోవాలి కదా మేడం, ఇలా ఇలా అని ఇలా అని మూడోసారి ఇట్లాంటి విరిగిపోతుంది మేడం అది.
1: అయ్యో విశాఖ కూడా విరిగిపోతుంది.
0: విరిగిపోతాడు అప్పుడు ఏమండి, ఇప్పుడే కదా మనం కొనుక్కుంది అప్పుడే విరిగిపోయిందంటే ఉంది అబ్బాయి వస్తాడో అడుగుదాము అంట. ఆ అబ్బాయి మళ్ళీ తిరుక్కొని వచ్చినాక ఏం బాబు విరిగిపో అప్పుడే విరిగిపోయింది ఎట్లా ఇది అప్పుడే కదా ఇప్పుడే కొన్నాము మేము అంటే, ఏమా ఎట్లా విసురుకున్నామమ్మా అంటే ఇట్లానే ఇట్లాని ఇట్లా అన్నాను విరిగిపోయింది అంటే అబ్బా ఇంకో తలకాయ ఉందా లేదమ్మా విశాఖ కదా ముందర ఇట్లా పెట్టుకొని తలకాయ ఊపల్లా ఇన్ని రోజులైనా ఉంటుంది అంటారు మేడం. తలకాయ ఊపితే విశాఖ ముందర పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందమ్మా నీకు చిక్క వచ్చింది అని చెప్తారు మేడం.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి జబ్బార్ గారు, బాగుంది జోకు.
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఓకే ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: ఓకే
1: థ్యాంక్ యూ. హలో,
2: అనంతపూర్ నుంచి అండి.
1: నమస్తే సార్, హరినాథ్ బాబు గారా?
2: నేను సంధ్యావనం రామచంద్రరావు ఫ్రమ్ మ్యూజిక్ ఫ్యామిలీ.
1: ఓకే రామచంద్రరావు గారు,
2: ఒక జోక్ చెప్తాను.
1: చెప్పండి చెప్పండి.
2: మాకు హోటల్లో పోతూనే వేటు స్పిన్ అని రాసినారు. యాక్చువల్లీ వేటు వాష్ బేసిన్,
1: వేటు వాష్ బేసిన్ అని రాసింటారు హోటల్లో. ఓకేనా?
2: స్పిన్ అని రాసినాను, యాక్చువల్లీ షుడ్ బి వేటు వాష్ బేసిన్ అని. నేను అంటే ఇంకోటి మా ఆఫీసులో పదవి వీరమణ పదవి విరమణ అని ఉంది. యాక్చువల్లీ ఆయన పేరు వి రమణ.
1: ఓకే
2: పదవి వీరమణ జోక్ రాసినాడు. నేనండి, ఐమ్ ఫ్రమ్ మ్యూజిక్ ఫ్యామిలీ అండి.
1: ఓకే అండి.

0: हेलो हेलो
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవానిపల్లి.
0: వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరండి?
1: ఈశ్వర యాదవ్ మేడం.
0: ఈశ్వరయ్య యాదవ్ గారు. ఓకే అండి, జోక్ చెప్తారా? మరి
1: బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా? చెప్పండి ఈశ్వరయ్య యాదవ్ గారు.
1: సులభంగా డబ్బు సంపాదించడం ఎలా?
0: సులభంగా డబ్బు సంపాదించడం ఎలా? దీని మీద జోకా?
1: అదే జోకే.
0: ఓకే,
1: అదే పుస్తకం మీ బుక్ స్టాల్లో ఉందా అని అడుగుతాడు. ఖరీదు ఎంత ఉందండి? కేవలం 18 లక్షలు మాత్రమే. కేవలం 18 లక్షలు మాత్రమే.
0: కేవలం 18?
1: 18 లక్షలు.

0: ఆహా, 18 లక్షలు.
1: సులభంగా డబ్బు సంపాదించాలంటే ఆ బుక్ కొనుక్కుంటే సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చు.
0: అదే
1: మేడం. హలో,
0: చెప్పండి.
1: వర్మ శర్మ ఎవరో తరగతి ఇంగ్లీష్ పరిచయం రాసి హాల్ నుండి బయటకు వచ్చారు.
0: వర్మ శర్మ
1: ఏడో తరగతి 10th క్లాస్ ఎగ్జామ్ రాసి హాల్ నుంచి బయటకు వచ్చారు.
0: ఓకే,
1: పరిచయం ఎలా రాశారని అడిగాడు శర్మ. ఏం రాలేదు, నా తెల్ల పేపర్ ఇచ్చేస్తాను అన్నాడు వర్మ. అయ్యో, నేను తెల్ల పేపర్ ఇచ్చేస్తానే, మన ఇద్దరు కాపీలు కొట్టాలనుకుంటారేమో అని అమాయకంగా అన్నాడు శర్మ.
0: ఓకే, సరిపోయినారు.
1: ఇద్దరు కాపీలు కొట్టాలనుకుంటారు.
0: ఓకే,
1: అది మేడం.
0: ఓకేనండి, ఈశ్వరయ్య గారు థ్యాంక్స్ అండి ఫోన్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: నమస్తే మేడం గారు. పుల్లన్న మేడం గారు, నా పేరు సనప గ్రామం. బాగున్నారా మేడం గారు? బాగున్నారు మేడం గారు. చెప్తాలే మేడం గారు. డాక్టరు పేషెంట్ సంభాషణ మేడం గారు. ఇది ఒక ఆమె అరుదుగా కడుపు నొప్పి రావడము, కేపులు రావడము వస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి పోయింది ఆమె. ఏమా వచ్చి కడుపు నొప్పి సార్, ఇరిసిరిసి వస్తుంది, కేపులు నలబడి వస్తున్నాయి సార్ అంటే డాక్టర్ ఏమన్నాడంటే, ఏమా ఏమన్నా గ్యాస్ట్రిక్కా ఉందా ఏమన్నా అంటే, ఏ సార్ ఏం లేదమ్మా, గ్యాస్ ఏమన్నా ఉందా నీకు? ఉండేటే ఉంది సార్, ఇంట్లో ఉంది, కానీ మేము వంటలు చేయలేదు సార్ దానిపైన. నా మగుడు వద్దన్నాడు, కత్తిపోయి పైన చెయ్యి వంట అన్నాడు సార్ నా మగుడు. ఇప్పుడే అన్నము అన్నీ చేసి వచ్చినా సార్, అన్నం చేసేది పూజ చేసేది కదా, ఆ గ్యాస్ కదమ్మా. కడుపులో గ్యాస్ట్రిక్ అనేది ఒకటి ఉంటుంది, గ్యాస్ ఏమన్నా ఉందా కడుపులో? అయ్యో చాలా విచిత్రంగా చెప్తారు కదా సార్, ఏం అంత కండిగా చెప్తారు సార్ మీరు. గ్యాస్ అంతలా గ్యాస్ ఎట్లా పడతారు సార్ కడుపులోను? అందులో గ్యాస్ ఎట్లా పడతారు సార్? ఎవరు పెడతారు సార్ నా కడుపులోకి గ్యాస్? మేడం గారు వినిపిస్తాను కదా, మేడం గారు బాగా వినిపిస్తా ఉంది కదా?
1: వినిపిస్తా ఉందండి. తిమ్మన్న గారు,
0: పుల్లన్న మేడం గారు,
1: హలో,
0: వినిపిస్తాను మేడం గారు బాగా?
1: వినిపిస్తానండి, చెప్పండి.
0: ఆ తర్వాత ఏమ్మా ఇట్లా అంటావు, అది కాదు ఇది అని మళ్ళీ డాక్టర్ ఏం చెప్పినాడు, నీకు ఏమన్నా కడుపులో గాల్షాస్ట్ ఉందమ్మా, ఇదంతా నీకేం అర్థం కాలేదు. గాల్షాస్ట్ ఏమన్నా ఉందంటే, గాల్షాస్ట్ ఏ అని అంటాడు, నేను కూడా ఒక అంతరం వేపించుకుంటా సార్ అని అంటాడు ఈ డాక్టర్. లాస్ట్ దిక్కుదేళక ఆయమ్మ ఇదంతా తలనొప్పి ఉందమ్మా, మూడు మాత్రలు మూడు టాబ్లెట్ వేసుకో ఇస్తాను టానిక్లో అంటే ఆయన వెళ్ళిపోయింది మేడం గారు.
1: ఓకే అండి, గ్యాస్ ప్రాబ్లం అంటే ఆమె వేరే ఇంకొక రకంగా అర్థం చేసుకుంది.
0: ఆయనకి అర్థం కాలేదు.
1: ఓకే,
0: నేను గ్యాస్ పని చేయలేదు మేడం గారు, ఈ రకం ఈ రకంగా ఆయన చెప్పింది చెప్పిందే డాక్టర్ డాక్టర్ ఆయనకి అర్థం కదా, ఆయన ఇట్లా అర్థం కాకుండా మాట్లాడారు మేడం గారు.
1: ఓకేనండి, ఓకేనండి. మరి ఇంకొక జోక్ చెప్తారా?
0: చెప్పండి, చెప్తాను మేడం గారు.
1: చెప్పండి ఇంకొక జోక్ మీకు ఏదైనా.
0: ఏ మేడం గారు, టైం ఇటు ఎగ్గు ఇచ్చినట్లున్నారు.
1: పర్వాలేదు, చెప్పండి.
0: అవునా మేడం గారు, చెప్తాను మేడం గారు. బస్టాండ్లోకి పోయిన మేడం గారు సైడ్ నిలుచుకున్నారు, ఎవరు ప్యాసింజర్లు.
1: ఓకే,
0: ఒక అతన్ని అడిగినారు, ఏం బత్తలపల్లి బస్సు ఎంతకు వస్తుంది అన్నా అంటే, నీకు ఎంతట్లో కావాలంటే ఎంతట్లో అయినా పర్వాలేదు, నాకు బస్సు కావాలా అంటారు మేడం గారు. సరే పాత బస్సు కావాలా కొత్త బస్సు కావాలా అంటే, యాదైనా పర్వాలేదు పోయేకి, యాదైతే ఏమి అంటే అయితే రేట్లు వేరే వేరే ఉన్నాయి, రేట్లు వేరే వేరే చెప్పు అంటే, ఇది 15 లక్షలు అది 10 లక్షలు అవుతుంది అని నేను
1: అదే సమయం అనుకోకుండా అమ్మేది అనుకుంటున్నాడు అతను. అది హలో, ఓకేనండి, ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో హలో

0: హలో,
1: మేడం గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం ఉల్లిచల గ్రామం నుంచి సినిమాలు మండలం మేడం.
0: ఏం పేరండి మీ పేరు?
1: నా పేరు వెంకటకృష్ణమూర్తి మేడం.
0: వెంకటకృష్ణమూర్తి గారు, ఓకేనండి. చెప్పండి
1: మేడం,
0: చెప్పండి, జోక్ చెప్పండి.
1: జోక్ చెప్తాను మేడం. తండ్రి కొడుకు మేడం, పక్కింటి అమ్మాయిని చూసి ఫస్ట్ క్లాస్ పాస్ అయింది అంటాడు మేడం. ఆ అమ్మాయిని చూసి కాబట్టి కదా నేను ఫెయిల్ అయ్యాను అంటాడు.
0: ఓకే
1: ఓకే మేడం. టీచరు ఒంట్లో బాగలేదురా, 10 రోజుల నుండి స్కూల్కి రాలేదని డాక్టర్ అడిగారు. తెమ్మని చెప్పాను కదా ఎందుకు తీసుకురాలేదంటే, స్టూడెంట్ అంటాడు ఆయన కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్ ఎంత, నేను ఎంత అడిగినా ఇవ్వలేదు, ఏమన్నా అంటున్నాడు అంటాడు.
0: ఓకే ఓకేనండి. వెంకటకృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి. హలో,
2: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఏం పేరు మీ పేరు?
2: నా పేరు కళ్యాణ్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు వైజాగ్ నుంచి?
2: అవునండి.
0: ఓకేనండి, చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు.
2: సాధారణ రాదు కదండి మేడం, దూరం కదండి.
0: యాప్ ద్వారా? ఓకే, థ్యాంక్ యూ.
2: అయితే మేడం గారు చిన్న జోక్ చెప్తాను.
0: చెప్పండి.
2: నాకు పెద్దగా రాదు కానీ జోకులు చెప్పడం. ఒక అతను హూబ్లీలో రైలు ఎక్కాడటండి మేడం గారు. అయితే పెట్టి నిండా జనం ఉన్నారంట. ఇంత జనం ఉన్నారు అనేసి రబ్బర్ పాలు సంచిలోంచి రబ్బర్ పాలు తీసి వేసుకోడటండి మేడం గారు
0: పెట్టలోకి.
2: పెట్టలోకి అందరు పావని పావని పారిపోయారట మేడం గారు. అమ్మాయి అందరు వెళ్ళిపోయారు. నేను హాయిగా పడుకుంటాను తెల్లవారులు అనుకొని ఉన్నాడంట. ఈరోజు తెల్లవారిపోయిందంట. బెంగళూరు వచ్చావా అని అంటే, బెంగళూరు ఎక్కడికి వచ్చావు నువ్వు, ఇంకా హూబ్లీలోనే ఉన్నావు, ఆ పెట్టు వదిలేసారు పావుందని వేరే పెట్టుకొని
0: రైల్వే వాళ్ళు అతనికి జలక్కి ఇచ్చి వెళ్ళిపోయినారు.
2: అవునండి మేడం గారు. మేడం గారు
0: చెప్పండి.
2: ఇవాళ ఇళయరాజా పుట్టినరోజు కదా, చిన్న చిన్న రాయిల్లోది బుల్లి పెట్ట బుజ్జి పెట్ట పాట ఏంటి మేడం గారు?
0: వినిపిస్తా అండి.
2: హ్యాపీగా ఉందండి మేడం గారు ఇవాళ మీతో మాట్లాడడం.
0: థ్యాంక్ యూ అండి కళ్యాణి గారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఫోన్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు. హలో,
3: హలో,
0: హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కోటంక నుంచి మేడం, గాలిజన మండలం.
0: కోటంక నుంచి?
3: అవు మేడం.
0: మీ పేరండి?
3: నాగిరెడ్డి మేడం.

0: నాగిరెడ్డి గారు.
1: మేడం
0: మరి జోక్ చెప్తారా?
1: చెప్తా మేడం. మొన్న పెట్రోల్ డిమాండ్ ఉంది కదా మేడం, ఒక వారం డిమాండ్ ఉంటే మా ఊర్లో ఎట్ పెట్రోల్ బీజీకి దొరుకుతుందా అని వేరే వాళ్ళని అడిగినా మేడం. అడిగినా అంట, అడిగితే బాగా ఫ్రీగా దొరుకుతుంది, ఏం డిమాండ్ ఏం లేదు, అట్లా ఇట్లా బాగా ఫ్రీగా దొరుకుతుంది అని అన్నా మేడం. అంటే మంచి పెట్రోల్ వేపించుకునే అని పోయినాడు. పోయినాడు, ఎట్లా పోయినాడు, డబ్బులు లేకుండా పోయినాడు. ఈడేమన్నాడు, ఫ్రీగా దొరుకుతుంది అని అన్నాడు కదా.
0: ఫ్రీగా అంటే ఉచితంగా ఇస్తున్నారని అతను వెళ్ళిపోయినాడు. ఓకే,
1: పెట్రోల్ బంక్ అడి పోయినాక ఎంత వెళ్ళప్ప పెట్రోల్ ఉంటే, 500 అయినా 500 చేసినాడు డబ్బులు చేయండి. డబ్బులు ఏం డబ్బులు, ఫ్రీగా దొరుకుతుంది అంటే వచ్చినా నేను, మళ్ళా ఫ్రీ డబ్బులు అడుగుతుంది అని అంటాడు.
0: అది కరెక్ట్ గా తెలుసుకొని బోల్లాలి కదా.
1: అది మేడం.
0: ఓకేనండి, నాగిరెడ్డి గారు ఫోన్ చేసిన ధన్యవాదాలండి. ఇంకో జోక్ చెప్తారా? ఓకేనండి, ధన్యవాదాలు. హలో హలో.

हेलो हेलो हेलो హలో ఎవరండి మాట్లాడేది? హలో బాగున్నామండి. మీ పేరేం పేరు? బృందానా? కృష్ణ బృంద. మీరే చెప్పాలి, జోక్ చెప్పాలి. ఓకే, జోక్ చెప్పండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపూర్ డిమార్ట్ ఫ్యాక్టరీ నుంచి మేడం.
0: గట్టిగా మాట్లాడాలండి, వినపడడం లేదు.
1: అనంతపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ నుంచి.
0: చెప్పండి. రాధా గారా?
1: అవును మేడం.
0: చెప్పండి, జోక్ చెప్తారా?
1: థ్యాంక్ యూ మేడం. ఇంతకుముందు మా ఫోన్ కలిసినప్పుడు నా మనవరాలు పలకరించింది, మీకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి మాట్లాడుతుంది, మీకు వినిపించలేదు, అర్థం కాలేదు. పేరు చెప్పింది, పాట అడిగింది, ఆటల పాటలు నవ్వుల పుత్తడి బొమ్మర పాట ఏమనేది మేడం.
0: ఎందుకంటే మాకు క్లియర్గా వినపడాలి కదా, ఇంకా మాటలు రావు కదా పాపకు.
1: వస్తాయి మేడం, పాడుతుంది పాట అంతా కూడా, పాడమని చెప్తే పాడుతుంది. ఆ గలాటాలో డిస్టర్బెన్స్లో వినిపించలేదు మీకు.
0: సరే, ఇప్పుడు మీరు జోక్ చెప్పండి, సమయం అయిపోతుంది.
1: జోక్ లేదు మేడం, గుర్తు రావట్లేదు, మీరే చెప్పండి నా కోసం.
0: ఓకే ఓకే అండి, సమయం అయిపోతుంది. ఓకేనండి, మరి ఈసారి ఫోన్ చేసినప్పుడు తప్పకుండా జోక్ చెప్పండి.
1: ఇప్పుడు మీరు చెప్పండి ప్లీజ్ మా కోసం.
0: ఇప్పుడు అంటే టైం లేదండి, ఇంకా టైం అయిపోతా ఉంది, కాల్ కట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఒక స్నేహం గురించి పాట వేయండి మేడం.
0: లేదు, టైం అయిపోయిందండి, టైం అయిపోతా ఉంది. లాస్ట్ కాల్ మీరే.
1: ఈసారి నెక్స్ట్ అయినప్పుడు,
0: నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా శ్రోత వ్యాఖ్యాత ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి జోక్ చెప్పి అడగండి, తప్పకుండా వేస్తారు.
1: పాటల సమయం వచ్చినప్పుడు మీకు వచ్చినప్పుడు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

శ్రోతలు ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. కార్యక్రమ సమన్వయం శ్రీమతి పి అనురాధ. ఇంతటితో ఈనాటి మీ హాస్యం మా గీతం కార్యక్రమం సమాప్తం.

శ్రీమతి డి సురేఖ గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్య ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ
1: Institutions like Dr. NTR University of Health Sciences stand at the heart of this endeavor, for they prepare the skilled and compassionate professionals who transform healthcare system and strengthen the well-being of the society. Dear graduates, today marks the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater.
0: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్రంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పిలుపునిచ్చారు.

0: ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్ధత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ మూడో ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
1: నా పేరు బాబు, గుణమల్ మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
0: తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారం కానున్నా

0: కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వలన నష్టాలు, ప్రమాదాలు. ఈ అంశంపై అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యశ్రీ గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గేయాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 సినీ గీతం. 8:45 వాన వెలిసింది నాటిక. రచనా సమర్పణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ, 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి. 11:00 చిత్రసీమ, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ తూము నరసింహదాసు కీర్తనలు మొదటి భాగం. 6:30 విరదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో ఉద్యాన పంటలలో తెగుళ్ల యాజమాన్యం అందిస్తున్న వారు ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ పి దీప్తి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత చావడి సంభాషణ అంశం ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సంభాషకులు శ్రీతులు వి మధుసూదన్ రెడ్డి, వి చలపతి. న్యాయ సలహాలు కార్యక్రమంలో వివాహ నమోదు చట్టం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ ఎల్కే సుధీంద్రనాథ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ హారిక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కేఎన్ రామకృష్ణ. 8:35 చిత్రసీమ, 9:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 12 సంవత్సరాల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. రేపు మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 2:30

0: వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రేపటి సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ, 5:30 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6 గంటలకు లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, రేపు రాత్రి 7 గంటలకు లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ వై రాజారెడ్డి బృందం మరియు శ్రీమతి వి సులోచనమ్మ బృందం. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి నిజామాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 రసధుని పాత సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 తెలుగు చలనచిత్ర గీతం, 8:45 సైకిల్ అప్పారావు నాటిక రచన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు, 11:00 చిత్రసీమ, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలకు, రైతు సోదరులకు ఓ ప్రకటన. ఈ నెల 4వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: పి సుశీల ఘంటసాల పాడిన పాట మంచి మనిషి చిత్రం నుంచి. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
5: అంతగా నన్ను చూడకు,
6: మాట్లాడకు.

0: అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన ఈ పాట దిల్ చిత్రం నుంచి. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈడు జోడు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ బి వసంత పాడిన పాట. ఆరుద్ర గీత రచన, సంగీతం పెండ్యాల. వినబోయే ముందుగా,
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా,

0: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఫ్యామిలీ సర్కస్ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్, లేనినా చౌదరి పాడిన పాట ఇది. కులశేఖర్ గీతరచన, సంగీతం ఆర్పి పట్నాయక్. ఇప్పుడు విందాం ఢీ చిత్రం నుంచి చక్రి సుచిత్ర పాడిన పాట, సాహితీ గీతరచన, సంగీతం చక్రి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులు ఆకాశవాణి.

వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు

0: ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: जुबा हमारी राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े, तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण हो.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్టపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్టపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీల్ అమిత్ షానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ది, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత్ నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్టేషన్ కాలపరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్టేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపై ఉన్న శ్రద్ధ

0: ఇప్పుడు నివారణ, పునరావాసం, పాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్టాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతు సోదరులకు నమస్కారం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ముందుగా పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారి ప్రసంగం విందాం.
3: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనము పంట పొలాల్లోని వ్యర్థాలను కాల్చడం వల్ల వాటి వల్ల జరిగే ప్రమాదాలు మరియు నష్టాల గురించి తెలుసుకుందాం. ముందుగా నష్టాల గురించి చూద్దాం. ఈ వరి కొయ్యలను లేదా పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల సారాన్ని పూర్తిగా కోల్పోతాము. గాలి కాలుష్యం మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువవుతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత కూడా తీవ్రస్థాయిలో పెరుగుతుంది మరియు ప్రయోజనకరమైన కీటకాలు మృతి చెందుతాయి. అలాగే పోషక విలువలు మన నేలలో పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఈ పంట పొలాల్లోని వ్యర్థాలను కాల్చడం వల్ల జరిగే ప్రమాదాలను కూడా ఒకసారి చూద్దాం. ఒకవేళ మన పంట పొలాల్లోని వ్యర్థాలను కాల్చడం వల్ల జరిగే ప్రమాదాలు ఏంటంటే, పక్క పొలాలకు అగ్ని వ్యాపిస్తుంది, పల్లెల్లోని అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతాయి. ఎలాగంటే ఇల్లు మరియు పశువులు కూడా దగ్నమవుతాయి ఈ మంటలు వ్యాపించి. అలాగే మానవ మరణాలు మరియు గాయాలు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో ఉంటే మరణించడం జరుగుతుంది. అదే తీవ్రంగా లేకుండా తక్కువగా ఉంటే మనుషులకి గాయాలవుతాయి మరియు రవాణాకు ఆటంకం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు జరిగి ఒక్కోసారి చనిపోవచ్చు లేదంటే గాయాలవ్వచ్చు. ఎలాగంటే మనము ఈ పంటలో అవశేషాలను కాల్చడం వల్ల ఈ పొగ అనేది వాతావరణంలో వ్యాపిస్తుంది. పొగ వ్యాపించినప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలకు ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల ఈ ప్రమాదాలు అనేది జరుగుతాయి. అలాగే రవాణాకు కూడా ఆటంకం జరుగుతుంది. ఈ పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరుగుతుందంటే, భూసారానికి తీవ్ర నష్టం కలగడమే కాకుండా ఈ నేలలోని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు నశించడంతో పాటు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, వానపాములు నశిస్తాయి. భూసారం తగ్గి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యర్థాల దహనంతో గాలిలో విషపూరితమైన పొగలు వ్యాపిస్తాయి. పంట అవశేషాలు నేలలో కలపడం, పశుగ్రాసంగా వినియోగించడం, కాంపోస్ట్ తయారీ, బయోడీకాంపోజర్ వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు రైతులందరూ పాటించాలి. అలాగే ఈ పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు మరియు ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంట వ్యర్థాలను కాల్చడంతో భూమిలోని సూక్ష్మజీవులు కూడా పూర్తిగా నశించి భూమి సారవంతత కూడా దెబ్బతింటోంది. రైతులు ఎందుకని ఈ పంట అవశేషాల్ని పొలాల్లోనే కాలుస్తున్నారంటే, దానికి ముఖ్య కారణం వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు వినియోగిత పెరుగుతున్న కొద్దీ వరి కొయ్యలు మరియు ఇతర పంట అవశేషాలు దహనం కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. పంట కోతల అనంతరం పొలాలను త్వరగా సిద్ధం చేసుకునేందుకు రైతులు వరి కొయ్యలను కాల్చేస్తుండడం భూసారానికి తీవ్ర ముప్పుగా మారుతోంది. ఈ చర్యతో భూమిలో

లోని పోషకాలు సూక్ష్మజీవులు నశించి భవిష్యత్తు పంట దిగుబడులపై తీవ్ర ప్రమాదం పడే అవకాశం ఉంది. పర్యావరణానికి కాలుష్యం పెరగడమే కాకుండా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎందుకు రైతులు ఆధునిక యంత్రాలు వినియోగం ఎక్కువగా చేస్తున్నారంటే, ఈ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం కూలీల కొరత అధికంగా ఉంది. అందుకని రైతులందరూ ఈ మధ్యకాలంలో యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. అలాగే వరి కోతలకు కూడా హార్వెస్టర్లను వినియోగం పెరగడంతో పొలాల్లో గడ్డి కొయ్యలు అధికంగా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఈ హార్వెస్టర్లు పైన వరకు మాత్రమే కొయ్యడం వలన అవశేషాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. కొంతమందికి పశువులు ఉండడం వల్ల ఈ గడ్డిని వినియోగించుకుంటున్నారు. అలాగే పశువులు లేని రైతులు ఈ అవశేషాలని ఏం చేస్తున్నారంటే పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఆ వదిలేసిన వాళ్ళు కలియ దున్నకుంటే మంచిది. అలా కలియ దున్నకుండా ఈ మధ్య కాలంలో పంట పొలాలను ఎక్కువగా కాలుస్తున్నారు. ఎందుకంటే పొలాన్ని త్వరగా సిద్ధం చేయాలనే ఆలోచనతో రైతులందరూ ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల రైతులకే ఎక్కువగా ప్రమాదాలున్నాయి. వాతావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. పంటలకు అవసరమైన నత్రజని, ఫాస్ఫరస్ వంటి పోషకాలు దెబ్బతింటున్నాయి. అలాగే దిగుబడులు కూడా పూర్తిగా తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. నేలలో పీచు పదార్థం అనేది ఎంతో అవసరం. అలాంటి పీచు పదార్థం ఈ అవశేషాలతో పాటు కాలిపోవడంతో భూసారం అనేది క్రమంగా తగ్గిపోతుంది. పంటలకు ఎంతో మేలు చేసే సూక్ష్మజీవులు నశించడంతో పాటు ఈ రైతుల పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, తొండలు వంటి జీవరాశులు కూడా చనిపోతున్నాయి. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని వ్యవసాయంపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. కలియ దున్నితేనే నేలకు ఎంతో మేలు. ఎలా అంటారా, ఈ వరి కొయ్యలను భూమిలో కలియ దున్నడం వల్ల అందులో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి నేల సారవంతం అవుతుంది. రైతులందరూ ఈ విధానం పాటిస్తే పంట దిగుబడులను 5 నుంచి 10% వరకు పెంచుకోవచ్చు. దుక్కి దున్నే సమయంలో రైతులందరూ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ చల్లితే అవశేషాలు అనేది త్వరగా కుళ్ళిపోయి పోషకాలుగా మారుతాయి. అలాగే కలియ దున్నడం ద్వారా ఎకరాకు దాదాపు 1 టన్ను ఎరువు సమకూరుతుంది. మొక్కలకు కూడా నత్రజని, ఫాస్ఫరస్తో పాటు జింక్, మ్యాంగనీస్, ఇనుము వంటి సూక్ష్మధాతువులు కూడా అందుతాయి మెండుగా. అలాగే నేలలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగి భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుంది. ఈ నీటి నిల్వ ఉంచడం వల్ల ఒక్కోసారి రైతులు వేరే ఏదైనా పనిలో పడి నీళ్లు ఇవ్వకున్నా కూడా 1-2 రోజుల వరకు సరిపోతుంది. అందుకనే ఈ పంట అవశేషాల్ని దుక్కి దున్నుకోవడం చాలా మంచిది. మనకే ఇన్ని లాభాలున్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనము కలియ దున్నుకోవడమే మంచిదని పక్క రైతులకు కూడా తెలియజేసి మన పొలాల్లో కూడా అదే పద్ధతిని పాటిద్దాం. అవగాహనతోనే భూసారం పరిరక్షణ చేస్తే పంట అవశేషాలను కాల్చడం ఒక్కోసారి తాత్కాలికంగా మనకు సౌలభ్యం ఇచ్చినా కూడా ఇదే విధంగా మనము ప్రతి సంవత్సరం కాల్చుకుంటూ వెళితే దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలను మిగులుతుంది. పొలంలో దున్నే 10 రోజుల ముందు గడ్డిని పొలంలో శుభ్రంగా పరిచి నీరు అందించి తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ పొలంలో పరిచిన గడ్డి మీద చల్లడం వల్ల ఈ అవశేషాలు అనేది త్వరగా కుళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల నేలలో సేంద్రియ పదార్థాలు స్థాయి పెరిగి భూసారం కాపాడుకోవచ్చు. అలాగే మన భవిష్యత్తు తరాలకు కూడా సారవంతమైన భూమిని అందించవచ్చు. ఈ వరి కొయ్యలనే కాకుండా ఇతర పంట అవశేషాలని కూడా మనము కలియ దున్నుకోవచ్చు. భూమిలో ఉండే పంటకు ఎన్నో ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోకుండా ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతినకుండా మన పంట అవశేషాలని దుక్కి దున్నడం వల్ల
ఇన్ని లాభాలున్నాయి, భూమిలోకే

0: ఈ పోషకాలు తిరిగి వెళ్ళి భవిష్యత్తు పంటకి ఎంతో మేలు చేస్తాయి. అందుకని రైతు సోదరులందరూ పొలాల్లో మంటలు పెట్టకుండా మన ఆరోగ్యాన్ని అలాగే భూమి ఆరోగ్యాన్ని కూడా రక్షించండి. పంట వ్యర్థాలను ఎరువుగా మార్చి పరిరక్షణే మన బాధ్యతగా వ్యవహరించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రైతు సోదరులందరూ పాటించి పంట అవశేషాల్ని తిరిగి తమ పొలాల్లోకే చేరేలాగా కలియదున్నుకొని భూసారాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మధ్య కాలంలో ఈ అవశేషాలకు నిప్పు పెట్టడంతో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు మనము వార్తాపత్రికల్లో కూడా చూస్తున్నాము, ఒక చిన్నపాటి నిర్లక్ష్యం అనేది భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఒక మంట క్షణాల్లోనే తోటలు, గడ్డి మేడలు, పశువుల షెడ్లు మరియు ఇళ్లను చుట్టుముట్టి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంది. ఇటీవల అనేక గ్రామాల్లో పొలాల్లో వేసిన మంటలు అదుపు తప్పి పామాయిల్ తోటలు, వరి మేడలు, వ్యవసాయ పరికరాలు పూర్తిగా దగ్ధమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల మంటలు గ్రామ శివార్ల నుంచి మరియు ఇండ్ల వరకు పూర్తిగా వ్యాపించడంతో రాత్రంతా భయంతో గడిపిన గడ్డు పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపలే లక్షల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. పంటలకు నిప్పంటించడంతో ఇంత నష్టం మరియు అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి రైతులందరూ మీ పంట పొలాల్లోని అవశేషాల్ని నిప్పు పెట్టకుండా ఈ అనర్థాలన్నింటినీ అరికడతారని భావిస్తున్నాను.
1: విన్నారు కదా, పొలంలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాల గురించి అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారి ప్రసంగంలో.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు విందాం రైతులకు సూచనలు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఉసిరి పంట సాగు గురించి తెలుసుకుందాం. ఉసిరిని వర్షాధార పంటగా మెట్ట ప్రాంతాల్లో మరియు ఏ ఇతర పండ్ల తోటలకు యోగ్యం కాని భూముల్లో కూడా బాగా పండించుకోవచ్చు. ఉసిరిని మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారుగా ఉసిరి సాగు 800 హెక్టార్లకు పైగా ఉంది. ఇక వాతావరణం విషయానికి వస్తే ఉసిరి ఉష్ణ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి ప్రాంతాల్లోనూ బాగా పెరిగి అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను సమానంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అత్యధిక ఉష్ణోగ్రత, కాయలు పెరిగేందుకు గాలిలో తేమ అవసరం. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. ఇక నేలల విషయానికి వస్తే నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలల్లోనూ ఉసిరి పెంచుకోవచ్చు. ఆమ్ల క్షార లక్షణాలున్న భూముల్లో కూడా ఈ పంట పెంచుకోవచ్చు. సోడియం శాతం 30, ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఉసిరిని పండించుకోవచ్చు. ఉసిరిలో రకాల విషయానికి వస్తే కాంచన్ NA4 రకం విషయానికి వస్తే పసుపు వర్ణంతో కూడిన ఆకుపచ్చ వర్ణం కలిగి కాయలు మధ్యస్థంగా ఉండి 30 నుంచి 32 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. 5 సంవత్సరాల చెట్ల నుండి 35 నుంచి 38 కిలోల దిగుబడి వస్తుంది. ఊరగాయకు ఎక్కువ కాలం నిల్వ ఉంచగలిగిన రకం ఇది. ఇక కృష్ణ NA5 రకం, కాయలు మధ్యస్థంగా 35 గ్రాముల బరువు ఉంటున్నాయి. 5 సంవత్సరాల చెట్ల నుండి 30 నుంచి 35 కిలోల దిగుబడి వస్తుంది వర్షాధారంగా. అమృత్ రకం విషయానికి వస్తే కాయలు మధ్యస్థంగా ఉండి నునుపైన చర్మంతో 6 చారలు కలిగి 35 నుంచి 37 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. జామ్, క్యాండీ మరియు పదార్థాల తయారీకి ఈ రకం అనుకూలం. 5 సంవత్సరాల నుండి 35 నుంచి 40 కిలోల దిగుబడినిస్తుంది. నీలం రకం విషయానికి వస్తే NA7 రకం ఇది. కాయలు ఆకుపచ్చగా కలిగి తెలుపు వర్ణంతో మధ్యస్థం నుండి పెద్ద సైజులో ఉంటాయి. పండులోని కండ మెత్తగా పీచు లేకుండా ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి ఈ చెట్ల నుండి 50 కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. బలవత్ రకం విషయానికి వస్తే NA10 రకం ఇది. కాయలు మధ్యస్థంగా ఉండి పెద్ద పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి చర్మం గరుకుగా లేదా ఆకుపచ్చ రంగులో పింక్ వర్ణం మిళితమై ఉంటుంది. 5 సంవత్సరాల నుండి 42 కిలోల దిగుబడి వస్తుంది. BSR 1 రకం విషయానికి వస్తే ఈ రకం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంచే రూపొందించబడింది. ఇది అన్ని ప్రాంతాల్లోనూ పండించేందుకు అనుకూలం. కాయ సైజు చిన్నగా ఉండి 12 నుంచి 14 గ్రాములు పింక్ రంగులో ఉంటుంది. 5 సంవత్సరాల ప్రతి చెట్టు నుంచి 40 నుంచి 45 కిలోల ఉత్పత్తినిస్తూ 10 సంవత్సరాల వరకు దిగుబడి పెరుగుతూ 150 కిలోల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకానికి ఔషధ ఉత్పత్తి కంపెనీల్లో మంచి గిరాకీ ఉంటుంది. LX52 ఈ రకం విషయానికి వస్తే కాయ బరువు 40 నుంచి 60 గ్రాముల బరువు ఉంటుంది. 10 సంవత్సరాల వయసు చెట్ల నుంచి 200 నుంచి 250 కిలోల దిగుబడి వస్తుంది.

ఇక మొక్కల ఎంపిక విషయానికి వస్తే, శాకీయోత్పత్తి అంటే మొగ్గంట్లు లేదా వెజ్జంట్లలో పద్ధతుల్లో తయారు చేసిన అంటు మొక్కలను మాత్రమే నాటుకోవాల్సి ఉంటుంది. ఉసిరి విత్తనం ఏకపిండోత్పాదకం, దాని నుండి వచ్చిన చెట్లు తల్లిపోలిక కలిగి ఉండవు, కాబట్టి విత్తన ప్రవర్తనం చేయరాదు. శాకీయోత్పత్తి ద్వారా ప్రవర్తనం చేసిన మొగ్గంట్లు త్వరగా కాపుకొస్తాయి, నాణ్యమైన ఒకే మాదిరి పంట నుండి మంచి ధర పొందవచ్చు. ఇక నాటే విషయానికి వస్తే, భూమిని మెత్తగా దున్ని చదును చేసుకోవాలి. మే జూన్ మాసాల్లో 1x1x1 మీటర్ల లోతైన గుంతలు త్రవ్వాలి. వర్షాధారంగా సాగు చేస్తే ఎకరాకు 40 మొక్కల చొప్పున 8x8 మీటర్ల దూరంలో, నీటి వసతి కింద అయితే ఎకరాకు 110 మొక్కల చొప్పున 6x6 మీటర్ల దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది. మెత్తని పైమట్టితో పాటు 15 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంతలు నింపి జూలై సెప్టెంబర్లో మొక్కలు నాటుకోవాలి. నాటేటప్పుడు అంట భాగం భూమికి 10-20 సెంటీమీటర్లు పైనుండేట్లు నాటుకోవాలి. ఒక గుంతకు 30 గ్రాముల టైకోడర్మీ విరడి పౌడర్ను పశువుల ఎరువు ప్లస్ వేపచెక్కతో వేసుకుంటే మంచిది. వేరు మూలం మీద పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. నాటిన మొక్కలకు వెదరు కట్టెలతో ఊతం ఇవ్వాలి. చౌడు భూముల్లో సాగు చేసేటప్పుడు 1-3 కిలోల జిప్సంను కలిపి గుంతలను పూడ్చుకోవాలి. ఇక ప్రధానంగా ఉసిరిలో కొమ్మ కత్తిరింపుల విషయానికి వస్తే, ఉసిరి కొమ్మలు ఎక్కువ కాయలను కలిగి పెలుసుగా ఉండటం వలన తరచుగా విరిగిపోతుంటాయి. అందుచేత కొమ్మ కత్తిరింపులు అనేది ఈ పంటలో తప్పనిసరి. నాటిన తర్వాత పక్కన కొమ్మలను తీసివేస్తూ 1 మీటర్ వరకు నిటారుగా పెరగనిచ్చి తలకొన భాగాన్ని కత్తిరించాలి. అక్కడ నుండి సుమారు 4-6 పక్క కొమ్మలు చెట్టు మొదలకు 4 వైపులా సమదూరంలో పెరిగేటట్లు చూసుకోవాలి. ఎక్కువగా ఉండే అవసరం లేని కొమ్మలను తీసివేయాల్సి ఉంటుంది. కొమ్మలను కాపు కాసిన తర్వాత ఎక్కువ ఎత్తుకు పెరగకుండా నవంబర్ డిసెంబర్ నెలల్లో కత్తిరించుకోవాలి. ఇక ఉసిరిలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, ఉసిరి మొండజాతి చెట్టు, నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది. కానీ నీటి యాజమాన్యాన్ని పాటిస్తే మొక్కలలో పెరుగుదల బాగుండి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. 1-3 సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి సరైన మోతాదులో నీరిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. అంటు మొక్కలు నాటిన తర్వాత 1 నెల వరకు రోజు విడిచి రోజు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3-4 రోజులు, ఆ తర్వాత 3-4 నెలలకు వరకు 3-4 రోజులకు ఒకసారి నీరు పారించాలి. ఎండాకాలంలో మాత్రం 4-5 రోజులకు ఒకసారి ఇవ్వాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లకు నవంబర్ డిసెంబర్ మాసాల్లో బెట్ట పరిస్థితులు కల్పించడం మంచిది. లేకపోయిన ఎడల పూత సరిగా రాదు. డ్రిప్ పద్ధతి ద్వారా నీరిస్తే 30-40% నీటిని ఆదా చేసుకోవచ్చు. డ్రిప్ పద్ధతుల్లో చెట్లు త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇవ్వగలవు. వర్షాధారంగా సాగు చేసేటప్పుడు చెట్లను నాటిన తర్వాత ప్రతి చెట్టుకు 1 కుండను అమర్చి కుండ కింద భాగాన సన్నని రంధ్రం చేసి ఆ రంధ్రంలో గుడ్డవత్తిని అమర్చి కుండ నిండా నీరు పోసి నీరు ఆవిరి కాకుండా పైమూత పెట్టాలి. ఇట్లా చేయడం వలన తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను బ్రతికించుకోవచ్చు. వర్షాధార పండ్ల తోటలకు పాదుల్లో వేరుశనగ పొట్ట లేదా వరి పొట్టు లేదా ఏ విధమైన ఆకుపొట్టుతోనైనా 8 సెంటీమీటర్ల మందం మల్చింగ్ చేసుకుంటే చాలా మంచిది. వరుసల మధ్య 5% వాలను కల్పించి చెట్లకు వర్షపు నీటిని మళ్లించాలి. ఇక ఈ ఉసిరిలో ఎరువుల విషయానికి వస్తే, మొక్క వయసును బట్టి ఎరువులు వేయాల్సి ఉంటుంది. 1వ సంవత్సరం చెట్లకు 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 100 గ్రాములు పొటాషనిచ్చే ఎరువులతో పాటు 10 కిలోల పశువుల ఎరువులను వేసుకుంటే మంచిది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరాన్ని, 100 గ్రాముల పొటాషనిచ్చే ఎరువుల్ని, 5 కిలోల పశువుల ఎరువును పెంచుకుంటూ 10 సంవత్సరాల్లో చెట్టుకి 1 కిలో నత్రజని, 1/2 కిలో భాస్వరం, 1 కిలో పొటాషనిచ్చే ఎరువులతో పాటు 60 కిలోల పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. బాగా పెరిగిన 3 సంవత్సరాల చెట్ల నుండి పంటను తీసుకోవచ్చు. కాపు

0: ఇచ్చిన చెట్లకు వయసును బట్టి ఎరువుల మోతాదును రెండు సమభాగాలుగా చేసి మొదటి భాగాన్ని కొత్త చిగుర్లు వచ్చేటప్పుడు అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో, రెండో భాగాన్ని పశువు ఎరువులతో వర్షాకాలంలో జూలై నెలలో వేసి మట్టి కప్పుకుంటే మంచిది. చెట్లలో బోరాన్ లోపం నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల బోరాన్ కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉసిరిలో ప్రధానంగా 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అంతర పంటగా వేరుశనగ, పెసర, అలసంద, ఉలవ లాంటి పంటలతో పాటు సుగంధ తైలాన్నిచ్చే నిమ్మగడ్డి, శశాని బేది, అశ్వగంధ, నేలవేము, నేల ఉసిరి మొదలగు ఔషధ పంటలను కూడా అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
1: రైతులకు సూచనలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
2: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాబో రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.5 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.8 నుంచి 27.6 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 66%, మధ్యాహ్నం పూట 35 నుంచి 50% నమోదయ్యే అవకాశముంది.
1: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ప్రకటన. ఈ నెల 4వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255 3 లేదా 2 9 6 8 9 0 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855 5. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికాసేపట్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి వరంగల్ కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన అంశం వెంటనే.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలు ఉంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
2: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో

0: ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్చ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్చ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులు అయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
0: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
1: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా, అంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
1: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
0: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్, అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు RCTI ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ NGOs నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
1: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
0: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది, ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక NGO సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
1: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది?
0: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేశాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేశామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేశాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది.

0: యాక్టివిటీస్ తోటి ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది.
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్కి వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళకు కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్ట్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ బీవీబీపీలో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా ఫదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంట?
0: ప్రస్తుతానికి స్వదార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేం చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడవో ప్రోగ్రామ్. బేటీ బచావో బేటీ పడవో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తరువాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల అనే బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేమేం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోర్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 జీపీఏ వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము డిపిఓ పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది, మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సిన

0: అటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు మీరు, మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం. మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్స్ ఏ తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది. మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళా సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? భగు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
4: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్ద ఒడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి శ్రోతలు బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, శ్రీనివాసులు, రామాంజనమ్మ, రంగం వెంకటస్వామి, కాంతమ్మ, రంగం శ్రీనివాసులు, నాగరత్నమ్మ, టి తిరుపతయ్య వీరందరూ కోరుతున్నారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం పి లీల, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

శాంతినివాసం చిత్రం నుంచి పాటను వినిపించమని అనంతపురం మండలం తాటిచెర్ల గ్రామం నుండి శ్రోతలు సింధే ఉదయశంకర్, రంజిత్, కిషోర్, ధార్మిక్, హరిచరణ్, వెంకటేషు, వెంకటలక్ష్మి, వెంకటరాముడు, పూజారప్ప, నాగరాజు వీరందరూ కోరుతున్నారు. గానం ఘంటసాల జిక్కి, గీతరచన జూనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల వీరందరి కోసం శాంతినివాసం చిత్రం నుంచి ఈ పాట.

రైతు సోదరులకు ప్రకటన. ఈ నెల గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ నెల 4వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు శ్రోతలు. అభిలాష కార్యక్రమం వింటున్నారు. ఈ ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా సి కొత్తకోట గ్రామం నుండి శ్రోత ఆర్ భాస్కర్ రెడ్డి కోరుతున్నారు. గుప్పెడు మనసులు చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. వీరందరి కోసం ఆర్ భాస్కర్ రెడ్డి శ్రోత కోసం గుప్పెడు మనసులు చిత్రం నుంచి ఈ పాట.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఎలా చెప్పను చిత్రం నుంచి పాటను వినిపించమని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి శ్రోతలు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గానం మల్లికార్జున, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కోటి. వీరందరి కోసం ఎలా చెప్పను చిత్రం నుంచి ఈ పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట ప్రేమ తరంగాలు చిత్రం నుంచి. గీత రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. అగ్నికిరటాలు చిత్రం నుంచి పాటను వినిపించమని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామం నుండి శ్రోతలు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్ వీరందరూ కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం జానకీ బృందం, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం అగ్ని కెరటాలు చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 8:30 మరికాసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వార్తల వివరాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్దిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార

0: వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ధి చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्र में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है. अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है.
0: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియక ముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియక ముందే రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలు ఉన్నాయని తెలిపారు. జమ్మూ కశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపట్టారు. జమ్మూ కశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్, వై క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ and encroachment of no man's land, we have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between India and Nepal.
0: దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చినవారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట మంత్రి మ్యారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ది రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు 2వ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని

0: జైశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశముందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ లైక్లీ టు సెట్ ఇన్ ఓవర్ కేరళ అరౌండ్ 4th June 2026. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, దట్ ఈస్ రెయిన్ఫాల్ అమౌంట్ ఇస్ 7 to 20 cm, వెరీ లైక్లీ ఓవర్ కేరళ డ్యూరింగ్ నెక్స్ట్ 7 డేస్. ఆల్సో ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్, దట్ ఈస్ రెయిన్ఫాల్ అమౌంట్ ఇస్ 7 to 11 cm, లైక్లీ ఓవర్ తమిళనాడు కర్ణాటక డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 డేస్. మోడరేట్ టు సివియర్ థండర్స్టార్మ్ యాక్టివిటీ అలాంగ్ విత్ గస్టీ విండ్ స్పీడ్ రీచింగ్ 40 to 50, లైక్లీ ఓవర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74,669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలేకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్, నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం తెలుగు చలనచిత్ర గీతం అన్నీ మంచి శకునములై చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, రెహమాన్ గీతరచన సంగీతం, మిక్కీజే మేయర్.

0: తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం.
1: వాన వెలిసింది నాటిక. రచనా సమర్పణ శ్రీ అబ్దుల్ కుద్దూస్.
2: అరే రాజ్యం, నువ్వు కుళ్ళావేమిటి?
3: మీకోసమే వచ్చి పావు గంట అయింది. ఎలాగో ఆఫీస్ వదిలే టైమే కదా అని గేటు దగ్గర నిలబడ్డాను.
2: నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటావు అనుకున్నా గానీ ఇలా సరాసరి ఆఫీస్కి వస్తావని నేను ఎప్పుడు ఊహించలేదే.
3: పోయినసారి మీరు చేసిన నిర్వాకం వల్ల ఇలా రావాల్సి వచ్చింది మహానుభావ.
2: నాకు అర్థం కాక అడుగుతున్నాను, అసలు ఏమిటి సంగతి?
3: అంటే అప్పుడే మర్చిపోయారా?
2: అబ్బాబ్బా, అసలు విషయం చెప్పకుండా మర్చిపోయారా అని అలా సాగదీస్తావేంటి?
3: చూడండి, పోయిన నెల ఇదే రోజు మీరు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
2: నీకు తెలుసు కదా, సిటీ బస్సులో వస్తుంటే వాడెవడో దొంగ జేబు కత్తిరించేసి ఏదన్న మొత్తం కొట్టేశాడు కదా.
3: అందుకే ఈసారి అలా జరగకూడదు అని నేను వచ్చాను. ముందు ఆ జీతం డబ్బులు ఇలా ఇవ్వండి.
2: ఎప్పుడో ఒకసారి జరిగిందని మరి ప్రతిసారి ఇలాగే జరుగుతుందని మరి గ్యారంటీ ఏమిటి?
3: ఏమో నాకు అవన్నీ అనవసరం. అయినా మరో అవకాశం నేను ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు బాబు. చూడండి, ముందు జీతం డబ్బులు ఇస్తారా?
2: తప్పదట్టావా?
3: ఏవి?
2: సరే ఇందా తీసుకో. చూడు, పర్సులో మొత్తం 3,000 రూపాయలు ఉన్నాయి. మరి నువ్వు ఇలా ఆఫీస్కి వచ్చి జీతం డబ్బులు తీసుకొస్తున్నావని ఎవరికైనా తెలిస్తే

0: నాకున్న పరువుకు వస్తే పోతుంది.
1: చూడండి, మీరు డబ్బులు పోగొట్టుకుని వచ్చినప్పుడు ఏమండి ఉప్పు పెనిగారు కాస్త పప్పు అంటూ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అప్పులు చేసి నానాయాతన పడ్డప్పుడు నా పొరువు ఏమైందనుకున్నారు? అందుకే సంపాదించిన డబ్బులు సక్రమంగా ఇంటి వరకు తీసుకురావడంలో ఉంది శ్రీవారి గొప్పతనం.
0: సరే సర్లే, నీతో వాదన పెట్టుకుంటే తెగే విషయం కాదు గాని రిక్షా పిలుస్తున్నావు, ఇంటికి వెళ్దాం. ఏ రిక్షా?
1: ఏమిటి రిక్షావా? రిక్షా ఎందుకండి? 5 రూపాయలు దండగా చక్కగా ఎన్నాళ్ళు అయిందో ఇద్దరు నడిచి
0: నడిచా. ఓరు నాయను, అంత దూరం నడిచిన ఓపిక లేదు బాబు, రిక్షా పిలుస్తాను.
1: చూడండి, అలా మెయిన్ రోడ్డు మీదుగా బజార్లో వస్తువులన్నీ చూసుకుంటూ వెళ్ళామనుకోండి అసలు నడిచినట్టే ఉండదు, చక్కగా సరదాగా షికారుకి వెళ్ళినట్టు ఉంటుందండి.
0: సర్లే పద, ఏం చేస్తావు, నీ బుద్ధి పోల్చుకునే కాదు నడు. రాజ్యం చినుకులు పడుతున్నాయి, మేఘాలు బాగా కమ్మేసాయి, చూడబోతే పెద్ద వర్షం పడేట్టుంది.

0: ఏమండు ఇదేదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంది. ఇందులో వస్తువులు చూస్తూ వర్షం తగ్గేదాకా ఎలాగోలా కార్యక్షేపం చేద్దాం.
1: ఇది ఎగ్జిబిషన్ కాదే రాజ్యం, ఇందులో వస్తువులు అమ్మటానికి చూడటానికి కాదు.
0: ఆ మాత్రం నాకు తెలుసులేద్దరు. కొనడానికైతే చూడకుండా ఎలా కొంటారు, మనం కొనేవాళ్ళం అనే వెళతాం లోపలికి, కానీ కొనం అది విషయం. మీకు కొత్త ఏమో గాని పొరుగుంటి లక్షం మొదిన నేను వర్షం వచ్చినప్పుడు ఇదే పాఠం ఇలా ఎన్నిసార్లు చేశాము.
1: అలాగా అయితే నా లెక్క ప్రకారం ఏదైనా బట్టల షాపులో వెళ్ళాలి కానీ ఈ రోజేంటి ఈ షాపులు వెళ్తానంటున్నావు.
0: ఆ చీరలు జాకెట్లు ఆ బట్టలు చూసి చూసి విసుగొచ్చింది అనుకోండి. ఇంతకీ ఈ షాపులో ఏమేం వస్తువులు ఉంటాయబ్బా?
1: ఇదేదో పెద్ద సూపర్ బజార్ లాగా మరి ఉంది. మరి గుండు షూజ్ నుంచి గ్రైండర్ వరకు, రబ్బర్ బ్యాండ్ నుంచి రిఫ్రిజిరేటర్ వరకు ఇలా ఏం కావాలో దొరుకుతాయి.
0: సరే పదండి లోపలికి.
1: ఇలాంటి బేరానికి నీకు తోడు నేను దొరికేనా నా కర్మ. నాకు ఇలాంటి విషయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదే.
0: సర్లేండి, మీకే విషయంలో ఇంట్రెస్ట్ ఉందని ముందు అసలు లోపలికి నడవండి మహానుభావ.
1: సరే పద
2: రండి మేడం. నమస్తే సార్. రండి సార్, దయచేయండి సార్.
1: నమస్తే.
2: ఏం కావాలి మేడం?
1: మరి ముందు మీ దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో ఒక్కసారి చూపించు బాబు.
2: అలాగేనండి, ముందు మీరేం తీసుకుంటారో చెప్పండి సార్.
1: అంటే తీసుకుంటామని చెప్తే గానీ చూపించమన్నమాట.
2: అదేమిటి సార్ అలా అంటారు?
0: చూడండి మీ తెలివితేటలు ఇంకా చాలు కానీ ఆపండి. ఇదిగో బాబు చూడు, ఆ గోడ మీద గడియారం, ఆ తెల్ల గడియారం అది చూపించు.
2: ఓ అదే, అలా చెప్పండి. గడియారం కొనడానికి వచ్చారన్నమాట.
1: గడియారం అంటే మరి గడియారం కాదు, అలా ఒకటొకటి తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి అటు వర్షం.
0: బా మీరు కాస్త ఆపుతారా?
1: అలాగేలే.
2: ఇది ఇంపార్టెంట్ టెక్నాలజీతో పనిచేసే గడియారం మేడం. ఒక్కసారి కీస్తే 100 సంవత్సరాలు పనిచేస్తుంది మేడం.
0: ఏమిటి అబ్బో, ఒక్కసారి కీస్తే 100 సంవత్సరాలే?
2: అవును మేడం.
0: అంటే ఇంకా రోజు కీ ఇచ్చే బాధ ఉండదన్నమాట.
2: అవును మేడం.
0: అలా తిరుగుతూనే ఉంటుందా 100 సంవత్సరాలు?
1: ఆ సరే గాని బాబు, ఈ గడియారానికి గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు?
2: గ్యారంటీ అండి, గ్యారంటీ 6 నెలలు మాత్రమేనండి. 6 మంత్స్?
1: 6 నెలలా?
2: అవునండి.
1: అసలు సంగతి అదన్నమాట.
2: అదేమిటి సార్, మేము కొన్న రేటుకే అమ్ముతున్నాను సార్, మాకు పైసా లాభం ఏం లేదు.
1: రామయ్యా అసలు లాభం ఏమీ లేకుండా ఎలా అమ్ముతారయ్యా మీరు?
2: అదేమిటి సార్, మీరు మరీ ఇలా ఉన్నారు, మా ట్రేడ్ సీక్రెట్స్ అన్ని లాగేస్తున్నారు సార్. ఎలాగో 6 మాసాల తర్వాత ఈ గడియారం రిపేర్కి వస్తుంది సార్. మా దగ్గరికి అప్పుడైనా వస్తారు సార్, మాకు అది వచ్చే లాభం అదేనండి.
1: సరే బయట వర్షం పడుతుంది, వాతావరణం ఆహ్లాదంగా ఉంది, ఏమయ్యా నీ దగ్గర చుట్టాలు ఏమైనా దొరుకుతాయా?
2: చుట్టాలండి ఉన్నాయండి.
1: సరే అయితే ఈ 2 రూపాయలు తీసుకుని మంచి చుట్ట ఇవ్వు
2: సార్. ఇది పట్టుకోండి, ఇది లంక చుట్ట అండి. ఇది మీరు చెప్పండి మేడం.
0: అదే చూస్తున్నా బాబు, నాకు కావలసిన వస్తువేదా అని.
2: సార్ సార్ ఏంటి సార్, అగ్గి పొల్ల గీసేస్తున్నారు, ఇక్కడ చుట్ట కాల్చకూడదండి సార్.
1: ఏమిటి చుట్ట కాల్చకూడదా? ఏమయ్యా మీ షాపులో కొన్ని చుట్టే కదా ఇది, నేనేం బయట కొని తీసుకొచ్చి మరి కాల్చలేదు కదా.
2: ఏమిటి సార్, మీరు మరి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు సార్. మా షాపులో విరోచనాలు మాత్రం కూడా అమ్ముతామండి ఇక్కడ, అంత మాత్రం చేత.
0: వాగు బాబు నేను చెప్తాను చూడండి.

0: మీరు కావాలని నా పనికి అడ్డం తగులుతున్నట్టున్నారు. కాస్త బయటికి వెళ్ళి చుట్ట కాల్చుకోండి. అలాగే బయట ఒక కన్నే సుంచుదురు.
1: సరేలే
0: చూడు బాబు,
1: మేడం
0: అక్కడ అక్కడ ఉంది చూడు, అదేదో గుండ్రంగా కొంచెం ఆర్తి అమ్మ.
1: అది ఏదండి? టీ పాట్ అండి.
0: టీ పాట?
1: టీ పాట్
0: నాకు తెలుసులే అబ్బాయ్. సరే కానీ ఇది లేత ఆకుపచ్చ రంగులో కాకుండా లైట్ బ్లూ కలర్ లో ఉంటే బాగుండేది.
1: లైట్ బ్లూ అండి?
0: అవునమ్మా,
1: లైట్ బ్లూ.
0: బ్లూ
1: ఉంది మేడం, ఇది లైట్ బ్లూ అండి. ఫ్యాంటాస్టిక్ కలర్ అండి.
0: అబ్బా, ఈ పాట్ మీద ఇలా చుక్కలు బావులేవయ్యా. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండి ఉంటేనా ఫ్యాంటాస్టిక్.
1: అది కూడా ఉంది మేడం. తంటే ఇదిగో చూడండి, ఇదిగోండి లైట్ బ్లూ కలర్ చిన్న ఫ్లవర్స్ అండ్ డిజైన్ టీ పాట్ ఇది.
0: అది అది అక్కడ చూడు, ఆ పక్కన ఉందే ఆ టీ బాబు.
1: అది కాఫీ కెటిల్ మేడం.
0: భలే, టీ పాట్కి కాఫీ కెటిల్ రెండు మ్యాచ్ అయ్యేలా ఉంటే బాగుండేదే. మరి అదే కలర్ కెటిల్ ఉంటే టీ బాబు.
1: ఓహో మేడం, మీకు మ్యాచింగ్ అన్నమాట. మ్యాచింగ్ కదా,
0: మ్యాచింగ్.
1: లైట్ బ్లూ కలర్ కాఫీ కెటిల్. సరేలేండి.
0: అదేమిటి బాబు, దీని మీద ఫ్లవర్స్ డిజైన్ ఉంది ఏమిటి?
1: మేడం ఇందాక మీరు టీ పాట్కి ఫ్లవర్స్ డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పారు కదా.
0: అవును, అది టీ పాట్ సంగతి. మరి కాఫీ కెటిల్ కి మాత్రం చిన్న చిన్న చుక్కలు ఉంటేనే బాగుంటాయయ్యా.
1: అవును మేడం, కరెక్ట్ గా చెప్పారు. ఏం టేస్ట్ అండి మేడం, అలాంటిది ఒక ఐటమ్ ఉంటే నిన్ననే అయిపోయిందండి, సేల్ అయిపోయింది.
0: సర్లే నాయన, లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే.
1: మరి ఈ టీ పాట్ ప్యాక్ చేయమంటారా మేడం?
0: అబ్బాబ్బా, ఈ టీ పాట్కి కాఫీ కెటిల్కి నేను అనుకున్నట్టుగా మ్యాచింగ్ కుదరలేదయ్యా. కొంత రెండు కలిపి కొందాం అనుకున్నాను. రెండు వద్దులేనాయనా, ఇంకేమన్నా ఉంటే చూపించు.
1: మేడం మీరు చూస్తుండండి, ఉన్న సామాన్ అంతా ఇక్కడ పెట్టాను, నేను ఇప్పుడే పక్క షాపుకి వెళ్ళొస్తాను మేడం.
2: ఒరే గురునామా, ఆ పెద్ద ఆవిడతో అంతసేపు ధ్యానం ఏం చేశారా?
3: ఏం చేయమంటారా చిక్రి,
2: ఆవిడ నా బుర్ర తినేసింది. అలాగా
3: ఆ వస్తువు ఈ వస్తువు అని తెగ విసిగించేసేసిందిరా. ఒక్క బేరం తెగనివ్వటం లేదు, మొత్తం షాప్ అంతా తిరిగేసేసింది, ఒక్క వస్తువు కొనలేదు. ఆవిడ ఎలా వివరించుకోవాలో అర్థం కాక ఇలా వచ్చా.
2: ఓహో, అదా సంగతి. అది వర్షం కేసులే.
1: వర్షం కేసా? అదేమిట్రా బాబు,
2: నీకు తెలీదా? ఇలాగా సడన్ గా వర్షం వచ్చిందనుకో, దారంటే పోయే దానమ్మలంతా షాపుల్లోకి వచ్చి టైం పాస్ చేసి ఒక్క వస్తువు కూడా కొనకుండా వర్షం తగ్గిన తర్వాత చక్క వెళ్ళిపోతుంటారు.
1: ఓహో, మరి ఇప్పుడు ఆవిడ సంగతి ఏమిటి?
2: నీకెందుకురా, ఆవిడ సంగతి నేను చూసుకుంటాను, నా కుదిరే.
1: అలాగే
2: ఆవిడకి కావలసిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయని చెప్పి నా దగ్గరికి పంపించు, ఇక నేను చూసుకుంటా.
3: రక్షించావురా బాబు, ఇప్పుడే పంపించేస్తున్నా. మేడం మేడం, మీకు కావాల్సిన వస్తువులన్నీ పక్క షాపులో ఉన్నాయి, రండి చూపిస్తాను మేడం.
0: పద బాబు.
1: చక్రి చక్రి,
2: గుడ్ ఈవినింగ్ మేడం, రండి, యువర్ వెల్కమ్.
0: గుడ్ ఈవినింగ్.
1: నేను వెళ్తాను రా.
2: మంచిది. మేడం మీరు కూర్చోండి. నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళు మా షాపుకు చాలా అరుదుగా వస్తుంటారు మేడం.
0: అంటే ఏమిటి బాబు నీ ఉద్దేశం?
2: అబ్బాబ్బాబ్బా, ఏమీ లేదండి, మాది ఆడవాళ్ల సౌందర్య సామాగ్రి అమ్మే షాప్ కదండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్లకు లేని అందాన్ని పొందాలనే ఆరాటంతో మా దగ్గర వస్తువులు కొనడానికి వస్తుంటారు. మీలాంటి సహజమైన అందం ఉన్నవాళ్ళు చాలా అరుదుగా వస్తుంటారు మేడం. అదన్నమాట.
0: ఏ నాయన, నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాని నాతో వేళా కూడా ఆడుతున్నావు?
2: చచ్చ, ఎంత మాట అన్నారు మేడం. నాయన అని పిలిచి మీకు లేని పెద్దతనాన్ని మీరే ఆపాదించుకుంటున్నారు మేడం. నిజం చెప్పాలంటే మీరు అచ్చు మా సిస్టర్లా ఉన్నారు.
0: ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయా? ఈ వయస్సులో నాకెందుకు బాబు ఈ సౌందర్య సామాగ్రి?
2: అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి మేడం. గులాబీ రేఖది కాదు, గుమ్మడి పువ్వుదే అందమే. నిండుగా నిబ్బరంగా ప్రవహించే నదిలో ఉన్న హుందాతనం పర్వతం నుంచి ఊరికే జలపాతంలో ఉంటుందా? మలయ మారుతంలో ఉండే చల్లదనం సుడిగాలిలో ఉంటుందా? మీరే చెప్పండి.
0: నువ్వు చెప్పేది వింటూ ఉంటే నిజమే అనిపిస్తోంది బాబు.
2: ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మేడం, మేము అమ్మే సౌందర్య సామాగ్రి మీ సహజ సౌందర్యాన్ని పెంచలేకపోవచ్చు, కానీ మీ అందం ఏమాత్రం తగ్గకుండా కాపాడుతుంది. మా సామాగ్రి వాడితే మీ వయసు ఎంత పెరిగినా సరే వన్నీ మాత్రం చెక్కు చెదరదు. ఒక్క మాటలో చెప్ప

0: చెప్పాలంటే మరో 30 ఏళ్ళు గడిచినా మీరు ఇప్పుడున్నట్టే ఉంటారన్నమాట.
1: అంతా కబుర్లతోటే కానిచ్చేస్తున్నావు, ఆ సామాగ్రి ఏదో కాస్త చూపిస్తావా?
0: ఓ ష్యూర్ చూపిస్తాను మేడం. ముందు మీకు మా మీద నమ్మకం కలగాలి కదా, ఎందుకంటే మేము కస్టమర్ల నమ్మకం మీదే ఆధారపడ్డ వాళ్ళం కదా.
1: సరే చూపించు.
0: ఇదిగో చూడండి మేడం, ఇది మేకప్ కిట్. ఇందులో ఒక స్త్రీ సౌందర్యానికి ఉపయోగించాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి.
1: అబ్బా,
0: అదిగో అదేమో ఫౌండేషన్, అంటే ఇది మీ ముఖం మరింత యవ్వనంతో మెరిసిపోతుంది అనమాట ఇది వాడితే. ఇదిగో ఇదేమో మాయిశ్చరైజర్, చర్మం జీవకాంతితో జిగేల్మని మెరిపిస్తుంది అనమాట. ఇది ఫేస్ పౌడర్, మీ కంటి అందానికి ఇదిగో ఐ షేడ్. అంతేకాకుండా మీ రాకను ముందుగానే సూచించే పెర్ఫ్యూమ్ ఇక్కడుందనమాట. ఇంకా ఆయిల్ బాత్, స్టార్చ్ బాత్, సాల్ట్ బాత్, మిల్క్ బాత్, ఇవన్నీ చేయడానికి అవసరమయ్యే సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి.
1: అంతా నిజమేనంటావా బాబు?
0: 100%. ఇవన్నీ లేటెస్ట్ మోడల్ మేడం, హై క్లాస్ క్వాలిటీవి. వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి గైడ్లా ఓ పుస్తకం కూడా ఉచితం.
1: అబ్బా,
0: ప్యాక్ చేయమంటారా మేడం?
1: ఎంత అవుతుంది బాబు?
0: ఎంత అవుతుంది మేడం, మొత్తం సామాన్ ఖరీదు 3000 లోపే. అయినా డబ్బుకి అందరికి పోటీ ఏమిటి మేడం? డబ్బు దేముంది, ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ఇప్పుడున్న అందం పోతే మళ్ళీ పొందలేం. అందుకే అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు కదా. అయినా 30 ఏళ్ళ అందం ముందు ముస్టు 3000 మీకు లెక్క. ప్యాక్ చేసేస్తున్నాను మేడం.
1: అంతేనంటావా?
0: తీసుకోండి మేడం బిల్లు, మొత్తం 2999 రూపాయలు.
1: ఏంటి
0: 2999 రూపాయలు? మీరిచ్చిన 3000 రూపాయలకు మీకే తిరిగి 1 రూపాయి ఇస్తున్నావు అన్నమాట.
1: 1 రూపాయా?
0: తీసుకోండి, ఇదిగోండి ఈ సామాన్ అంతా 2 బ్యాగుల్లో ప్యాక్ చేసాం, తీసుకువెళ్ళిపోండి.
1: ఏమండి?
2: ఏమిటి?
1: కొద్దిగా సాయం పట్టండి.
2: ఏమిటి ఆ బ్యాగులు?
1: చూడండి ఈ బిల్లు చూడండి.
2: ఏమిటి ఈ వస్తువులు నువ్వు కొన్నావా? ఇవన్నీ నిజంగా నువ్వు వాడతావా?
1: ఏమోనండి, ఆ సేల్స్ మ్యాన్ మాయలో పడిపోయాను, ఇప్పుడు అనవసరంగా కొన్నానేమో అని.
2: అబ్బబ్బబ్బబ్బా, వాడెవడో నీ వీక్నెస్ కనిపెట్టి బాగానే బుట్టలు వేస్తాడే.
1: మీరైనా పక్కన ఉంటే బాగుండేది, ఏది అవసరమో అనవసరమో కాస్త చెప్పేనా ఉండేవారు. అయినా ఎప్పుడు ఏది బేరం చేయడానికి వెళ్ళినా ఇద్దరూ ఉండాలి అంటారు. నన్ను ఒక్కదాన్ని చేసేసి కబుర్లలో పెట్టి మాయ చేశాడు వాడు.
2: మరి నీకు అర్థంగా ఉన్నానని నువ్వే కదా నేను బయటికెళ్ళి.
3: శ్రోతలు నాటకం వింటున్నారు, సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
2: వాడెవడో జేబు కొట్టేస్తే జీతం డబ్బులు పోగొట్టుకున్నాను, పోనీ నీ సరదా తీసుకోవడానికి వెళ్ళి అనవసరమైన ఖర్చంతా చేసావేసారి. ఇప్పుడు వాడ వెలిసింది, పర్సు ఖాళీ అయింది.

0: ఎప్పుడూ ఒకేలా చేసే మీ వంటపై వెగటు పుడుతోందా? రుచిగా వంటలు కుదరడం లేదని వేదన? వద్దంటున్నా మోతాదును మించి ఉప్పు కారం పడుతున్నాయా? అయితే వినండి, కళ్లకు విందుగా, నోటికి పసందుగా, ఊరించే సువాసనలతో మనసును కడుపును నింపే మీ మా కార్యక్రమం వంటింటి సువాసనలు. అమ్మమ్మల చిట్కాలతో, అమ్మ చేతి కమ్మని రుచితో రాబోయే రోజుకి రాణిలా మీరు మారాలంటే తప్పక వినండి వంటింటి సువాసనలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమంలో ప్రతి శనివారం సాయంకాలం 5:30.
1: దేశద్రోహులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆరుద్ర గీత రచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కాంతార చిత్రం నుంచి హరిచరణ్ చిన్మయి శ్రీపాద పాడిన పాట ఇది. సంగీతం అజనీష్ లోకనాథ్. రైతు సోదరులకు ఓ ప్రకటన. ఈ నెల 4వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగులో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం ఉద్యానవన అధికారి శ్రీ వై రత్నకుమార్ గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 4వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం చందమామ చిత్రం నుంచి రాజేష్ పాడిన పాట. పెద్దాడమూర్తి గీతరచన, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

గీత సంగీత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం శంకర్ గణేష్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై

వసుదేవుడు కృష్ణునికి బలరామునికి ఉపనయనం కావించి విద్యాభ్యాసం చేయించనించి గురువైనటువంటి గర్గ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. కృష్ణునికి బలరామునికి విద్యాభ్యాసం చేయించదగ్గ ఎవరి దగ్గర చేయిస్తే బాగుంటుంది, అలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా అని గర్గ మహర్షిని కోరగా, అందుకు గర్గ మహర్షి వసుదేవ, ఇచ్చటికి దాపునవెలయు నిద్ధ జనపదంబు, ఇచ్చటికి దాపునవెలయు నిద్ధ జనపదంబు విద్యానిలయము సుధామపురము దాన సాందీపుడను మునిదనరు అచట కృష్ణు చదివి.

దేవుడు ఒక శుభముహూర్తాన రథంపై బలరామకృష్ణులను ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. బలరామకృష్ణులు ఇరువురు కూడా ఆశ్రమంలో సాందీపని పాదాలకు నమస్కారం చేయగా ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్మను చూచి పారవశ్యంతో, కృష్ణయ్యా

కృష్ణ వేదవేద్య, చతుర్దశ భువనాలను నీ బొద్దలో దాచుకున్న మహానుభావుడివి, జగద్గురువు అయిన నీకు గురువు ఎవరున్నారు స్వామి? ఓహో, జగన్నాటక సూత్రధారి, నీ నాటకంలో నన్ను గురువుగా ఈ పాత్ర వేయమంటున్నావా? అలాగే కృష్ణ అని కృష్ణ పరమాత్ముణ్ణి, బలరాముణ్ణి తన వద్ద చేర్చుకొని విద్యాభ్యాసం ప్రారంభం చేస్తున్నారు.

కృష్ణ, నీవు సంకల్పించినప్పుడు నేను ఎంతవాణ్ణి స్వామి అని అలాగే అని ఆనంద బాష్పాలు రాస్తూ పులకించిపోతున్న ఆ సుధాముని పక్కనే ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. నేను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చదువుకోబోతున్నానా అని మహదానంద పడిపోతున్నాడు. విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున గురుపత్ని కృష్ణుని కుచేలుని ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మనం ఒక చిన్న యాగం చేయవలసి ఉంది. దానికి కొన్ని సమిధలు అవసరమున్నాయి. మీరిద్దరూ పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళి రేపటికి కావలసిన సమిధలు తీసుకురమ్మంది. అలాగే అని కృష్ణుడు కుచేలుడు ఇద్దరూ కూడా అడవికి బయలుదేరి వెళ్ళారు.

అడవి లోపల కృష్ణుడు కుచేలు ఇద్దరు కలయ తిరిగి వారు మోయగలిగినంత సమిధల మోపును మోపు చేసుకొని తల మీద పెట్టుకుని బయలుదేరామనుకున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. అది కృష్ణుడు కుచేలుని పరీక్ష చేయాలని కురిపించిన మాయా వర్షమేమో. ఆ వర్షంలో ఇద్దరూ తడిచిపోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కానీ తనూ తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది. కృష్ణుడు తడవకుండా ఏం చేయాలి అనుకుంటుండగా అక్కడొక ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టుకు ఒక పెద్ద త్వర ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని తడవకుండా నిలబెట్టి తను బయట నిల్చున్నాడు. అంటే

ఆ చింత చెట్టు తొర్ర కూడా ఆలయంలాగా ఉన్నదటండి, గర్భగుడిలాగా ఉంది. ఈయన భగవంతుడు కదా, ఆ గుడిలో నిలిపి తను భక్తుడు కదా, బయట నిలబడ్డట్టుగా ఉన్నదట అక్కడ సన్నివేశం. జల్లులు పడుతుంటే వర్షపు జల్లులు చేతులు అడ్డు పెడుతున్నాడు కుచేలుడు. అర్ధరాత్రి అయిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, కుచేల భయంగా ఉందా, చలేస్తుందా, ఇలా రావయ్యా అని తన దగ్గరగా తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కృష్ణ, కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

లక్ష్మయ్యా. మెరిసే మెరుపు, అందులో వెలుగు, ఉరిమే ఉరుము, అందుగల శబ్దము, ఈ సర్వ ప్రకృతి అంతా నువ్వే కదా. అటువంటి నీవు నా హృదయమంతా నిండి ఉన్నావు. నీవు నా పక్కన ఉండగా నాకు చలిగాని భయంగాని లేవు కృష్ణ. కానీ ఈ సమయంలో ఈ చెట్టు నీకు ఆశ్రయాన్ని కలిగించిందే. ఆహా, ఇది ఏ జన్మలో ఏ సుకృతము నర్చి ఇచ్చట జన్మించనో, నీవు కృపదలిర్ప వర్షమిషేరి ఉంటిమి, ఏ ప్రాణి కోటి ఈ చెట్టు చేసిన తపమును.

కృష్ణ, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా? ఈ దరిద్రుడి వెంట తీసుకొనిచ్చి నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఈ వర్షం తగ్గినా బాగుండేనే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి. అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు. అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణ, అదనున లభించే ఈ పండు నారగింపుమయ్యా.

అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడా ఎన్నడే నొరుల కిచ్చుకొనుటయ్యగాని నే పుచ్చుకొనుటెరుంగ, ఇపుడిది నీ వనగొని ఈయగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు. మిత్రమా కుచేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకుని నేను తింటే దీనికి తగ్గ

ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు, పొంగిపోయి మనకు లొంగిపోతాడు. గోవిందా గోవింద. కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకుండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి. కృష్ణ అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకు ఇంకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహదానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరూ ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకొని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా ఆ పిలుపు విని కృష్ణకుచేలు ఇరువురు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా సాందీపముని ఇద్దరినీ దగ్గరికి తీసుకొని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా చనుదెల్చి మగాటవి సముత్కట పరిపీడ నొంది తిరిగా ఉనా శిష్యులు మారు నంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడు పోయి కవీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరకవైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం ఈ ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడుపోయి కబీద మీకు విస్ఫుట ధన బంధు దార అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచేలును దీవించారట. గురువుగారు సందీపని కావాలని ఎలా దీవించలేదు, కానీ మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది. అనుకోకుండా జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువుగారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగభాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతుల్ అని ఆలస్యంగా అన్నందుకుగాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారిద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తయిపోయింది.

బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనని విడిచి వెళ్ళుతున్నందుకు కుచేరుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా? నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా? మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ, కృష్ణ కృష్ణ అంటుండగా రథం కదిలింది. కుచేలుడు రథం వెంత పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి నియమములెల్చు ఆత్మవిభుణ్ణి భజిల్చు గృహక్రియల్చు భోదయముగా నాచరిల్చు ఫలదానముల వనరిల్చు ధర్మమే జయమని ఎల్చు అర్థిగని జాలి వగిల్చు అలంకృతు పతిప్రియ గృహ లక్ష్మి అన్నట్టు ధరిల్చు సుధాముని పత్ని సాక్షియే. పతి మాటలకు ఎదురు చెప్పగా, ఎవరి మనసు కష్టపెట్టగా, ఎట్టి సమయంలోనూ అసత్యమాడక గ్రహ కర్తవ్యములను నెరవేర్చుకుంటుంది వామాక్షి. కుచేలుడు ఉంచవృత్తి చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏ పూటక ఆ పూట గడవడం కష్టంగా మారింది. నిరుపేదకు కుక్కమురికి సంతానమని ఆదిభట్నారాయణ దాస్ గారు అన్నట్లుగా ఆ దంపతులకు సంతానం 27 మంది కలిగారు. కుచేలుడు మాత్రం ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా హరినామస్మరణ చేయడం మాత్రం మరవలేదు. ఒకరోజు కుచేలుడు హరిధ్యానంలో నిమగ్నమై తాదాత్మ్య స్థితికి చేరుకొని ఈ లోకాన్ని మర్చిపోయి ఆ హరిధ్యానంలోనే పరవశించిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. వామాక్షి భర్తను మాట్లాడించి ధ్యానభంగం చేయలేకపోయింది. ఆ రోజుకు మంచినీళ్లతో పిల్లల ఆకలి తీర్చింది వామాక్షి. మరుసటి రోజు కూడా కుచేలుడు ధ్యానంలో హరినామస్మరణ చేస్తూ ఉండిపోగా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వామాక్షి ఏమీ అనలేకపోయింది. ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరి ఆకలికి అల్లాడిపోతూ

అమ్మా ఆకలి వస్తుందమ్మా అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మను ఆకలి కాగదాలను కనులు తిరుగునంచు నేల దొరలునొకడు పండగ నాటికేర్పడజేయు మీ కొత్త గోతి అంతును జాలిగుచ్చునొకడు మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుచు కిందగూనొకడు ఒకడాయాసపడు ఒకడొదిగి ఏడ్చు ఒకడు తన పొట్ట చూపు ఒకడు దీన దృక్కులం చూచు ఇంకొకడు ఎడగజేరి మూలుగు వామాక్షి.

పిల్లలు ఎంతగాని ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకుని ఒక రొట్టె ముక్క దొరికింది. అది చిన్నవాడికిచ్చింది. అది చూచి ఇంకొకడు, తమ్మునికి చిన్నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూనొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకుడు కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టి రథం పెట్టమ్మా, అంతకంటే మాకింకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా నీకు పట్టెడన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాణంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

అప్పచందాయని ఆచుచు పిల్లలు మూగ చూసునా కన్న దరిద్ర దేవత ధరలోన ఇకన్మరెవ్వరుందురు. ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చుగాని ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చుగాని ఈ చెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కల్గునే. భగవంతుడా, కన్న బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లికి రాణియకు స్వామి నాయనలరా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దానిరా. నా గుండె కఠిన కర్కష పాశాలనరా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామి స్వామి అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేరుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి

మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోరికను మాత్రం కాదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి, మన బిడ్డలకు పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చేయండి, అంతకన్నా నాకేమి అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే, ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి, అంత మాట అనకండి స్వామి, దయములకి ఒక మాట వినుడు, తమకు తెలిపెడునంత దానగా నేను దైవంబు ప్రేరేచి దాచుకోలేని మనసుగా ఉన ఒక మనవి చేసేదను. స్వామి, నేను తమకు తెలుపునంతటి దానను కాను, కానీ నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి, స్వామి, తమక గుబాల్యమిత్రుడు ఉదారుడు ద్వారకలో వసించువాడు, అమిత దయాబ్ధి కృష్ణుడు రమావిభుడు ఆశ్రితవత్సలుడు, సంయమి వరదాత శౌరిహితుడౌట వచించురుగాదెమున్ను సత్సముఖమునందు దేకియన.

స్వామి, తమరు ద్వారకకు వెళ్ళి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్ళిరమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్ళి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని

అక్కడికి వెళ్తాను కానీ ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గరే ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోష అటుకులు ఉత్తరీయంలో మూటగట్టుకుని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన ఆ కుచేలుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

కుచేలుడు ద్వారక నగరాన్ని చేరే ప్రయత్నంలో ఆ హలిని కీర్తిస్తూ మహారణ్యాన్ని కూడా ఇలా కీర్తనతో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

అని భక్తి పారవశ్యంతో పాడుకుంటూ తనలో తను ఇలా అనుకుంటున్నాడు. చిన్నతనము నాటి స్నేహము తలచునో కలపాడో ఆ కుశస్థల నివాసి ద్వారపాలకులు రావలదు పొమ్మందురో కరుణీచి ఎవరింక కాంతు.

ఎప్పుడే వరి బ్రోవన ఎళకేగును. సర్వగతుడు జగత్స్వామిగాన తాపములు తీర్చునా దరిద్రత నడపగ ఏ

నేను వెళ్ళగానే ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నావలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడు. ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకొని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణ ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు? గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిలదిరి ఏటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా చేటోళ్ళం, అరే గొడ్లెంబడి.

గొడ్డంబడి పడిపోయి ఎంత పుణ్యం గెత్తిమో ఎందో గాని, మేమెంత పుణ్యం గెత్తిమో ఎందో గాని, గంతటోని తోటి గూడ మేము పుట్టినం, గంతటోని తోటి గూడ మేము పుట్టినం. అరే గొడ్డంబడి పడిపోయి.

ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చాడని చెప్పండి అని బ్రతిమలాడుకొని వినయోక్తలు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్ళి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న ఆ స్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా, ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిటట అన్నాడు ఆయన. ఇదిగో కుచేరుడట స్వామి, కుచేరుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేరుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి ఎవరెవరు ఎవరెవరు మా బాల్య సఖుల అహగా భవ్య సాందీపముని తీర్థ పాదముఖ్య శిష్యుల ప్రాణమిత్రుల చేర్చుడిటకు తక్షణమే గౌరవముగా ఆదరమెసంగా నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేరుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా. అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది. వెంటనే సకల మర్యాదలతో తోడ్చుకొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో ఓం అగ్నిమిహిలే పురోహితం యజ్ఞస్వ దేవమృత్యుజం హోత ఆరగం రత్నధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణా సముద్రుడు కదా, ఆ కరుణా సముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ ఇతమతి శయ్య జయచి ఇతమతి శయ్య జేర్చి నయవృత్తి జలంబుల కాళ్ళు గడిగి శ్రీపతి తన శీర్షమందు కడు భక్తి దళిర్ప ధరి

కృష్ణుడుకు చేరిణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు? మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును జల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుని చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి అంతఃపుర వాసనులందరూ కూడా. డబ్బు లేని వాణ్ణి బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి. మిత్రులు కూడా అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళని. కనిపించగానే ముఖం చాటు వేస్తారట. కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది! భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేలుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని ఎవడో భూసురుడు ఎంత తపము చేసినవాడో ఇతడెవడో భూసురుడు ఎంత తపము

0: సుకృతము గల ఇతడెవ్వతో భూసురుడు. ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, విధి వికిత సత్కర్మరతుడటే, మునిజనులు పగడు సమ్మతుడటే, ఎంతటి వాడోగాక ఇతడెవ్వడో భూసురుడు. ఇతేంద్రియులకంతరంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగనుగొనే, జితేంద్రియులకంతరంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగను, నతీంద్రుడెంతటి భాగ్యవంతుడ విధాత అయిన ఇతనికనయ్యగున ఇతడెవ్వడో భూసురుడు. ఎంత తపము చేసిన వాడో ఇతడెవ్వడో. ఓ ఈ భూసురోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును దడుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి, మిత్రమా కుచేల,
1: మరచిపోలేదు కదా, మరచిపోలేదు కదా మన చెలిమి

మిత్రమా, కుచేలా, ఇన్నాళ్ళకు కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు వా

నీకు తెలియనిదేమున్నది కృష్ణ, అంతా క్షేమమే అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అది సరిగాని ఆడవినప్పుడు భీకర వర్ష బాధలో ఇదిగో ఎటంచు వండు ఫలమీ విడి నన్ పరితృప్తు చేసినావు, అది మది బాయలేదు. సుగుణాస్పద బాల్యము నాటి సౌఖ్య సంపద గృహి అయిన నాడు.

చెలా నీకు గుర్తుందా, ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండు ఇచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్వు ఇచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే, అసలు అంత రుచిగల పండు మళ్ళీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని

ನನ್ನ ಸರಣಿಗೊಂದು ಹೃದಯ ಸಂಶುದ್ಧಿ ಕನ್ನ ಸಂಪದಲು ಕಲದೆ ಭಗವಂತುಡು మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడటండి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూస్తాడట. నిండు హృదయంతో ఏదిచ్చినా తృప్తిగా ఉంటుందయ్యా అని ఆ అటుకుల మూటను కుచేలను వద్ద నుంచి లాక్కొని ఆ మూట విప్పు చూసి, అటుకుల అబ్బా ఇవి నాకిష్టమని నీకొక్కడికే తెలుసయ్యా అని ఒక గుప్పెడు అటుకులు తీసుకుని గబగబగబ తినేశాడు. అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉన్నాయని ఇంకొక గుప్పెడు తినబోగా రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టుకున్నదట. ఎందుకంటే కృష్ణుడు తృప్తిగా గుప్పెడు అటుకులు తినగానే సమస్త సంపదలు కుచేలుని ఇంటికి చేరిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తిపరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవరయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పెటి అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా, ఇది సమయంబు భుక్తికై ఎప్పటికెప్పుడో రాక రాక ఇవ్విధమున వచ్చినావు, ఇప్పుడు వేడుక తీర్పుము మాకు దుఃఖ సంపద గలదు.

కుచేల, రాకరాక వచ్చావు. మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుతూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ మృష్టాన్నములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి, జగన్నాయక నేను వెళ్ళి వస్తానన్నాడు. కృష్ణ పరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణ పరమాత్మ తనకు చేసిన ఆదరణానికి, ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గ మధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమభ్యగాని నా స్వాంతము సంపదర్థము తపకృషమౌట ఎరింగి గూడా రవ్వంత వసంగినట్లు కనపట్టదు సంపద భక్తి దూరమౌటెంతయు నెంచగావుత ఇటులేల వృధానను సాగనంపెడు. కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాను కానీ నేను వచ్చిన పని మర్చిపోయానే. అయినా నేను వచ్చిందెందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణ పరమాత్మ నా మనసు తెలిసి కూడా వృధాగా పంపించాడే. ఓహో, సంపదలు కలగజేస్తే తను భక్తికి దూరమవుతాననుకున్నాడేమో ఏమో.

పతినిసు శంకింపదగుదునే చేరద పురమొక్కడుగున అనుకొను సుధామపురము క్షణమున తడాలి అనుకొను సుధామపురము

తన ఇంటి వద్దకు వెళ్లి చూచి, ఇది మా ఊరు, మేమున్నది బజారు నందు, మేమున్న ఆకు కొంప గారడిగతో ఇది ఏమి కారరాదు, పూర్వమున్నది ఇంగూడ పోయేనకట. కుచేరుడు ఊరు చేరుకుని తన కుటీరం ఉన్న చోటన ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.

0: ధ్యాన నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరింతవరకు వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా యజ్ఞం చిత్రం నుంచి హరిహరన్ స్వర్ణలత పాడిన పాట, సుద్దాల అశోక్ తేజ గీతరచన, సంగీతం మణిశర్మ.

ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి కళ్యాణ్ మాలిక్ సునీత పాడిన పాట, చంద్రబోస్ గీతరచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిశుద్ధ సమర్పణ, డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి. 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 2వ అంశం గ్రామీణ మహిళలు హక్కులపై అవగాహన గురించి డాక్టర్ జి పద్మినీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సమాజ శాంతి కోసం సైకిల్ యాత్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేశ సైకిల్ యాత్రికుడు శ్రీ నాగరాజు గౌడ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసారంలోని కార్యక్రమ వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో తూము నరసింహదాస్ కీర్తనలు మొదటి భాగం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ జింకాలక్ష్మీనారాయణ, 6:35 సేద్యపు శుద్ధులు ఉద్యాన పంటలలో తెగుళ్ల యాజమాన్యం, ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ బి దీప్తి అందిస్తారు. 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంభాషకులు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి, వి చలపతి. న్యాయ సలహాలు కార్యక్రమంలో వివాహ నమోదు చట్టం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ ఎల్కే సుధీంద్రనాథ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి సాయిప్రసాద్, నిర్వహణ హారిక. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 చిత్రసీమ, 9:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 12 సంవత్సరాల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అలాగే 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 5:30 లేపాక్షి. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:00 లలిత గీతం, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ వై రాజారెడ్డి బృందం, శ్రీమతి వి సులోచనమ్మ బృందం. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం.

నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8 గంటలకు రసధ్వని పాత సినిమా పాటలు, 8:40 సినీ గీతం, 8:45 సైకిల్ అప్పారావు నాటిక రచన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు సినీ గీతాలు, 11:00 చిత్రసీమ, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:49:30. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు శ్రోతలకు శుభరాత్రి. మీ సేవలు అనురాధ. నమస్తే. జై హింద్.